ಶೇಷಾದ್ರಿಶೇಖರ ಪ್ರಭಾತಂ ಉನ್ನೀಯ ನೇತ್ರಯುಗಮುಕ್ತ ಭವ

तंत्री प्रकर्षम दुरस्वनयाधिपञ्च निर्याच्युपान्त

స్వర్గ పవర్గని

రచనీకరాజముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖముఖము

సజ్జోగిజాతి సముదిత్వర సాంగరాగ సౌరభ్య నిర్భర సర్వోహ సామ్యహార్తాం సమ్యక్ కుసాహస పదేషు విరేఖయంతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే రేఖామయ ధ్వజ సుధాకలజాత పత్ర వజ్రాంకుశాంగురు హుకల్లక కనక చక్రై భవ్యైరమంత్రతలోపరతపచిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే తాంబూలరజుతి పరాజిత పద్మరాజౌ వాక్యై మహోభిర విభూత మహేంద్రహీనౌ ఉజ్జనన్నాంశుభిః

పార్థాయ తదసదృశారధినా స్వయం యోగదర్శితౌ స్వచరణౌ శరణం రజేతి భూయోపి మక్షమిహతౌ కర

సౌమ్యోపయంతృ మునినా

0: FM 90.4.
1: ప్రయోగిస్తే అసలే ఎర్రటి ముఖం కలిగిన వారు స్వామి. ఆ శరీరం అంతా బాణముల చేత కొట్టబడి పూచిన మోదుగ చెట్ట అన్నట్టుగా, పర్వతం నుంచి సెలయేర్లు ప్రవహించినట్టుగా ఒంటిలోంచి నెత్తురు కాల్వలై ప్రవహిస్తోంది. ఒక్కసారి రామచంద్రమూర్తి ఇలా చూశారు హనుమని. తనని ఆశ్రయించిన వాడు, తన పట్ల మహాభక్తి కలిగిన వాడు, తనకి వాహనమై తనని వహిస్తున్నవాణ్ణి అన్ని బాణములతో కొట్టేటప్పటికీ, తతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్ట్వా ప్లవగ శార్దూలం కోపస్య వశమే యువాన్. ఎన్నడూ కోపం రానటువంటి రామచంద్రమూర్తికి అపారమైనటువంటి కోపం కలిగింది. వెంటనే తన ధనస్సుని మండలాకారంగా తిప్పి చక చక చక చక ఇంకసలు ఆలోచించడానికి వీలు లేని రీతిలో బాణప్రయోగం చేశారు. తస్యాభిచక్రం యరథం సచక్రం సాశ్వధ్వజ ఛత్ర మహాపతాకం ససావధింసాశని శూలఖడ్గం రామ ప్రవిచ్ఛేద శరైః సుపుంఖైః అధేంద్రశత్రుం తరసా జగాన బాణేన వజ్రాశని సన్నిభేన భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరుం భగవానివేంద్రః. ఆయన వరసగా బాణప్రయోగం చేసి రథాన్ని, చక్రాల్ని, అశ్వాల్ని, ధ్వజపతాకాల్ని, ఛత్రాన్ని, సారథిని అన్నిటినీ పడగొట్టేశారు. పడగొట్టేస్తే రావణుడికి రథం లేక సారథి లేక నేల మీద నిలబడ్డాడు. అలా నిలబడినటువంటి రావణాసురుణ్ణి చూసి బాణేన వజ్రాశని సన్నిభేన, వజ్రాయుధం ఇంద్రుడి ఎలా ఉంటుందో అటువంటి బాణాన్ని ప్రయోగించి భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరుం భగవానివేంద్రః. ఆ రావణాసురుని యొక్క వక్షస్థలం మీద ఒక దెబ్బ బాణంతో కొట్టారు. ఒక్కసారి కదిలిపోయి ఎన్నడూ కదలనటువంటి రావణాసురుడు ఆ బాణ ధాటికి తట్టుకోలేక ఆర్తుడై కంపించిపోతే ఆ రావణాసురుడి చేతిలో పట్టుకున్న ధనస్సుని కూడా ఇక పట్టుకోలేకపోయాడు. పట్టుకోలేక ఆ రామ బాణపు దెబ్బ చేత కలిగినటువంటి అశక్తతకి ధనస్సుని జార విడిచిపెట్టేశాడు. తం విహ్వలంతం ప్రసమీక్ష రామ సమాదే దీప్తమదార్థచంద్రం తేనార్కవర్ణం సహసా కిరీటం చిచ్చేద రక్షోది పతేర్ మహాత్మా. ఒక బాణాన్ని ప్రయోగించి రావణాసురుడి తలల మీద ఉన్నటువంటి కిరీటాన్ని ముక్క ముక్కలై కింద పడేటట్టుగా కొట్టేశారు. ఇప్పుడు చేతిలో ధనస్సు లేదు, బాణములు లేవు, తల మీద కిరీటం లేదు, రథం లేదు, గుర్రాలు లేవు, సారథి లేడు. యుద్ధ భూమిలో నిలబడి చేతిలో ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఒక్కడు నీరసపడిపోయి భీతితో భయంతో రామచంద్రమూర్తి వంక చూస్తూ నిలబడిపోయాడు. ఆయన ఇప్పుడు తెగటాచాలి అంటే ఒక్క క్షణం గుండెల మీద బాణం వేసి కొట్టేయగలరు. ఆయన అన్నారు, కృతం తయా కర్మ మహత్సుభీమం హత ప్రవీరస్య కృతస్త్వయాహం తస్మాత్ పరిశ్రాంత ఇతి వ్యవస్య నత్వాం శరైర్ మృత్యువశం నయామి గచ్చానుజానామి రణార్థితత్వం ప్రవిశ్వరాత్రిం చరరాజలంకాం ఆశ్వాస్య నిర్యాహిరధీచ ధన్వీ తదా బలం ద్రక్షసి మే రథస్థః. రావణ, నీవు ఇప్పటిదాకా వానర యోధులతో యుద్ధం చేశావు, బాగా అలిసిపోయావు, నీకింక యుద్ధం చేసే ఓపిక లేదు, క్షీణించిపోయింది, నీ కిరీటం పడిపోయింది, నీ రథం భగ్నమైపోయింది, నీ గుర్రాలు మరణించాయి, నీ సారథి మరణించాడు, నీ చేతిలో ఆయుధాలు లేవు, కాబట్టి నిన్ను నేను చంపను, విడిచిపెట్టేస్తున్నాను పో అంతఃపురానికి. ఇవాళ రాత్రి విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళీ రథమెక్కి ధనస్సు పట్టుకుని యుద్ధానికి రా. నీ చేతిలో ధనస్సు ఉండి యుద్ధం చేస్తుండగా చంపుతాను, తప్ప చేతిలో ఆయుధం లేకుండా నిలబడిపోయిన వాణ్ణి చంపను. అది నా క్షాత్రం కాదు, నా ధర్మం కాదు, కాబట్టి పో, వెళ్ళి విశ్రాంతి తీసుకో అని ప్రవిశ్య రాత్రిం చరరాజ లంకాం, వెళ్ళి విశ్రాంతి తీసుకుని మళ్ళీ రా అన్నారు. విచిత్రం ఏంటంటే, రామచంద్రమూర్తి యొక్క ధర్మాన్ని, రామచంద్రమూర్తి యొక్క పరాక్రమాన్ని స్వయంగా ఇలా చూసినా

0: ఖో అంటే సిగ్గు లేకుండా నడుస్తూ వెనక్కి లంకలోకి వెళ్ళిపోయాడు తప్ప 10 అడుగులు వేసి ముందుకొచ్చి రామచంద్రమూర్తి పాదముల మీద పడిపోయి ఉంటే రావణాసురుడు ఎటువంటి స్థితిని పొందేవాడు? ఇంత అవకాశం ఇచ్చిన ఆయన మాత్రం లంకలోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు తప్ప రాముడి కాళ్ళ మీద పడ్డానికి మాత్రం ఇష్టపడలేదు. రావణాసురుడు దీనుడై దిగాలుతో నీరసపడిపోయి రామచంద్రమూర్తి చేత ఓడింపబడి సిగ్గుతో తల ఉంచుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే తస్మిన్ ప్రభిన్నే త్రిదశేంద్ర శాత్రౌ సురాసురాభూత గణాదిశశ్చ ససాగరాః సర్షి మహోరగాశ్చ తద్యైవ భూమ్యాంబుచరాశ్చ హృష్టాః. ఆ రామచంద్రమూర్తి యొక్క వైభవానికి 3 లోకంలో ఉండేటటువంటి వాళ్ళు సురాసురులు, దిక్పాలురు, సాగరవాసులు, మహర్షులు, మహానాగులు, భూమిలో జలాలలో ఉండేటటువంటి సమస్త ప్రాణులు ఎంతో సంతోషించి ఇవాళ కదా రావణుడికి ఇంత అవమానం జరిగిందని ఎంతో ఆనందించి అందరూ కలిసి రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. రావణాసురుడి మీద మొదటి విజయాన్ని రామచంద్రమూర్తి సాధించారు అన్న ఈ ఘట్టం దగ్గర ఆయన అంతటి ధర్మాత్ముడై చేతిలో ఆయుధం లేని వాణ్ణి చంపను అని విడిచిపెట్టినటువంటి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి యొక్క వైభవం దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేసి మళ్ళీ రేపు సాయంకాలం ప్రారంభం చేద్దాం. బహుశ రేపు చాలా ఘోరాతి ఘోరమైన యుద్ధం. కుంభకర్ణుడు మేల్కొల్పబడతాడు. రేపు కుంభకర్ణుడు యుద్ధానికి వస్తాడు. ఆ వెనక ఇంద్రజిత్ కూడా వస్తాడు. అక్కడ వరకు నడిస్తే కథాభాగం నడవాలి 131 సర్గలు. ఎందుకంటే రేపు 4వ రోజు, ఇక మిగిలింది 3 రోజులేగా. ఆఖరి రోజున పట్టాభిషేక సర్గ ఒకటే చెప్పాలి. కాబట్టి నేను 5, 6, 4, 5, 6 అంటే 3 రోజుల్లో రావణాసురుడు నిహతుడైపోయేటట్టుగా చూడవలసి ఉంటుంది. కాబట్టి చక్కగా మీరు ఆ వైభవాన్ని అనుభవిద్దురు గాని మనందరం రావణ సంహారమై రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి సంహరించిన రోజున ఆ సన్నివేశాన్ని విని మనందరం పరమానందంతో రామనామం చేద్దాం. మనం ఇప్పుడు పెట్టుకున్నటువంటి ఆచారాన్ని అనుసరించి ఒక 11 మాటలు రామనామాన్ని చెప్పుకుందాం. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము,
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము,
0: కోరికొల్ల చిన్న వారి

0: ఇంచు వారికి ముక్తి నొసగును రామనామము,
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము,
0: భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము,
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము,
0: ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము.

0: శాంతి సత్య అహింస సమ్మేళనము ఏ శ్రీరామనామము
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము
0: దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము
1: రామనామము రామనామము రమ్యమైనది రామనామము
0: శాంతిగా ప్రార్థించు వారికి

నేను మీతో ఒక విషయం మనవి చేస్తాను. మంగళం చెప్పిన తరువాత మనం చక్కగా అందరం కలిసి శంకర భగవత్పాదులకి నమస్కారం చేద్దాం. రామాయణాంతర్గతంగా గురువందనం, ఆయన ఎంతో సంతోషిస్తారు. సాధారణంగా శ్రీరామాయణం పూర్తిగా ప్రవచనం చేస్తే పట్టాభిషేకం చేస్తారు రామచంద్రమూర్తికి. కానీ పట్టాభిషేకం చేయడం అంటే అంత తేలికైన విషయం.

ఏం కాదు. ఎందుకంటే ఒక్క రామపట్టాభిషేకంలో ఒక ఆశ్చర్యం జరిగింది. 500 నదుల జలాల్ని 4 సముద్ర జలాల్ని వానరులు తీసుకొచ్చారు. ఆ నదీ జలాలతో అభిషేకం చేసి రాజారాముడిగా కూర్చుంటాడు రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి. కూర్చున్నప్పుడు ఆయనకి రాజలాంఛనాలు ఇస్తారు, అంటే కిరీటాన్ని ధరింపచేస్తారు. ఆ రోజు ఉదయం పట్ట అభిషేకము కదండి, అభిషేకం చేస్తారు ఆయనకి. ఆ అభిషేకంతో ఆయన రాజారాముడు అవుతాడనమాట. మనందరినీ పరిపాలించి కాపాడుతాడు ఆయన. అది దివ్యమైనటువంటి అభిషేకం. దాంట్లో నదీ జలాలు ఎన్నున్నాయో అన్నీ కలశలు పెట్టి లేనివి మంత్రపరస్సరంగా ఆవాహన చేస్తారు. వాటితో మూల విరాట్టుకి అభిషేకం జరుగుతుంది. ఏకకాలంలో మనకి చక్కగా సీతారామ లక్ష్మణులకి హనుమకి అద్భుతమైన అభిషేకం జరుగుతుంది. అది మంత్రభాగ సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా ఋత్విక్కుల బృందాలు వస్తున్నాయి. ఆ అభిషేకం జరిగేటప్పుడు అందరికీ కనపడడం కోసమని దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు ఈ ప్రాంగణాల్లోకి. మీ అందరూ కూడా 21వ తారీఖు పట్టాభిషేకం జరుగుతుంది. 21వ తారీఖు ఉదయం జరిగేటటువంటి ఈ అభిషేకాన్ని చూసినట్లయితే రాముడు రాజారాముడవుతుండగా చూసేటటువంటి పట్టాభిషేకానికి ఆ రోజు హాజరైనటువంటి కోసలదేశవాసులు వానరులు ఎంత సంతోషంగా అంతఃపురంలోకి వెళ్ళి చూశారో అలా చూడగలిగిన అదృష్టం కొన్ని కోట్ల జన్మల తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు లభిస్తోంది 21వ తారీఖున. అలాగే సాధారణంగా పట్టాభిషేకంలో ఏం చేస్తారంటే కిరీట ధారణ చెయ్యాలి. ఈశ్వరుడికి కిరీటం పెడతారు కదండి. ఆ కిరీటం గురించి ఒక సర్గ ఉంది. అది మనం ప్రత్యేకంగా ఆ సర్గని ఎప్పుడు వినాలో తెలుసా? ఇవాళ శ్రీరామనవమి అంటే కళ్యాణం చేసేసి ఊరుకుంటున్నారు. అసలు శ్రీరామనవమి అంటే కళ్యాణం ఒక్కటి చేయడం కాదు. శ్రీరామనవమి నాడు మేము మొన్న కాకినాడలో మా అయ్యప్ప స్వామి దేవాలయంలో చేసాం. ఎలా చేయాలో ఆ రోజు సాయంకాలం అందరూ కూర్చుని మకుటధారణ సర్గ అని ఉంటుంది. ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు వశిష్ఠ మహర్షి. పెడితే ఆ కిరీటం గురించి చెప్తారు. ఆ కిరీటాన్ని ధరింపజేస్తారు. ఆ మకుటధారణ సర్గ చదవాలి. ఆ రోజున చదివితే రాజారాముడైనటువంటి రాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకి సాధారణంగా పట్టాభిషేకం చేశామన్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ బంగారు కిరీటాలు చేయించడం అంటే అదంత సామాన్యమైన విషయం ఏం కాదు. అసలు ఇప్పుడు కిరీటాలు చేసేవాళ్ళు ఎక్కడున్నారు? కాబట్టి ఆ కిరీటం పేరు చెప్పి ఒక దర్భ కానీ అక్షత కానీ సమర్పిస్తారు. కానీ మళ్ళీ ఆనాడు అయోధ్యలో పట్టాభిషేకం ఎలా జరిగిందో అంత సశాస్త్రీయమైన పట్టాభిషేకం మన అదృష్టం గుంటూరు పట్టణంలో ఈ శారదాపీఠంలో జరగబోతోంది. ఎందుకంటే వజ్ర వైఢూర్య ఖచ్చితమైనటువంటి కిరీటాల్ని సీతారామ లక్ష్మణులకు హనుమకు హరిప్రసాద్ గారు పరమభక్తితో చేయించారు. ఆ కిరీటాల్ని ఆ రోజున మీకు అందరికీ సాయంకాలం చూపిస్తారు. అది మకుట సర్గ మానసికంగా చూడమంటారు ఆ కిరీటాన్ని. ఆ రోజు అద్భుతం ఏమిటో తెలుసా అండి? ఆ కిరీటాల్ని మీ అందరూ నిజంగా చూస్తారు. ఇక్కడ వేదిక మీద పెడతారు, పెట్టి వాటిని అన్నింటినీ కూడా ప్రోక్షణ చేస్తారు. చేసి మంత్ చక్కగా వాటి మీద అక్షతలు అవి చల్లి అప్పుడు ఏకకాలంలో ఈ ఆడిటోరియంలోకి, ఆ పైన ఉన్నటువంటి ఆడిటోరియంలోకి, ఆ పైన ఉన్న ఓపెన్ ప్రాంగణంలోకి. ఎందుకంటే ఇది అపురూపాతిరు అపురూపమైన అవకాశం. ఆ రోజునే పట్టాభిషేక సర్గ ఒక్కటే చెప్తాం, ఫలశ్రుతి చెప్తాం. ఈ రామాయణం విన్న వాళ్ళకి ఈ ఫలితం వస్తుందని మీరు నమ్మండి, నేను ఒక యథార్థం చెప్తున్నాను. సంపూర్ణ రామాయణం జరిగిన చిట్ట చివరి రోజున పట్టాభిషేకం జరుగుతుంటే 33 కోట్ల మంది దేవతలు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సహితుడై ఎవరు ఇంత కార్యాన్ని నిర్వహించారో వాళ్ళ పితృదేవతల్ని కూడా తీసుకొస్తారు. చూడవయా మీ వాళ్ళు చేశారని తీసుకొచ్చి ఈ ఆకాశంలో నిలబడతారు. ఇదంతా తపోశక్తి ఉన్న వాళ్ళకి కనపడుతుంది కూడా. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడతారు. నిలబడితే మనందరం ఒక మాట చెప్తాం, బలం విష్ణోహ ప్రవర్ధతాం అని చెప్తాం. దానికి దేవతలు నారాయణమూర్తి పరమ సంతోషాన్ని పొందుతారు. ఎక్కడైనా పట్టాభిషేకం చేస్తే అక్షత వేస్తారు అభిషేక కిరీటం కింద. మన గుంటూరు అదృష్టం మీరు ప్రత్యక్షంగా మకుటధారణ సర్గ జరుగుతుండగా మీరు వేదిక మీద పెట్టబడినటువంటి ఆ కిరీటాలు అందరికీ కనపడేటట్టుగా ఇన్ని స్క్రీన్స్ మీదకి లైవ్ టెలికాస్ట్ చేస్తారు. ఆనాడు వశిష్ఠాది మహర్షులు ఎలా పట్టాభిషేకం చేశారో అలా పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకంలో రాజలాంఛనాలు ఇవ్వాలి. స్వామికి రాజదండం ఇస్తారు. నిజంగా రాజదండాన్ని తయారు చేయిస్తున్నారు. అలాగే స్వామివారికి స్వర్ణపాదుకలు తొడుగుతారు. నిజంగా స్వర్ణపాదుకలు తొడుగుతున్నారు.

అలాగే సీతమ్మ తల్లికి పచ్చల పతకం చేయిస్తున్నారు, అలాగే రామచంద్రమూర్తికి వజ్రాల పతకం చేయిస్తున్నారు, లక్ష్మణస్వామికి వైఢూర్యాలతో ముత్యాలతో పతకాన్ని చేయిస్తున్నారు, మా స్వామి హనుమకి పుష్యరాగాలండి పుష్యరాగాలతోటి ఆయనకి పతకం చేయిస్తున్నారు. ఇంతమంది స్వామికి ఆనాడు రామదాసు చెప్పుకున్నాడే, సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర అని ఆనాడు 100 పూసల హారాన్ని మహేంద్రుడు పంపించాడు రాముడికి వెయ్యమని. అలా ఇన్ని లక్షల విలువైనటువంటి వజ్రవైఢూర్యములు పొదగబడినటువంటి ఆభరణాలని హరిప్రసాద్ గారు చేయిస్తున్నారు. ఈ ఆభరణాలన్నీ కూడా ఆ రోజున తీసుకొచ్చి అందరికీ లైవ్ టెలికాస్ట్లో చూపిస్తారు, స్క్రీన్స్ మీద చూపించి సమంత్రకంగా వాటిని రామచంద్రమూర్తికి అలంకారం చేస్తారు. ఆ రోజున నిజంగా ఇప్పటి వరకు వాడనటువంటి ఒక కొత్త సింహాసనం వస్తుంది. ఆ సింహాసనంలో రామలక్ష్మణ సీతమ్మలు కూర్చుంటారు, హనుమ కింద కూర్చుంటారు. కూర్చుంటే ఆ రోజు అయోధ్యలో ఎలా జరిగిందో అటువంటి పట్టాభిషేకమే జరుగుతుంది. అటువంటి పట్టాభిషేకం చెయ్యగానే రాజారాముడికి పూజ జరుగుతుంది. పూజ జరిగినప్పుడు దర్బార్ చేస్తారు ఆయన, అంటే రాముడి దర్బార్లో మనం కూర్చున్నట్టు. ఆ రోజున మొట్టమొదటి రాజారాముడిగా కూర్చోగానే ఆయన మనసుకి ఆనందం కలగాలని రాజోపచారాలు చేస్తారు. అంటే స్వామి అశ్వాన్నారో హయామి, అవి ఏం చేస్తారంటే అశ్వాన్నారో హయామి, గజాన్నారో హయామి, ఆందోళికాన్ సమర్పయామి అక్షతలు వేసేస్తారు. అలా చెయ్యరు, ఇప్పుడు పట్టాభిషేకంలో యథార్థంగా జరుగుతాయి. అశ్వాన్నారో హయామి అంటే ఇంత వెండి గుర్రాన్ని తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పెడతారు, ఆయన ఆ గుర్రం ఎక్కి వెళ్ళినట్టు. ఇంత వెండి ఏనుగుని తీసుకొచ్చి అక్కడ పెడతారు, అవన్నీ కూడా తెప్పిస్తున్నారు. ఆ ఏనుగెక్కి స్వామి పెడతారు. అలాగే ఆందోళికాన్ అన్నప్పుడు ఇక్కడ ఒక చిన్న ఊయల పెట్టి ఆ మూర్తులను అందులో పెట్టి ఒక కీర్తన జరుగుతుండగా ఊయల ఊపుతారు స్వామిని. అలాగే స్వామికి ఏదో వాద్యం ఘోషయామి అంటారు, కానీ అక్షతలు వేసేస్తారు, అలా ఉండదు. ఇందులో దర్బార్లో వాద్యం ఘోషయామి అని తమ పట్టాభిషేకాంతర్గతేన హే రామచంద్ర భగవన్ వాద్యం ఘోషయామి అంటారు. అంటే ఓ రామచంద్ర ప్రభో ఈ వాద్యం మోగుతోంది మీరు వినండి అంటారు. అంటే వీణ మీద నిజంగా కీర్తన చేస్తారు, అప్పుడు ఆ వీణ మోగి కీర్తన జరుగుతుంది. అప్పుడు రామచంద్రమూర్తి సంతోషంగా వింటుంటే మీరు దర్బార్లో కూర్చుని ఆ రోజున వినచ్చు. అలాగే గీతం శ్రావయామి అంటారు. నాదతాళములు తెలుసున్నటువంటి వారు కొన్ని సంవత్సరములు గురువుల్ని సేవించిన వారే పాడాలి. కాకినాడ నుంచి మళ్ళీ పెద్దాడ సూర్యకుమారి గారు వస్తున్నారు, ఆ తల్లి గంధర్వగానం చేసి కీర్తన చేస్తారు. ఆ తరువాత నృత్యం దర్శయామి అంటారు. నృత్య కళాకారులు వస్తున్నారు, స్వామివారి ముందు నృత్యం చేసి చూపిస్తారు ఆ రోజున. ఇవన్నీ రాజోపచారాలతో పట్టాభిషేకం అంతా పూర్తయిన తర్వాత 22వ తారీఖు ఉదయం రామచంద్ర ప్రభువుకి లోకశాంతి కోసమని సీతారామ కళ్యాణం జరుగుతుంది, శాంతికర కళ్యాణం. తదనంతరం మనందరం కలిసి పట్టాభిషేకంలో ఏర్పరచుకున్న నిధితో మనందరం కలిసి షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని మా రామచంద్రమూర్తి పట్టాభిషేకమైందని, మా రాముడు, మేమందరం రాముడి కుటుంబం అని అందరం కలిసి ఇవన్నీ పంక్తులు వేసేస్తారు. ఏకకాలంలో 1000 మంది లేస్తారు. అన్ని మధుర పదార్థాలతో అంత చక్కటి పట్టాభిషేక భోజనం పెడతారు. 22వ తారీఖు మనందరం రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సంబంధమైనటువంటి విందు స్వీకరిస్తాం. అక్కడతో ఈ రామాయణ సంబంధమైన ఉత్సవాలు పూర్తవుతాయి. ఇందులో అత్యద్భుతమైన ఉత్సవం ఉంది, దాన్ని మినహాయించి నేను మిగిలినవి చెప్పాను. ఆ ఉత్సవం ఏమిటో తెలుసా అండి? రాముడితో కలిసి నడవడమే. రాజారాముడు ఊరిరిగింపుగా వస్తాడు, పట్టాభిషేకం కోసం లోపలికి వస్తాడు. ఆయన ఆనాడు నందిగ్రామం నుంచి వచ్చాడు. కోసల దేశవాసులందరూ ఆయన వెనకాతలు వెళ్ళారు. హే రామ, ఎన్నాళ్ళకి చూశామంటే రామో రామో రామహ అంటారు మహర్షి, రామ రామ రామ అంటూ వెంట వెళ్ళారు. ఈ ఊరిరిగింపుని అందరికీ అభ్యున్నతి కలిగేటట్టుగా వ్యూహరచన చేస్తున్నారు. మీకందరికీ కూడా, సువాసినులందరికీ కూడా ఎన్ని జన్మలకి పసుపు కుంకాలతో మంచి భర్తతో పిల్లపాపలతో సంతోషంగా ఉండడం కోసం కేవలం నడవడం కాదు, సువాసిని ఏది చెయ్యాలో అది మీతో చేయిస్తారు ఆ రోజున. రామచంద్రమూర్తి రథానికి ముందు, రామచంద్రమూర్తి రథానికి వెనకాతలా సువాసినులు బారులుగా ఉంటారు. ఆ ఉత్సవాన్ని నడిపించడానికి కొంతమంది సుశిక్షితులైన కార్యకర్తలు వస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తారు. మీరు ఇంటి నుంచి ఒక పాత్ర అంటే ఒక చెంబు లాంటిది తెచ్చుకుంటే అందులో సువాసినులందరికీ కూడా వాళ్ళ జన్మ సార్థకత

పొందేటట్టుగా పరిమళ జలాలు పోస్తారు. మీరు చెంబు తెచ్చుకుని వస్తే చాలు, అందులో ఒక మావిడాకు వేసుకుని వస్తే, లేకపోతే ఓ రెండు తమలపాకులు. పరిమళ జలాలంటే మంచి సుగంధభరితమైనటువంటి జలాలు పెద్ద పెద్ద గుండిగలతో చేసి ఉంచుతారు. రామనామక్షేత్రం నుంచి బయలుదేరుతాం, గొప్ప క్షేత్రం కనుక. అక్కడ మీరు తెచ్చుకుని నిలబడితే వాటిలోకి వాళ్ళు పోసేస్తారు. ఆ వెనక ముందు అందరికన్నా ముందు కన్యపిల్లలుంటారు. పెళ్లి కాని ఆడపిల్లలకి మహద్భాగ్యం, మళ్ళీ మళ్ళీ రమ్మంటే ఒక్క నాటికి రాదు. ఏ ఆడపిల్లల్ని దయచేసి ఊళ్ళు పంపించకండి. మీ పిల్లలే కాదు, మీ బంధువుల పిల్లలు, పిల్లలు పిల్లలు అందరినీ తీసుకురండి. సంప్రదాయమైనటువంటి బట్టలతో తీసుకురండి. వాళ్ళందరికీ కూడా సాధ్యమైనన్ని పిండి వంటలు వండుతారు ఆ రోజున. చాలా సంతోషం కాబట్టి ఆయనకి సాధ్యమైనన్ని పిండి వంటలు చేసి పిల్లలందరూ కూడా చేతిలో పళ్ళెం పట్టుకుని ఆ పళ్ళెంలో రెండేసి లడ్లో రెండేసి కాజాలో ఏవో పట్టుకుంటారు. కన్నెపిల్ల పిండి వంటలు పట్టుకుని పట్టాభిషేక ఉత్సవంలో రామచంద్రమూర్తి ముందు కానీ ఈశ్వరుడి ముందు కానీ నడిచి వెడితే ఆ పిల్లకి సమస్త అభ్యున్నతిని ఈశ్వరుడు కృపచేస్తాడు. కాబట్టి చక్కగా అవి పట్టుకుని కొంతమంది కన్నెపిల్లలకి పేలాలు ఇస్తారు. వాళ్ళు పేలాలు జల్లితే 33 కోట్ల మంది దేవతలు వస్తారు. కాబట్టి వాళ్ళు పేలాలు జల్లుతారు. పురుషులు రామనామం చెప్తూ కట్టుకోగలిగిన వాళ్ళు సంప్రదాయ దుస్తులు కట్టుకుంటారు. మనందరం ఒకటే నామం. గుంటూరు పట్టణం ప్రతిధ్వనించేటట్టుగా రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటూ రిక్షాలకి లౌడ్ స్పీకర్లు కట్టి మైకుల్లో చెప్పిస్తూ ఉంటారు. దానికి అదిగో అటువంటి పెద్దలు ఆధ్వర్యం వహిస్తారు. నాలాంటి అమాయకులు వెనకాతలు వస్తారు, నేనేం చేయగలను రావడం తప్ప. కాబట్టి అందరం కలిసి ఊరేగింపుగా బయలుదేరుతాం. రామనామక్షేత్రం నుంచి బయలుదేరిన ఈ ఊరేగింపుకి ముందు ఊరు పెద్దలు ఉంటారు. ఆ వెనక మంగళధ్వని ఉంటుంది, దాని వెనక వేద పండితులు ఉంటారు. వేద పండితుల వెనక ఈ పెళ్లి కాని కన్నెపిల్లలు ఉంటారు. వాళ్ళ వెనక సువాసినులు ఉంటారు. సువాసినుల వెనక రామచంద్రమూర్తి రథం ఉంటుంది. రథానికి రక్షణగా కొంతమంది బలం కలిగినటువంటి యువకులు రథాన్ని లాగుతూ ఉంటారు. రథాన్ని లాగడం ప్రధానం అనుకోకండి, ఊరిరిగింపులో నడవడం ప్రధానం. దాని వెనక మళ్ళీ కొంతమంది యోధులు ఉంటారు, అంటే కొంతమంది యువకులు. రథానికి రక్షణగా రెండు పార్శ్వములలో కొంతమంది నిలబడి ఉంటారు. ఆ రోజున నిజంగా రక్షకులుగా వెడుతున్నారు, రాముడే వెడుతున్నాడన్న స్థితి మనకి కలగాలి. అందుకని నిజంగా ఆయుధాలు కావు కానీ శూలాల వంటివి పట్టుకుని కొంతమంది బయలుదేరుతారు. పక్కన రామచంద్రమూర్తి రథం మధ్యలో నడుస్తూ ఉంటుంది. ఆ ముందు అందరికన్నా ముందు ఆదిశంకర భగవత్పాదుల యొక్క మూర్తి ఛత్రం కింద పెడుతుంది. శంకరాచార్యుల వారి వెనక భారతీతీర్థస్వామి ఛత్రంలో పెడతారు. ఎందుకంటే ఇది శంకర భగవత్పాదులు పెట్టిన క్షేత్రాలు ఇవన్నీ. కాబట్టి శంకరులు ముందు, శంకరుల వెనక భారతీతీర్థులు. దానివల్ల భారతీతీర్థస్వామి ఎక్కువ సంతోషిస్తారు. వారిద్దరూ ఛత్రాల్లో పెడతారు. ఒక పెద్ద శ్వేతఛత్రం రథం మీద పెట్టి మహానుభావుడు రామచంద్రమూర్తి యొక్క రథం సీతమ్మతో కలిసి వెడుతూ ఉంటుంది. ఆ సీతమ్మ తల్లి పొంగిపోతుంది పరాశక్తి. ఇంతమంది సువాసినులు నా పట్టాభిషేకానికి వచ్చి సువర్ణ సుగంధ ద్రవ్యాలు జల్లుతున్నారని పొంగిపోతుంది. ఆ వెనక పురుషులందరూ నడుస్తారు. ఆ వెనక మిగిలినటువంటి స్త్రీలు సువాసినులు కాని వాళ్ళు వాళ్ళు నడుస్తారు. ఇలా అందరం కలిసి ఎంత ఛాలెంజ్గా హరిప్రసాద్ గారికి మనం నిలబడాలంటే, ఆయన బయలుదేరుదాము అని ఊరేగింపుని తీస్తే తల ఇక్కడ బయలుదేరితే తోక మనం ఎక్కడ ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నామో అంత దూరము ఊరేగింపు నిలబడిపోయి ఉండాలి. ఇక కదలడానికి చోటేదని హరిప్రసాద్ గారు కంగారు పడిపోవాలి. అంతమందిమి రామకార్యంలో మనందరం రామా మమ్మల్ని రక్షించని, ఇంతమందిని కలిసి మీ పిల్లల్ని పాపల్ని అందరినీ పిలిపించండి. మీకు చెప్పడం కాదు, మీకు ఏది చెప్పానో అది నేను చేస్తాను. సెలవు లేకపోయినా నా భార్య ఆఫీసర్ని రిక్వెస్ట్ చేయించి సెలవు పెట్టించి మా ఆవిడ్ని పిలిపించాను. అలాగే కాకినాడ పట్టణం నుంచి నా యందు అభిమానం కలిగిన వాళ్ళందరూ ఈ వానరులు ఎలా వచ్చారో అలా బస్సులెక్కి రైళ్ళెక్కి రకరకాల వాహనాలు ఎక్కి వచ్చేస్తున్నారు. ఈ ప్రాంగణాలు కళ్యాణ మంటపాలు ఇవన్నీ నిండిపోతాయి వాళ్ళందరితోటి. వాళ్ళందరూ వానర సైన్యం వచ్చినట్టు వస్తారు. వాళ్ళందరూ పలహారాలు భోజనాలు ఇదంతా ఎలా ఉంటుందంటే, ఈ ప్రాంగణం మరో అయోధ్య. ఎక్కడ చూసినా రామో రామో రామః. సాయంకాలం పట్టాభిషేకం, అపురూపమైనటువంటి పట్టాభిషేకం ఇన్ని రాజలాంఛనాలతో జరుగుతుంది.
అందరూ రండి తప్పకుండా, ఎక్కడికి ఊళ్ళు వెళ్ళే ప్రయత్నం పెట్టుకోకండి. అపురూపమైన అభిషేకం, మళ్ళీ మళ్ళీ దొరకమంటే దొరికే అభిషేకం కాదు. ఎక్కడా ఇన్ని సంభారాలతో చేయడం కుదరదు. అంతమంది

పూర్వీకులు వస్తున్నారు. అంత అందమైనటువంటి పట్టాభిషేకాన్ని మీరు ఎక్కడ కూర్చున్నా కనపడేటట్టుగా టెలికాస్ట్ చేసి స్క్రీన్స్ పెట్టేస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంగణాలు రోడ్లు నిండిపోవాలి. హరిప్రసాద్ గారు చేతులెత్తి నమస్కరించి నేను ఓడిపోయానని చెప్పాలి. నేను ఎన్ని స్క్రీన్స్ పెట్టగలను అనుకున్నానో అన్ని స్క్రీన్స్ పెట్టలేకపోయాను, అంతమందికి కనపడేటట్టుగా నేను చెయ్యలేకపోయానని ఆయన ఒప్పుకోవాలి. ఆయన ఓడిపోతే మనం గెలిచినట్టు, మన గెలుపులో ఆయన గెలుపు ఉన్నట్టు. అంతమంది మేము వచ్చి అంత అందంగా కని విరి ఎరుగని పట్టాభిషేకం అని ఇది రేపు పొద్దున్న ఆంధ్రదేశం అంతా టెలికాస్ట్ అవుతుంటే ముక్కున వేలేసుకుని ఏమి గర్తపురి పట్టణం, ఏమి గుంటూరు, అబ్బా ఎక్కడ జరిగింది ఈ పట్టాభిషేకం అని వేనోళ్ళ ఆంధ్రదేశం అంతా కీర్తించాలి. ఉత్తరోత్తర గుంటూరులో శారదాపీఠంలో ఉత్సవం జరుగుతోందంటే మనం వెళ్ళకపోతే రేపు పొద్దున్న స్క్రీన్ మీదే చూడవలసి వస్తుందని ఎక్కడెక్కడ వాళ్ళు బయలుదేరి వచ్చేయాలి. అలా జరగాలి. ఒకనొకనాడు కాకినాడ పట్టణంలో మేము అలా ఉత్సవం చేస్తే నేను గొప్పకి చెప్పట్లేదు. కాకినాడ పట్టణంలో ఇళ్ళు లాడ్జీలు అద్దెలకి నిండిపోయి విదేశాల నుంచి వచ్చేసారు. ఒకనొకప్పుడు రుక్మిణీ కళ్యాణం చేయిస్తే కన్నెపిల్లలతోటి పరిస్థితి ఏమైందో తెలుసా అండి, నా కారు లోపలికి వెళ్ళడానికి చోట్లేదు. చోట్లేకపోతే పోలీసులు, అయ్యా మీ కారు వెళ్ళదు, మీరు దిగి వెళ్ళండి అన్నారు. దిగి వెళ్ళడానికి ఆ జనసముద్రంలో వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు నేను ప్రత్యేక ముందుకు వెళ్ళి ఇంకొక రోడ్డు నుంచి వచ్చి నన్ను తెలిసిన వాళ్ళు ప్రసాద్ బాబు గారు, మా గోపాలకృష్ణ గారు వాళ్ళు వచ్చి, అయ్యో గురువు గారు అసలు కార్యక్రమం చేస్తున్నది, ఆయనని రికమెండేషన్ చేసి నన్ను తీసుకెళ్లాల్సి వచ్చింది. అంటే ఎంత జనంతో నిండిపోయిందో ప్రాంగణాలు. రోడ్లు క్రిక్కిరిసిపోతే కాలేజీలకి సెలవు ఇచ్చేశారు, హాస్టళ్ళకి సెలవు ఇచ్చేశారు, సర్క్యులర్స్ ఇచ్చేశారు. అనితర నిర్వహణ దక్షుడు మా గోపాలకృష్ణ గారు, మహానుభావుడు అటువంటి కార్యం చేశాడు ఆయన. ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళే హనుమలా కూర్చుంటారు అలాగా. కాబట్టి ఇన్ని వేల మంది ఆడపిల్లలు అప్పటికప్పుడు కుదిరిపోయాయి పెళ్ళిళ్ళు. ఎంతమందో శుభలేఖల కట్టలొచ్చి పడిపోయాయి పెళ్ళిళ్ళకి రమ్మని. అన్ని పెళ్ళిళ్ళు జరిగాయి, రుక్మిణీ కళ్యాణం జరిగితే. రోడ్లు అవి నిండిపోయాయి, దేవాలయాలు మూసేశారు. ఇక్కడికి దర్శనానికి రాకండి, అపురూపం, వెళ్ళిపోండి రుక్మిణీ కళ్యాణాన్ని చూడ్డానికని. ఇన్ని స్క్రీన్స్ పెట్టారో, ఎంత టెలికాస్ట్ చేశారో, ఎన్ని వాహనాలు, ఎన్ని ఏర్పాట్లో, కానీ అంత వైభవోపేతంగా జరిగింది. అంతమంది కన్నెపిల్లలు అక్కడ కూర్చుని చేస్తుంటే చాలామంది తల్లిదండ్రులు వచ్చి అక్కడే పిల్లల్ని చూసుకుని పెళ్ళిళ్ళు సెటిల్ చేసుకున్నారు. అంత గొప్పగా జరిగింది రుక్మిణీ కళ్యాణం. కని విని ఎరుగని రీతిలో ఈశ్వరుడు మా చేత చేయించి మమ్మల్ని కృతార్థుణ్ణి చేశాడు. ఎందరో ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగాయన్న తృప్తి మా జీవితానికి చాలు. అలా అపురూపమైనటువంటి పట్టాభిషేకాన్ని మళ్ళీ మనం మన ఊళ్ళో చేసుకుందాం. కాబట్టి మీ అందరూ కూడా, అంటే నువ్వు ధూర్తుడు ముందు చెప్పలేదు, మేము ఊరిళ్ళాక నువ్వు చెప్పావంటారేమో అని 3 రోజుల ముందే మీకు చెప్తున్నాను. కాబట్టి ఇక చక్కగా మీ పిల్లలతో పాపలతో దగ్గర ఊళ్ళల్లో ఎక్కడున్నా మీ బంధువులందరినీ పిలిపించండి. రామకార్యం 2 రోజులు మీ ఇంట్లో భోజనం చేయనివ్వండి చక్కగాను. ఒకరోజు రాముడి కళ్యాణంలో ఇక్కడ భోజనం చేస్తారు. అందరూ చుట్టాలని తీసుకురండి, పక్కాలని తీసుకురండి. ఆ రోజున పుష్పక విమానం, వానరులు వానరకాంతలు ఎలా ఎక్కి వెళ్ళిపోయారో అలా మనందరం పట్టాభిషేకంలో పాల్గొని. అసలు ఇటువంటి కార్యక్రమం ఇప్పటిదాకా గుంటూరు పట్టణంలో జరగలేదు అని రికార్డు బద్దలగొట్టేటటువంటి స్థితి మనం కల్పించి అంత గొప్పగా సనాతన ధర్మ యొక్క వైభవాన్ని చాటి చెప్దాం. కాబట్టి మీ అందరూ దానికి సిద్ధంగా ఉండవలసిందిగా మీ అందరినీ ప్రార్థన చేస్తూ, ఇప్పటికే నేను కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నానేమో, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.

0: శ్రోతలకు నమస్కారం. రెడి విష్ణు 90.4 మెగా హెర్ట్స్ పై ఈనాటి రైతు నిస్తం కార్యక్రమంలో వేసవిలో వరి పంట కోత అనంతరం చేపట్టవలసిన వివిధ చర్యల గురించి ఉండే కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు గారు చెప్పి కొన్ని విషయాలు వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు రేడియో విష్ణు 90.4లో ప్రసారమయ్యే రైతు నేస్తం కార్యక్రమంలో ఈరోజు వరి పంట కోత అనంతరం వేసవిలో చేపట్టవలసిన వివిధ చర్యల గురించి తెలుసుకుందాం. అయితే మనకి గోదావరి జిల్లాలో అటు సార్వాలోను ద్వారా కూడా వరి పండిస్తూ ఉన్నారు. అయితే ఈ పంట కోత అనంతరం కూడా కొన్ని చర్యలు కనుక చేపట్టినట్లయితే తర్వాత వచ్చే సీజన్లో కూడా కొన్ని రకాల పురుగులు తెగుళ్ళను కూడా మనం అదుపులో పెట్టుకోవచ్చు. అందులో ముఖ్యంగా మనం చేయవలసినది పనులు కనుక చూసినట్లయితే మొదటి చర్య తప్పనిసరిగా వేసవి దుక్కులు చేసుకోవాలి. వేసవి దుక్కులు చేయడం వల్ల మనకి చాలా వరకు వచ్చే పంటలో వచ్చే ఎలకలు కానీ అలాగే కొన్ని రకాల తెగుళ్ళ సమస్యలు కానీ అలాగే ముఖ్యంగా పురుగుల సమస్య. మన గోదావరి ప్రాంతంలో ఈ వరిలో కాండం తెలిచే పురుగు అనేది ప్రధాన సమస్యగా ఉంది. మనము మిషన్ హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాము. మిషన్ హార్వెస్టింగ్ చేసినప్పుడు పైకి మాత్రమే వరిని కోస్తున్నారు, మొదలని ఆ దగ్గర వరకు కోయటం లేదు. కాబట్టి ఈ కాండం తెలిచే పురుగు అనేది చాలా వరకు మొదలలోనే ఉండిపోతుంది. కాబట్టి దాని ద్వారా కూడా మళ్ళీ వచ్చే పంటకి దాని వల్ల నెక్స్ట్ సీజన్లో వచ్చే నారుబండ్ల మీద కూడా ఈ పురుగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వేసవి దుక్కులు చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని రకాల కలుపు మొక్కలను కూడా చాలా వరకు ఈ వేసవి దుక్కులతోటి నివారించుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల మోనోకరియ కానీ కొన్ని రకాల గడ్డి జాతులు చెందిన మొక్కలు కానీ అలాగే రకరకాల కలుపు మొక్కలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ పంట కోత అనంతరం అవన్నీ కూడా చాలా వరకు వేసవి దుక్కుల వల్ల వాటి యొక్క నాశనం కూడా జరుగుతూ ఉంటాయి. అయితే తర్వాత వేసవి దుక్కులతో పాటు గట్లు కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ ఎలకలు అనేవి వరిలో ప్రధాన సమస్యగా ఉంటుంది. కాబట్టి ఎంత గట్లు మనకి చిన్నవిగా ఉన్నాయో అప్పుడు వాటి యొక్క ఆవాసానికి అంత అనుకూలంగా లేకపోవడం వల్ల ఎలకల సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి చాలా వరకు గట్లు తగ్గించుకోవాలి. ఇంకొక ముఖ్య అంశం ఏమిటంటే లెవెలింగ్, పొలం అంతా కూడా చదరంగా ఉండేలాగా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా వరిలో ఈ మధ్య నాటుతో పాటు మిషన్ ప్లాంటింగ్తో పాటు రకరకాల పద్ధతులను కూడా పాటిస్తున్నారు. అందులో నేరుగా వెజ్జల్లే పద్ధతి అనేది కూడా వరిలో పాటిస్తూ ఉన్నారు. ఈ నేరుగా వెజ్జల్లే పద్ధతి పాటించినప్పుడు పొలం అంతా చదునుగానే ఉంటేనే అప్పుడు పొలం అంతా కూడా నీరు సక్రమంగా ఉండి సమానంగా ఉండి మనం వేసిన విత్తనం అంతా కూడా సమానంగా మొలిచి మొక్క సాంద్రత కూడా పొలంలో సమానంగా ఉంటుంది. అప్పుడే మనకి దిగుబడులు అనేవి మనం ఆశించినట్టు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం అనేది లెవెలింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి చాలా చదును చేసుకోవాలి. వేసవిలో ఉన్నప్పుడు చదును చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇదొకటి. తర్వాత గడ్డి అనేది మనం కొంత పంట కోత అనంతరం కాల్చివేస్తున్నారు. గడ్డి రైతులు అనేది రైతాంగం వాళ్ళకి తొందరగా మోళ్ళు కొల్లడం లేదని చెప్పేసి రకరకాలుగా కారణాల వల్ల కూడా గడ్డిని కాల్చడం జరుగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా గడ్డిని కాల్చకూడదు. దీనివల్ల చాలా పోషకాలు పోతాయి. అంతేకాకుండా భూమిలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు కూడా నశించడం వల్ల కూడా వచ్చే సీజన్లో కూడా పంట యొక్క దిగుబడులు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం తప్పనిసరిగా వీటిని కాల్చకుండా ఉండాలి. అయితే దీనికి డికంపోజర్స్, వర్షాలు పడ్డ తర్వాత మనం పంట కోత అనంతరము కొద్దిగా వేసవిధనం చేసిన తర్వాత వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ మనకి వర్షాలు పడ్డ తర్వాత అప్పుడు డికంపోజర్స్ అనేవి చాలా వరకు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి గజియాబాద్ నుంచి తయారు చేసే డికంపోజర్స్ ఉన్నాయి. అలాగే ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి తయారు చేసే కొన్ని డికంపోజర్స్ కూడా మనకి దొరుకుతున్నాయి. వాటిని కనుక పొలంలో పిచ్చికారీ కానీ ఏదైనా డ్రోన్తోనే పిచ్చికారీ చేయొచ్చు, లేదంటే మామూలుగా మనుషుల ద్వారా కానీ పిచ్చికారీ చేసినట్లయితే చాలా వరకు ఈ మోళ్ళన్నీ కూడా కుళ్ళిపోయి ఈ సేంద్రీయ కార్బన్ అంతా కూడా మనం తయారవుతుంది. అలాగే ఈ మంచి ఆర్గానిక్ సేంద్రీయ పదార్థం అనేది మన పొలంలోనే ఉంటుంది. కాబట్టి అది బాగా ఉపయోగపడి మన పంటకు కూడా మంచి పోషకాలు కూడా అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇవి

గడ్డి అనేది ఏమాత్రం కాల్చకుండా డికంపోజర్స్ను ఉపయోగించి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి కొన్ని రకాల పొలాల్లో కొన్ని తుంగజాతి కానీ గడ్డి జాతి కానీ చాలా సమస్యగా కూడా తయారవుతూ ఉంటాయి. అవి ఎంత దున్నినప్పటికి కూడా, ఎంత మన నివారణ చేసినప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే నీళ్లు ఎక్కువ నిలబడుతూ ఉంటాయో, లో లయింగ్ ప్యాచెస్ ఉంటాయో, అలాంటి దగ్గర కూడా మనం ఎక్కువగా కూడా ఈ కొన్ని రకాల గడ్డి జాతులు ఉంటాయో వాటిని నివారించడానికి వేసవిలో కూడా కలుపు మందులు, పారాక్వాట్ లాంటి కలుపు మందులు కనుక పిచికారీ చేసినట్లయితే చాలా వరకు వేసవిలో కూడా ఇవి నాశనం అవుతాయి. తర్వాత మనం ఎలాగ దున్నుతాం కాబట్టి అది కూడా చాలా నాశనం అయ్యి తర్వాత సీజన్లో కలుపు సమస్య అనేది వరిలో తక్కువగా కూడా ఉంటుంది. అంతేకాకుండా మనము పచ్చి రొట్టె ఎరువులు, ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేది చాలామంది రైతులు వాడడం లేదు. అయితే కొంతమంది రైతులు ఎవరైతే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారో, అలాగే మనము ఈ మధ్యన న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారు, న్యాచురల్ ఫార్మింగ్ కూడా గోవాతర్ వ్యవసాయం చేస్తున్నారు కొంతమంది, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్యన ఒకే రకం విత్తనం కాకుండా రకరకాల పచ్చి రొట్టె ఎరువులు, సుమారు 20 నుంచి 20 రకాల వరకు కూడా పచ్చి రొట్టె ఎరువులని కలిపి కూడా చల్లుతున్నారు. దానివల్ల కూడా మనకి భూములో సూక్ష్మజీవుల యొక్క సాంద్రత కూడా బాగా పెరుగుతుంది. మొక్కలకు కావాల్సిన రైజోబియం కానీ అలాగే పాసిపో బ్యాక్టీరియా కానీ రకరకాల సూక్ష్మజీవుల యొక్క వాటి యొక్క ఉధృతి కూడా బాగా నేలలో పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా 10 నుంచి 15 కేజీల వరకు కూడా ఈ మనకి ఈ జీలుగు లాంటివి కానీ జీలుగుతో పాటు రకరకాల పిల్లి పెసర జనువు కలిసి ఉన్న రకాలు నవధాన్యాలు లాంటి విత్తనాలను కూడా వేసుకొని వాటిని వర్షాలు పడిన తర్వాత బాగా కలయదనుకున్నట్లయితే మనకి నేల యొక్క సారం బాగా పెరుగుతుంది. ఇంకా చౌడు ప్రాంతాల్లో కూడా ఇది బాగా చౌడు అనేది కూడా కొంతవరకు తగ్గడానికి కూడా అవకాశం ఉంది. ఇది ఒకటి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో చౌడు ఎక్కడైతే మనకి రొయ్యల చెరువులు ఉన్నాయో, అలాగే పక్కన దగ్గరగా వరి పొలాలు ఉన్నాయో, అలాంటి దగ్గర కూడా కొంత చౌడు సమస్య కూడా రైతులు గమనించే ఉన్నారు. కాబట్టి ఈ రైతు అలాంటి రైతులు కనుక ఈ సమస్యను అధిగమించడానికి మంచి వాటర్ని, మంచి క్వాలిటీ వాటర్ అంటే గోదావరి వాటర్ లాంటిది పెట్టుకోవడము, 2-3 రోజులు బాగా దాన్ని నిలగట్టడము, తర్వాత నీటిని తీసివేయడము, అలాగ 4-5 సార్లు కనుక చేసినట్లయితే చాలా వరకు అందులో ఉన్న లవణాలన్నీ కూడా నీటిలో కరిగి బయటికి పోవడానికి అవకాశం ఉంది, చౌడు కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వేసవిలో కొన్ని చేపట్టవలసిన పరిగణలో ఏదైనా అవకాశం ఉన్నప్పుడు పశువుల పెంట లాంటి ఎరువులను కూడా బాగా దుక్కి దిన్ని కూడా కలుపుకున్నట్లయితే కూడా మనకి చాలా వరకు న్యూట్రియంట్స్ బాగా పెరిగి వచ్చే సీజన్లో వేసే పంటకు కూడా బాగా పోషకాలు కూడా బాగా అందుతూ ఉంటాయి. అదొకటి చర్యలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. తర్వాత ఎక్కడైతే కొన్ని స్థలాలు పూరంపోకు స్థలాలు ఉన్నాయో, వరి పంటకు దగ్గరలో కొన్ని గొడౌన్స్ కానీ తర్వాత కొన్ని పాత బిల్డింగ్స్ అలాంటివి ఉన్న దగ్గర కూడా ఎలుకలకు కూడా ఆవాసం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వేసవిలో కూడా బ్రోమోడైల్ అనేటువంటి మందులు కూడా మనము విషపు ఎర్రలను కనుక ఈ వరి నోకల్లో తయారు చేసుకుని 2% కనుక ఈ విషపు ఎర్రలను కూడా అక్కడక్కడ కణాల్లో, ఎలకల కణాల్లో కనుక వేసినట్లయితే ఈ సీజన్లో ఎండాకాలంలో కూడా చాలా వరకు ఈ ఎలకల సమస్య కొంతవరకు తగ్గి తర్వాత వచ్చే సీజన్కి కూడా ఎలకల సమస్య అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి రైతాంగం అనేది తప్పనిసరిగా ఈ వేసవిలో ఈ చర్యలన్నీ కూడా చేపట్టాల్సి ఉంటుంది. అటు కలుపు నివారణతో పాటు భూమి యొక్క సేంద్రీయ పదార్థం పెంచడము, తర్వాత పోషకాల శాతాన్ని పెంచడము, అలాగే ఎలకలు తెగుళ్ళు పురుగుల సమస్య కూడా లేకుండా చూసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. తర్వాత ఈ ముందే విత్తనాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ సీజన్లో వేసే విత్తనానికి కూడా ఏ విత్తనం మనం అనుకూలంగా ఉంటుందో, ఆయా ప్రాంతాలకి అనుకూలమైన విత్తనాలు అంటే దోమలు తట్టుకునే రకాలు కానీ, అలాగే చౌడు ప్రాంతం కనుక ఉన్నట్లయితే చౌడును తట్టుకునే రకాలు కూడా మనము కొన్ని M2U 12 93 లాంటి రకాలు కానీ, అలాగే MCM 103 లాంటి రకాలను కూడా ముందే తెచ్చిపెట్టుకొని మనం కనుక రెడీగా ఉన్నట్లయితే మనం నారు పోసుకొని రెడీగా ఈ చౌడు ప్రాంతాలకు అనుకూలంగా కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకెక్కడైనా మనకు బాగా ముంపుకు గురయ్యే ప్రాంతాలు, తరచూ ముంపుకు గురయ్యి పంట మునిగిపోయే ప్రాంతాల్లో అయితే మన MTU 13 18 లాంటి రకాలు కూడా చాలా వరకు ముంపును తట్టుకుంటాం. కాబట్టి అలాంటి రకాలను కూడా మనము ముందే తెచ్చిపెట్టుకొని విత్తన శుద్ధి చేసుకొని మనం దానికన్నా పెట్టుకున్నట్లయితే సీజన్ రాగానే మనము నారుమడ్డ పోసుకొని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ చర్యలన్నీ కూడా మనము ముందుగానే వేసవి అనంతరం పంట కోత అనంతరం కూడా చేసుకోవాలి. ఇది చేసుకున్నట్లయితే వచ్చే సీజన్లోకి అటు ఎలకలు కానీ తెగుళ్ళు కానీ కలుపు మొక్కలు కానీ ఇలాంటివన్నీ కూడా పురుగులు కానీ సమస్యలన్నీ కూడా మనం అధిగమించడానికి అవకాశం

0: ఉంటుంది. ఈ వేసవిలో ఈ చర్యలతో పాటు కూడా ఇంకా కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనది మనము భూసార పరీక్ష, దీన్ని సాయిల్ టెస్టింగ్ అంటారు, భూసార పరీక్ష. అయితే చాలామంది రైతులు దీన్ని పాటించడం లేదు. అయితే అందరూ కూడా తప్పనిసరిగా ఈ భూసార పరీక్ష అనేది చేసుకోవాలి. ఎందుకంటే రకరకాల కారణాల వల్ల కూడా భూమిలో ఉన్న పోషకాలు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అసలు మన భూమిలో కార్బన్ శాతం ఎంత ఉంది, నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, అలాగే ఏదైనా సూక్ష్మ పోషకాల లోపాలు ఉన్నాయా, అలాంటివి కూడా తెలుసుకోవడానికి తప్పనిసరిగా మనము భూసార పరీక్షలు కూడా ఈ వేసవిలో చేపట్టాల్సి ఉంటుంది. దీనికి గాను ఊరిలో అక్కడక్కడ మనం వి ఆకారంలో పారతో మట్టి తీసి పైనుంచి కిందకి వచ్చేలాగా మట్టిని కనుక తీసి ఒక గోన సంచి మీద కనుక వేసుకున్నట్లయితే 4-5 ప్రాంతాల నుంచి తీసి వేసిన తర్వాత వాటిని రౌండ్గా చేసిన తర్వాత 4 భాగాలు చేసుకొని మొదటి 2 భాగాల్ని ఎదురెదురు భాగాలని కనుక కలిపి మళ్ళీ అలాగ 2-3 సార్లు కలుపుకొని ఒక 1/2 కేజీ వరకు మట్టిని కనుక తీసుకొని దాన్ని మెత్తగా దంచి నీళ్ళలో ఆరబెట్టాలి. ఆ నీళ్ళలో పెట్టిన ఆరబెట్టిన దాన్ని మనకు దగ్గర సమీపంలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి కనుక ఇచ్చినట్లయితే అందులో వాళ్ళు అందులో ఉన్న లవణ శాతాలు కానీ అలాగే నత్రజని, భాస్వరం, పొటాష్ గురించి కానీ కర్బన శాతం గురించి కూడా మనకి రిజల్ట్స్ వస్తాయి. ఆ ప్రకారమే మనము భూసార పరీక్షకు అనుకూలంగా మాత్రమే మనం ఎరువులు కనుక వాడినట్లయితే మనం ఎరువులలో వినియోగాన్ని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అవసరం మేరకే మనం కనుక వాడినట్లయితే ఈ పురుగులు తెగుళ్ళ సమస్య కూడా మనం రాకుండా ఉండదు. కాబట్టి తప్పనిసరిగా రైతాంగం ఈ వేసవిలో భూసార పరీక్ష అనేది కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి.
1: మీరు ఇంతవరకు రైతు నిస్తం కార్యక్రమంలో వేసవిలో వరి పంట కోత అనంతరం చేపట్టవలసిన వివిధ చర్యల గురించి ఉండే కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు గారు చెప్పిన విషయాలు విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత అన్ని ఇన్సూరెన్స్ కేసులు ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం

హలో లిస్నర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మేము ముందుకు వచ్చేసాను. మీ ఆర్జే అఫ్రీన్. మరికెందుకు ఆలస్యం, ఆ విషయాలేంటో చూసేద్దాం. ఆక్యుపంచర్ తో అధిక బరువుకు చెక్కట. మరి ఆ విషయంలోకి వస్తే, చైనీస్ వైద్య విధానమైన ఆక్యుపంచర్ చికిత్సతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చని తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. ఆక్యుపంచర్ చికిత్సతో కేవలం 2 నెలల వ్యవధిలోనే సగటున 3 కిలోల బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని, ఈ చికిత్సలో ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవని హాంకాంగ్ బాపిస్ట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఆహార విహారాలలో ఎలాంటి మార్పులు లేకుండానే ఈ చికిత్సా విధానంతో సులువుగా బరువు తగ్గవచ్చని తమ పరిశోధనల్లో తేలినట్లు వారు వెల్లడిస్తున్నారు. అధిక బరువుతో బాధపడే 72 మంది రోగులపై 2 నెలలు పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని నిరూపించినట్లు హాంకాంగ్ బాపిస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ జాంగ్ లిడాన్ తెలిపారు. పరిశోధనల సమయంలో వారి రోజువారీ ఆహార విహారాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని వివరించారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో ఒకరు అత్యధికంగా 7.2 కిలోల మేరకు బరువు తగ్గినట్లు తెలిపారు. ఆక్యుపంచర్ వల్ల జీవక్రియల వేగాన్ని పెంచే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుందని తమ పరిశోధనల్లో గుర్తించినట్లు వివరించారు. ఓకే లిసనర్స్, మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KV UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి వ్యాయామంతో వెన్ను నొప్పి దూరమట, ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వెన్ను నొప్పితో బాధపడేవారు నొప్పి మొదలైన వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసుకునే బదులు నడక వంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తే నొప్పి తగ్గుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా వెన్ను దిగువ భాగంలో నొప్పి ఇబ్బంది పెడుతున్నట్లయితే పెయిన్ కిల్లర్స్ వాడకం అంటే నడక సాగించటమే మేలని న్యూయార్క్ లోని హాస్పిటల్ ఆఫ్ స్పెషల్ సర్జరీకి చెందిన నిపుణుడు డాక్టర్ జోయల్ ప్రెస్ చెబుతున్నారు. చిన్న చితకా నొప్పులకు పారాసిటమాల్ వంటి పెయిన్ కిల్లర్స్ వాడితే లేనిపోని దుష్ప్రభావాలు ఎదురవుతాయని, తేలికపాటి వ్యాయామం వల్ల అలాంటి ఇబ్బందులేవీ లేకుండానే నొప్పి నుంచి దాదాపు 16% మేరకు ఉపశమనం పొందవచ్చని తమ పరిశోధనల్లో తేలినట్లు ఆయన వివరించారు. నొప్పి కాస్త భరించగలిగే పరిస్థితిలోనే ఉన్నట్లయితే పెయిన్ కిల్లర్స్ కంటే తేలికపాటి వ్యాయామమే మంచిదని డాక్టర్ ప్రెస్ సలహా ఇస్తున్నారు. ఓకే లిసనర్స్, మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవబోతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాలయందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి నిద్రలేమితో ఆల్జీమస్ ముప్పటండి, ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడేవారు తర్వాతి కాలంలో ఆల్జీమస్ వ్యాధికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. నిద్రలేమితో బాధపడేవారికి దీర్ఘకాలంలో వెన్నుముక్కలోని ద్రవాలలో మార్పులు ఏర్పడతాయని, ఇవి మెదడుపై ప్రభావం

చూపి ఆల్జీమస్ వ్యాధికి దారితీస్తాయని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్ మాడిసన్ కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది. నిద్రలేమి వల్ల మెదడులో అమిలాయిడ్ ఫ్లేక్ పేర్కొంటుందని, దీనివల్ల మెదడు పనితీరు క్షీణిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్ మాడిసన్ లోని న్యూరాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బార్బరా బెండ్లిన్ వివరించారు. ఆల్జీమస్ వ్యాధితో బాధపడేవారు నిద్రలేమితో కూడా బాధపడుతున్నట్లయితే అలాంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతుందని ఇదివరకటి పరిశోధనల్లోనే తేలిందని ఆమె తెలిపారు. ఇదండి మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అఫ్రీన్.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.

పరదూషణ చేసేవాడు సోమరిపోతు, నికృష్టుడు, దీర్ఘకోపి ఈ నలుగురు కర్మ చండాలురు. వీరికంటే జాతి చండాలుడే ఉత్తముడు.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: మా శ్రోతలు వింటున్నారు సూక్తి సుధా కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం.
2: కృత్వా పాపం హి సంతప్య తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే నైవ కుర్యాత్ పునరితి నివృత్యా పూయతే తు సహా.
1: ఎవడైనా పాపం చేసినా హృదయపూర్వకంగా పశ్చాత్తాపుడై తిరిగి ఆ పాపాన్ని చేయనని దృఢ నిశ్చయుడై ఆ పాపము యొక్క పరంపరా ఫలితముల నుంచి విముక్తుడై పవిత్రుడగుచున్నాడు.
2: అగ్రే వేదాశ్చ

ముందు నాలుగు వేదాలున్ను, వెనుకనేమో సరసహితమైన ధనుస్సును. ఇదిగో ఇది బ్రాహ్మము, ఇది క్షాత్రము, శాపమునకును శరయుద్ధమునకును కూడా సమర్థులమే అని పరశురామ వాక్యమిది.

సతి. వేదాలను అధ్యయనం చేయకపోవడం వల్ల ఆచారాలను ఉల్లంఘించుట, ఆలస్యము చేయుట, దోషజుష్టమగు ఆహారములు, వీటి వల్లే మృత్యువు బ్రాహ్మణులను చంపగొరుచున్నది. శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలను తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ నానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: భాయో ఆర్ బహనో సత్రీ అకాల్ కమ్ అండ్ జాయిన్ us ఆజ్ కి శామ్ ఆప్కే నా

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్జ్ పై ఇనాటి పాఠశాల విద్యా కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞాన పాఠం మన ఆకాశం వింటారు.
2: ఒరే రాము, ఏం చేస్తున్నావురా?
3: కనిపించడంలా, బొమ్మ వేస్తున్నా.
4: ఏం బొమ్మ రాము?
3: పూర్తిగా వేసాక చూడండి.
2: అప్పటి వరకు మేము ఊరికే ఉండాలా? మేం కూడా బొమ్మలు వేస్తాం. రమా, ఉండు, డ్రాయింగ్ షీట్స్ తెస్తాను.
4: అవును, మేం నీకంటే మంచి బొమ్మలే వేస్తాం.
3: సరే, ఎవరి బొమ్మ బాగుంటుందో చూద్దాం.
2: రమా, ఇదిగో డ్రాయింగ్ షీట్, మొదలుపెట్టు.
4: గోపి, మనం రాము కంటే మంచి బొమ్మలు వేయాలి.
2: అలాగే.
3: అదిగో మామయ్య వస్తున్నాడు, ఎవరి బొమ్మ బాగుందో అడుగుదాం.
5: ఏమిటర్రా, అంతా బొమ్మలు వేస్తున్నట్టున్నారు?
3: అవును మామయ్య, ఇదిగో నేను వేసిన బొమ్మ చూడు.
5: ఏది ఇలాతే? చెరువు, చెరువు పక్క చెట్లు. ఆహా, చాలా బాగా వేసావురా.
2: మాయా మాయా, నేను ఆకాశం బొమ్మ వేశాను. ఇదిగో ఎలా ఉంది.
5: ఏది గోపి, ఆకాశం వరకు బాగానే వేశావురా, కానీ సూర్యుణ్ణి చంద్రుణ్ణి ప్రక్కపక్కనే వేశావు. ఒకరు పగలు, ఒకరు రాత్రి కనిపిస్తారు కదా.
3: అవును మా అయ్యా, సూర్యుడు పగలు కనిపిస్తాడు,
4: చంద్రుడేమో రాత్రి కనిపిస్తాడు.
2: మాయా, ఆకాశం నీలిరంగులో ఉంటుంది కదా, మరి రాము వేరే రంగులో వేశాడేం?
5: నువ్వు చెప్పింది నిజమేరా, ఆకాశమంతా గాలితో నిండి ఉండి మనకు నీలం రంగులో కనిపిస్తుంది.
4: మాయా, చంద్రుడిని చూసినట్లు సూర్యుడిని మనం సూటిగా చూడలేం, ఎందుకని?
2: ఆ, నేను చెప్తాను.
3: ఏం చెబుతారా?
2: కథ చెప్తాను.
4: కదా?
2: ఆ, కదే. వేసవి సెలవులకి ఊరెళ్ళినప్పుడు తాతయ్య బోలెడు కథలు చెప్పాడు, అందులో ఈ సూర్యుడి కథ కూడా ఉంది.
5: సూర్యుడి కథ? సరే చెప్పరా.
2: మరేమో మరేమో, ఒక పెద్ద రాక్షసుడు ఉన్నాడంట.
4: అమ్మో, రాక్షసుడే?
2: మధ్యలో డిస్టర్బ్ చేయకు, నన్ను పూర్తిగా చెప్పనివ్వు. ఆ రాక్షసుడు ఒకరోజు నడుచుకుంటూ వెళ్తున్నాడంట.
3: పగలా రాత్ర?
2: పగలే. రాక్షసుడు అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే అతనికి కాళ్ళు కాలాయట, వీపు నెత్తి కూడా కాలాయట.
4: తర్వాత?
2: అప్పుడు రాక్షసుడు తన కాళ్ళు, తల, వీపు ఎందుకు కాలుతున్నాయా అని ఆలోచిస్తూ ఆకాశం వైపు చూశాడట.
3: చూసి
2: అప్పుడు అతనికి ఆకాశంలో మండుతున్న సూర్యుడు కనిపించాడట. సూర్యుడు మండడం వలనే కదా తన కాళ్ళు, వీపు కాలుతున్నాయని రాక్షసుడికి సూర్యుడి మీద చెప్పలేనంత కోపం వచ్చిందట.
4: అప్పుడు ఆ రాక్షసుడు ఏం చేశాడు?
2: రాక్షసుడు చాలా పెద్దగా ఉన్నాడు కదా, రెండు చేతులతో సూర్యుడిని పట్టుకొని నోట్లో వేసుకుని గుటుక్కున మింగేశాడట.
3: అప్పుడు ఆకాశమంతా చీకటైపోలే.
2: ప్రపంచమే చీకటైపోయిందట.
4: సూర్యుడు చాలా వేడిగా నిప్పులా మండుతూ ఉంటాడు కదా, మరి రాక్షసుడు సూర్యుడిని ఎలా మింగాడో?
5: అది కథర్రా, రమ చెప్పినట్టు సూర్యుడు నిప్పులా మండుతూ ఉంటాడు, సూర్యుని దగ్గరకు ఎవరూ వెళ్ళలేరు. అంతేకాదు, భూమికి సూర్యునికి మధ్య సుమారు 1500,000,000 కిలోమీటర్ల దూరం ఉంది.
4: అమ్మో, అంత దూరమే?
5: అంతేకాదర్రా, పరిమాణంలో సూర్యుడు భూమి కంటే 1,280 రెట్లు పెద్దగా ఉంటాడు. భూమికి సూర్యునికి మధ్య అంత దూరం ఉండటం వల్ల భూమికి తగిలే వేడి, లభించే వెలుతురు స్వల్పంగా ఉంటుంది.
3: మామయ్య, అసలు సూర్యుడి వల్ల మనకు లాభం ఏమిటి?
5: సూర్యుడి వల్ల మనకు వెలుగు, వేడి లభిస్తున్నాయి కదరా, వెలుగు వల్ల మనం చూడగలుగుతున్నాం, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం.
4: సూర్యుని వేడి వల్లనే చెరువులో నీళ్లు వేడిగా ఉంటాయి కదా మామయ్య?
5: అవును, చెరువులో నీళ్లు ఎప్పుడు వేడిగా, ఎప్పుడు చల్లగా ఉంటాయో చెప్పండి.
2: ఉదయం సాయంత్రం చల్లగాను, మధ్యాహ్నం వేడిగాను ఉంటాయి.
4: ఎందుకన్నమాయ?
5: ఉదయం సాయంత్రం సూర్యకిరణం

0: నక్షత్రాలు ఏటవాలుగా పడతాయి. అంటే ఈ వేళల్లో భూమికి సూర్యుడికి మధ్య దూరం పెరగటం వల్ల చెరువులో నీళ్లు చల్లగా ఉంటాయి. మధ్యాహ్నం వేళ సూర్యకిరణాలు భూమి మీద నిటారుగా పడడం వల్ల భూమికి సూర్యుడికి మధ్య దూరం తగ్గుతుంది. అందుకని మధ్యాహ్నం వేళ చెరువులో నీళ్లు వేడిగా ఉంటాయి.
1: అసలు ఈ ఉదయం సాయంత్రాలు ఎలా కలుగుతాయి?
0: మంచి ప్రశ్నే అడిగావురా. సూర్యుడు ప్రతిరోజు తూర్పున ఉదయిస్తాడు. అంటే భూమి ఎడమ వైపు నుండి కుడివైపుకు తిరుగుతూ ఉండటం వల్ల సూర్యకిరణాలు మొట్టమొదటగా భూమి మీద పడతాయి. అప్పుడు మనకు తెల్లవారుతుందన్నమాట.
2: మరి సాయంత్రం సంగతి ఏమిటి?
0: సుమారు 12 గంటల తర్వాత సూర్యుడికి దూరంగా వెళ్ళినప్పుడు కిరణాలు ఏటవాలుగా పడతాయి. అప్పుడు మనకు సాయంత్రం అవుతుంది. క్రమంగా సూర్యుడు కనిపించకుండా పోతున్నప్పుడు అస్తమించాడు అంటాం.
1: అప్పుడు మనకు రాత్రి అవుతుందన్నమాట.
0: ఇదంతా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఈ ఉదయం సాయంత్రాలు, ఈ పగలు రాత్రుళ్ళు ఏర్పడతాయి. ఇంతకీ రమ వేసిన బొమ్మని మనం చూడలేదు కదూ.
3: రమ భలే బొమ్మ వేసింది మాయా.
1: ఒక అమ్మాయి రాకెట్లో కూర్చొని ఆకాశంలో వెళ్తున్నట్టు వేసింది.
0: ఏది ఇలాతే? రాకెట్ బొమ్మ బాగానే వేసిందిరా. రమా, రాకెట్లో ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది?
2: చంద్రమండలం వెళ్తోంది మాయా.
1: రమకి చంద్రమండలం వెళ్ళాలని చాలా కోరిక.
0: నిజమా రమా?
2: అవును మాయా, చంద్రమండలం వెళ్ళి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుంది.
0: సరేగాని, బాగా చీకటి పడింది, ముందు పదండి భోజనాలు చేద్దాం.
3: అలాగే మాయా.

0: రామా, జాగ్రత్తగా చంద్రమండలం వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకోనరా.
1: రామా, ఈ కోటు తీసుకో. చంద్రుడి మీద చల్లగా ఉంటుందట, త్వరగా వచ్చేయలేం. అలాగే వస్తా రాము, వెళ్ళొస్తా గోపి. టాటా
0: టాటా.
2: ఇంకా చాలా దూరం వెళ్ళాలి కాబోలు. ఒక్కదానికే భయం వేస్తుంది.
3: ఏయ్ పాపా, ఎవరు నువ్వు?
2: నా పేరు రమ.
3: ఎక్కడి నుంచి వస్తున్నావు?
2: నేను
3: చెప్పు.
2: భూలోకం నుండి వస్తున్నాను.
3: భయపడకు రమా, మేము తారలం. సరే గాని ఎక్కడికి నీ ప్రయాణం?
2: చంద్రమండలం.
3: చంద్రమండలమా? ఎందుకు?
2: చంద్రమండలం వెళ్ళి అక్కడి విషయాలన్నీ తెలుసుకోవాలనుంది.
3: అవును, ఇంత దూరం వస్తుంటే నీకు భయం వేయలేదు?
2: భయం ఎందుకు? చందమామ మంచివాడని మా తాతయ్య చెప్పాడు.
3: అవును, చందమామ చాలా మంచివాడు. చక్కగా మాట్లాడతాడు. పైగా చిన్న చిన్న పిల్లలంటే చందమామకు చాలా ఇష్టం.
2: మరి మీరు కూడా నాతో వస్తారా?
3: లేదు లేదు, మాకు చాలా పనులున్నాయి. నువ్వు వెళ్ళిరా.
2: స్నేహితులారా, మరి నేను వెళ్ళొస్తా. టాటా
3: టాటా.
2: అమ్మో, ఎన్ని నక్షత్రాలు! సుమారుగా కొన్ని కోట్లు ఉండవచ్చు. ఎంత ప్రకాశంగా ఉన్నాయో. భూమి మీద ఉండి చూస్తే ఈ నక్షత్రాలే మినుకు మినుకు మన మెరుస్తూ ఉంటాయి. ఆకాశం నిండా పువ్వులు పరిచినట్లుగా ఉంటాయి.
4: ఎవరు ఎవరు ఇక్కడ దిగింది?
2: నమస్కారం చందమామ, నా పేరు రమ. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని భూమి నుండి ఇక్కడికి వచ్చాను.
4: ఇంత దూరం ఒక్కదానివే వచ్చావా?
2: అవును చందమామ. భూమి నుండి ఇక్కడికి ఎంత దూరం?
4: భూమికి నాకు మధ్య 385,000 కిలోమీటర్ల దూరం ఉంది. అయినప్పటికీ సూర్యుడి కంటే నేనే భూమికి దగ్గరగా ఉంటాను.
2: ప్రతిరోజు నిన్ను మేము చూస్తూ ఉంటాం.
4: ఒక్క అమావాస్య రోజు తప్ప.
2: అవును, అమావాస్య రోజు నువ్వు కనిపించనే కనిపించవు. ఆకాశం అంతా చీకటిగా ఉంటుంది. ఎందుకని?
4: ఎందుకంటే నేను భూమికి ఉపగ్రహాన్ని, అంటే నేను భూమి చుట్టూ తిరుగుతూ

0: భూమితో పాటు సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాను. అంతేగాక నాకు స్వతహాగా వెలుగులేదు. సూర్యుని వెలుతురు నాపై పడి కాంతినిస్తున్నాను. ఇలా భూమి సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు నా స్థానం మారుతూ ఉంటుంది. నా స్థానాన్ని బట్టి నాలో వృద్ధి క్షయం జరుగుతూ ఉంటుంది.
1: వృద్ధి క్షయం అంటే
0: అమావాస్య తరువాత రోజు నుండి ప్రతిరోజు కొద్ది కొద్దిగా పెరుగుతూ 15వ రోజు నాటికి పూర్తిగా కనిపిస్తాను.
1: అప్పుడు పున్నమి చంద్రుడు అంటారు. ఆ రాత్రి మాకు భూమి మీద ఎంతో వెలుగుంటుంది. రాత్రంతా చల్లగా ఉంటుంది. ఆ రాత్రి పూర్తిగా కనిపిస్తున్న చంద్రుడిని చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది.
0: పున్నమి తరువాత రోజు నుండి నేను ప్రతిరోజు తగ్గుతూ ఉంటాను. 15వ రోజు నాటికి పూర్తిగా తగ్గిపోతాను. అప్పుడు అమావాస్య ఏర్పడుతుంది.
1: అంటే నువ్వు ఒక 15 రోజులకు హెచ్చుతూ ఒక 15 రోజులకు తగ్గుతూ ఉండడం వల్ల పౌర్ణమి అమావాస్య ఏర్పడతాయి అన్నమాట.
0: ఇలా నా స్థానాన్ని బట్టి అమావాస్య పౌర్ణమి ఏర్పడతాయి. వీటినే చంద్రకళలు అంటారు.
1: థ్యాంక్స్ చందమామ, చాలా విషయాలు చెప్పావు. నేను ఇక మా భూమి మీదకు వెళ్తాను. అక్కడ మా రాము, గోపి, మామయ్య వీళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. నీ గురించి వాళ్లకు చెబుతానులే.
0: సరే, జాగ్రత్తగా వెళ్ళు. అప్పుడప్పుడు వస్తూ ఉండు. టాటా.
1: టాటా.

0: రమా రమా, త్వరగా లే, స్కూల్ కి టైం అవుతోంది.
1: మరి చందమామ?
0: చందమామ లేదు, గిన్నమామ లేదు, త్వరగా లే, టైం అవుతోంది.
1: సరే.
2: పిల్లలు, బాగా వర్షం పడుతుందర్రా, రెయిన్ కోట్లు వేసుకోండి.
0: అలాగే మామయ్య.
2: నేను మీతో స్కూల్ వరకు వచ్చి దింపుతాను.
3: ఒక్క నిమిషం, గోపిని కూడా రానివ్వు మామయ్య.
0: నేను వచ్చేసా, పదండి మామయ్య.
1: మామయ్య, ఆకాశంలో మేఘాలు తెల్లగా నీలిగా ఎందుకు కనిపిస్తున్నాయి?
2: గాలిపొరల్లో ఉండే ఆవిరి చల్లదనం చేత దుమ్ము కణాల మీద ఘనీభవించి పొగమంచు మాదిరి తెల్లగా కనిపిస్తాయమ్మా. ఈ మేఘాలు సామాన్యంగా భూమికి 1-2 కిలోమీటర్ల ఎత్తున ఉంటాయి. ఈ మేఘాలే మనకు వర్షాన్నిస్తున్నాయి.
3: ఎలామాయ్యా?
2: ఎలాగంటే, ఈ మేఘాలు ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఎత్తైన ప్రదేశాల దగ్గర, అంటే కొండలు, పర్వతాల్లాంటివి అడ్డుపడ్డం వల్ల అక్కడ ఆగిపోయి వాటికి చల్లగాలి తగలడం వల్ల చల్లబడి వర్షాన్నిస్తాయి.
0: మాయా, ఆ వర్షం నీరు ఏమవుతుంది?
2: వర్షపు నీరు బావుల్లోకి, చెరువుల్లోకి చేరుతుందిరా. అంతేకాక నదులుగా కూడా ప్రవహిస్తుంది.
3: వర్షం నీటితో పంటలు పండిస్తారు కదా మాయా?
1: మనం మంచినీరుగా కూడా వాడతాం కదా మాయా?
2: అంతేకాదర్రా, చెట్లు పెరగడానికి, జంతువులు పక్షులు బ్రతకడానికి నీరు అత్యవసరం. పెద్ద పెద్ద పరిశ్రమలకు కూడా నీరు ఎంతో అవసరం. ఇలా నీళ్లతో ఎన్నో ఉపయోగాలున్నాయి.
1: వర్షాలు ఎక్కువగా పడే కాలాన్ని వర్షాకాలం అంటారు కదా మావయ్యా?
2: అవును.
0: మరి చలికాలం అంటే ఏమిటి మావయ్యా?
2: మనకు వాతావరణ పరిస్థితుల్ని బట్టి చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం అని వస్తుంటాయర్రా. చలి ఎక్కువగా ఉండే రోజుల్ని చలికాలమని, వర్షాలు ఎక్కువగా ఉండే రోజుల్ని వర్షాకాలమని, ఎండలు ఎక్కువగా ఉండే కాలాన్ని ఎండాకాలమని అంటారు.
0: స్కూల్ వచ్చేసింది, ఇంకా మేము వెళ్తామా అయ్యా?
2: సరే, ఇదిగో ఇంటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి.
4: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞాన పాఠం మన ఆకాశం విన్నారు కదా? ఇప్పుడు మరొక కార్యక్రమం పరిసరాల విజ్ఞాన పాఠం ఆకాశం చిల్లు పడింది వింటారు.
5: జీవన్ ఒక శాస్త్రవేత్త. ఆయన ఇంటి చుట్టూ తోట ఉంది. తోటలో రకరకాల జంతువుల్ని పెంచుతున్నాడు. కుందేళ్లు, ఉడుతలు, పాములు, చుంచెలుకలు, చిలుకలు, నెమళ్ళు, మైనాలు, వీటన్నింటినీ తను చేసే ప్రయోగాల కోసం

0: ఉపయోగిస్తూ ఉంటాడు. జీవన్ దగ్గర ఒక అల్లరి కోతి ఉంది. దాని పేరు చింటూ. అది తెలివైన కోతే గాని కాస్త కోతి బుద్ధి కూడా ఉంది. దానికి కంగారు ఎక్కువ. అన్నీ తనకే తెలుసు అనుకుంటుంది. తనకు తెలిసినది నలుగురికి చెప్పాలని ఉబలాటం కూడా ఎక్కువ. జీవన్ దానికి మనుషులకుండే అలవాట్లన్నీ నేర్పాడు. జీవన్ చేసే పనులన్నీ కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది చింటూ. ఆ రోజు జీవన్ ఇంట్లో శాస్త్రవేత్తల సమావేశం జరుగుతుంది. చింటూ వాళ్ళకి కావలసిన పుస్తకాలు, పెన్నులు అందించింది. కూర్చోటానికి కుర్చీలు చూపెట్టింది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినటం మొదలుపెట్టింది. కోతిది చేపల చిత్తం కదా, ఓపిగ్గా కుదురుగా కూర్చునే తత్వం ఉండదుగా. మరి వాళ్ల మాటల్లో వాతావరణ కాలుష్యం అనే మాట వింది. ఓజోన్ పొర దెబ్బతింటుంది, ఆకాశంలో చిల్లులు పడుతున్నాయి అన్నాడు ఒక శాస్త్రవేత్త. ఆ మాట చింటూ చెవిలో పడింది. పరిగెత్తుకుంటూ ఊరి బయట చేరింది. ఆ ఊరి బయట అడవి ఉంది. అందులో చెట్లు ఎక్కువ లేవు, బక్క చెక్కిన ఏరు, నామమాత్రంగా మిగిలిన జంతువులు. అక్కడ మన చింటూ స్నేహితులు నది, చెట్టు, గాలి ఉన్నాయి. వాళ్లతో మన చింటూ చెప్పిన కబుర్లు వినండి.
1: నది, నది విన్నావా? ఆకాశం చిల్లు పడిందట, దాంతో భూమి మీద వేడెక్కువైపోయిందట, దానివల్ల బోలెడు నష్టమట.
2: ఆకాశం చిల్లు పడిందా?
3: ఆకాశానికి చిల్లు పడడం ఏంటి?
1: నిజంగానే ఆకాశానికి చిల్లు పడిందట. మా శాస్త్రవేత్తలు చెప్పుకుంటుంటే విన్నాను చెట్టు.
2: ఓరే చింటూ, నువ్వు ఉత్త బడుగ్గాయిరా, నీకసలు ఏమీ తెలీదు. ఆకాశానికి చిల్లు పడటం ఏంటి? ఆకాశం అంటే ఏమిటో తెలుసా? ఉత్త శూన్యం. ఆకాశంలో ఏమీ ఉండదు.
3: అవును అది, ఆకాశంలో ఏమీ ఉండదు. అలాంటిది ఆకాశానికి చిల్లు పడటం ఏంటి? ఏ కోతి, నీకేమీ తెలీదు, ఎక్కువగా మాట్లాడకు.
1: చెట్టు, నది, మీరు నేనేం చెప్పినా వినిపించుకోరు కదూ. మా జీవన్ కన్నా మీకు ఎక్కువ తెలుసా చెప్పండి. ఆయన, ఆయనతో చదువుకున్న గొప్ప శాస్త్రవేత్తలంతా కలిసి చెప్పుకుంటున్నారు ఆకాశానికి చిల్లు పడుతున్నాదని.
2: ఏమిటారా, ఏదో చెప్పుకుంటున్నారు?
3: సమయానికి వచ్చావు గాలి, ఇది విన్నావా? మన చింటూ చెబుతోంది ఆకాశానికి చిల్లు పడిందట. నువ్వు నమ్ముతావా?
2: ఆ నమ్ముతాను.
3: ఏమిటి గాలి, చింటూగాడు ఏదో వాగుతుంటే నువ్వు నమ్ముతున్నావా?
2: మీకు తెలీదర్రా తమ్ముళ్ళు, ఆకాశంలో చిల్లుడు పడటం ఏమిటో నాకు తెలుసు.
3: ఆకాశంలో పడిన చిల్లులు నువ్వు చూసావా?
2: ఆ చూశాను, నీకు కూడా చూపిస్తా.
3: అయితే చింటూ ఏదో వాగిండనుకున్నాను, కానీ అది చెప్పిన మాట నిజమే అన్నమాట.
2: అవునర్రా, ఆకాశంలో చిల్లులు పడితే మనుషులకు రోగాలు వస్తాయి. అప్పుడు వాళ్ళంతా రకరకాల జబ్బులతో బాధపడి ఏడుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది.
1: ఏ గాలి, ఏమిటా గాలి మాటలు? మనుషుల్ని ఎందుకు తిడతావు? వాళ్ళు నిన్నేం చేశారు?
2: ఏం చేశారా? చేసిందంతా వాళ్లే చేశారు, నన్ను సర్వనాశనం చేశారు.
1: ఇంతకీ వాళ్ళు నిన్నేం చేశారో చెప్పరాదు?
2: ఇది వరకు చల్లగా మెల్లగా సువాసన వెదజల్లుతూ వీచేదాన్ని, అలాంటి నన్ను కాలుష్యాలతో నింపేశారు.
1: ఏంటి నువ్వనేది నాకేం అర్థం కావడం లేదు.
3: గాలి బాధ ఏమిటో నాకు తెలుసు, నేను అలాంటి బాధలే పడుతున్నానుగా.
4: నాకు కూడా తెలుసు, నాకు మనుషుల వల్ల బోలెడు బాధలు, కష్టాలు, సమస్యలు.
1: నది, చెట్టు, గాలి, మీరంతా మనిషిని గురించి ఇంత చెడ్డగా మాట్లాడుతున్నారు. అతని గురించి మీకేం తెలుసు? అతనితో కలిసిమెలిసి బతుకుతున్నాను కాబట్టి అతని గురించి నాకు బాగా తెలుసు. ఎంత తెలివైన వాడు, ఎన్ని పనులు చేస్తాడు. పొద్దున్నే లేస్తాడు, పళ్ళు ఒళ్ళు శుభ్రం చేసుకుంటాడు, మంచి బట్టలు కట్టుకుంటాడు, తిండి వండుకు తింటాడు. యంత్రాలతో నడిచే వాహనాలు తయారు చేసి వాటి మీద రై రైన తిరుగుతాడు. ఇంట్లో వెచ్చగా పడుకుంటాడు. ఇలా ఎన్నో పనులు చేస్తాడు. అతను చేసే పనుల్లో ఒక్కటి, ఏదైనా ఒక్కటి మీరు చేయగలరా? ఏది చేయండి చూద్దాం.
3: ఓసే కోతి,
2: అతని గురించి నువ్వు మంచి మాటలు మాట్లాడుతుంటే నాకు

0: ఒళ్ళు మండిపోతుంది. అతను తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు తిని బతికే నీకు అతనిలో మంచితనం తప్ప చెడ్డతనం కనిపించదు కదూ గాలి.
1: అవునక్క, ఒసే కోతి నాతో రా, మనిషి ఎలాంటి దుర్మార్గుడో నీకు చూపిస్తాను.
2: గాలి, నీతో నేను ఎలా తిరగలను? నువ్వు గంటకు 1000 కిలోమీటర్ల దూరం పోగలవు, నా సంగతి అలా కాదే.
1: నిన్ను నేను మోసుకుపోతాను రా.
2: సరే పద,
1: కొంచెంసేపు ఇక్కడ కూర్చో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ప్రాణమున్న ప్రతి జీవరాశికి అవసరమన్న సంగతి నీకు తెలుసు కదా.
2: తెలుసు, బాగా తెలుసు.
1: నాలో అనేక వాయువులు ఉంటాయి, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకా కొద్ది మోతాదులో ఇతర వాయువులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆక్సిజన్, నైట్రోజన్ ఎక్కువగా ఉంటాయి. గాలిలో ఉండే ఈ వాయువులన్నీ జీవరాశులకు అవసరమని నీకు తెలుసు కదా.
2: అలాగా, ఏ వాయువు ఎందుకు అవసరమో చెప్పు, వింటాను.
1: నాలోని ఆక్సిజను జీవరాశులు పీల్చుకోవడానికి కావాలి. ప్రతి ప్రాణి ఆక్సిజన్ పీల్చుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ను గాలిలో వదిలేస్తుంది. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. మొక్కలు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ను వదిలేస్తాయి.
2: అంటే ప్రాణులు వదిలిన కార్బన్ డైఆక్సైడ్ను మొక్కలు గ్రహిస్తాయి, మొక్కలు వదిలిన ఆక్సిజన్ ప్రాణులు పీల్చడానికి పనికొస్తుంది. భలే భలే.
1: చింటూ, నువ్వెంత కోతివైనా బాగా గ్రహించావు, చెట్లు లేకుండా ప్రాణులు బ్రతకలేవు.
2: అది నిజమే కదా. మరి
1: చూడు, అటు చూడు, మనుషులు ఏం చేస్తున్నారో.
2: కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారు. భలే భలే, మంచి వంటలు తయారవుతున్నాయి.
1: నీకు కనిపించింది అంతే, ఆ కట్టెలు కాల్చడం వల్ల ఎంత పొగ వచ్చి నాలో చేరుతోందో చూసావా? అటు చూడు, అదొక ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ గొట్టంలోంచి దుమ్ము, మసి, పొగ ఎలా వస్తున్నాయో చూసావా?
2: అవన్నీ వచ్చి నీలో చేరుతున్నాయి కదూ.
1: అవునవునవును. అటు చూడు చింటూ, ఎన్ని వాహనాలు వస్తున్నాయో.
2: కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, ఇవి ఎక్కితే ఎంత దూరమైనా నిమిషంలో వెళ్ళొచ్చు.
1: నీ బుద్ధికి తెలిసింది అదే, నీ కళ్ళకు కనిపించేది అదే. కానీ ఈ వాహనాల్లోంచి వచ్చే పొగలు, సెగలు, అవి రేపే దుమ్ము, వీటితో నేను ప్రతి క్షణం నిండిపోతున్నాను.
2: అయ్యయ్యో గాలి, నీకెంత కష్టం, ఎంత నష్టం.
1: వాళ్ళు చేసే మరొక చెండాలపు పని చూపించమన్నావా? అదిగో అటు చూడు,
2: చెట్లు కొడుతున్నారు. ఆ చెట్లు కొట్టి మంచి మంచి కుర్చీలు, మంచి మంచి బెంచీలు చేస్తున్నారు. ఇళ్ళకి తలుపులు, కిటికీలు కూడా చేస్తారు.
1: నీ బతుకు మనిషిని పొగట్టడంతోనే సరిపోతుంది. చూడు, వాళ్ళు చెట్లు ఆయన కాడికి కొడుతున్నారు. ఒకప్పుడు చెట్లతో భూమి నిండి ఉండేది. పచ్చని చెట్లు గాలిలో కాలుష్యాన్ని తగ్గిస్తాయి, పొగ దుమ్ము తగ్గిస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ను గాలిలోకి వదిలిపెడతాయి. చెట్లు ఎంత ఎక్కువగా ఉంటే నేను అంత పరిశుభ్రంగా ఉంటాను. అలాంటిది చెట్లు అయిన కాడికి కొట్టేస్తున్నారు. అడవులు నశించిపోతున్నాయి, నేల ఎడారిగా మారిపోతుంది. దాంతో నాలో కాలుష్యాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.
2: గాలి, బాధపడకు. నువ్వు అలా బాధపడుతుంటే నాకేడుపు వస్తుంది.
1: ఒరే చింటూ, గాలిలో కాలుష్యాలు పెరిగితే నష్టపోయేది ఎక్కువగా మనుషులేరా?
2: ఏమిటి, గాలిలో కాలుష్యాలు పెరిగితే నష్టపోయేది మనుషులా? అదెట్లా?
1: గాలిలో పొగ, దుమ్ము, ధూళి, విషవాయువులు చేరుతున్నాయి కదూ. అలాంటి గాలి పీలిస్తే బోలెడు జబ్బులు వస్తాయి, పంటలు పాడవుతాయి, మొక్కలు సరిగా పెరగవు. దానితో వాళ్ళకి తినడానికి తిండి ఉండదు. నువ్విందాక చెప్పావే ఆకాశానికి చిల్లు పడిందని, అది ఎలా జరుగుతుందో తెలుసా?
2: ఆకాశానికి చిల్లు పట్టం అంటే ఏమిటి?
1: మీ జీవన్ చెప్పలేదా?
2: నేను వింటే కదా ఆయన చెప్పటానికి.
1: నేను చెప్పేది జాగ్రత్తగా విను. భూమి మీద చెట్లు, జంతువులు, పక్షులు, మనుషులు, ఇంకా అనేక రకాల ప్రాణులు ఉన్నాయి కదా.
2: అవును ఉన్నాయి. భూమి చుట్టూ ఉండే గాలిని వాతావరణం అంటారని జీవన్ చెప్పాడు.
1: ఈ వాతావరణం భూమి మీద ఉండే జీవులకు రక్షక కవచం లాంటిది. వాతావరణం లేకుండా జీవులు బ్రతకలేవు. వాతావరణంలో అనేక రకాల వాయువులు ఉంటాయని చెప్పాను. అందులో ప్రాణులు పీల్చడానికి పనికి వచ్చేది ఆక్సిజన్.

0: అని కూడా చెప్పాను కదూ.
1: చెప్పావు చెప్పావు, గుర్తుంది.
0: కోతి మొహం, అలా అరవకు, చెప్పేది విను. ఆక్సిజన్ మరొక రూపం ఓజోను. ఇది వాతావరణంలో చాలా చాలా తక్కువ పరిమాణంలో భూమికి సుమారు 50 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది.
1: దాన్ని అందుకోవడం కష్టం బాబు.
0: ఏడ్సో, నిన్నెవరూ ఎగరమనలేదు. ఓజోన్ వాయువు ఆకాశంలో ఒక పొరలాగా ఏర్పడి ఉంటుంది. సూర్యుని నుండి ఎండ వస్తుంది కదా, ఎండలో కొన్ని అతినీల లోహిత కిరణాలు ఉంటాయి. వీటిని భూమి మీదకు రాకుండా చేస్తుంది.
1: వస్తే ఏమవుతుంది?
0: అతినీల లోహిత కిరణాలు భూమి మీద పడితే మొక్కలు, జంతువులు, మనుషులు నాశనం అయిపోతాయి. మనుషులకు పెద్ద పెద్ద రోగాలు, క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి.
1: అమ్మో అమ్మో, ఈ సంగతి జీవంతో చెప్తాను.
0: మీ జీవన్కి ఈ సంగతులన్నీ తెలుసు చింటూ. ఆయనే కదా అన్నారు ఆకాశంలో చిల్లులు పడ్డాయని. ఆకాశంలో పొరలాగా ఉన్న ఓజోన్ దెబ్బతింటోందన్నమాట.
1: ఓజోన్ పొర ఎందుకు దెబ్బతింటుంది?
0: గాలిలో కాలుష్యాలు పెరగటం వల్ల, కొన్ని రసాయనిక పదార్థాలు ఎక్కువ కావటం వల్ల ఓజోన్ పొర తగ్గుతుంది. ధ్రువ ప్రాంతాల్లో ఓజోన్ పొర తగ్గిపోయింది.
1: ఓహో, అదా సంగతి. గాలిలో ఉండే ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల ఆకాశంలో చిల్లులు ఏర్పడతాయి. ఆ చిల్లుల్లో నుంచి నీలకిరణాలు భూమి మీద పడి ప్రాణుల మనుగడకు భంగం కలిగిస్తాయి. ఇవన్నీ గాలిలో కాలుష్యాలు చేరడం వల్ల జరుగుతాయి, అవునా కాదా?
0: చాలా బాగా గ్రహించావు చింటూ. మానవులు నన్ను, అంటే గాలిని, కాలుష్యాలతో నింపేసి వాళ్లకు అనర్థాలు తెచ్చుకుంటున్నారు. చూసావు కదా?
1: అచ్చరే, గాలిలో కాలుష్యాలు తగ్గాలంటే వాళ్ళు ఏం చేయాలంటావు?
0: కొన్ని మంచి పనులు చేస్తే గాలిలో చేరే కాలుష్యాల శాతం తగ్గుతుంది.
1: అదేమిటో తొందరగా చెప్పు, వింటాను.
0: కట్టెలు, పిడకల పొయ్యిలు ఉపయోగించడం మానేసి పొగ రాకుండా చేసే ఇంధన పొయ్యిలు వాడాలి. ఎండతో వంట చేయడం, పేడ నుండి గ్యాస్ తీసి వంట చేయడం అలవాటు చేసుకుంటే గాలిలోకి పొగ మసి చేరదు.
1: ఇంకా
0: వాహనాల నుండి వచ్చే పొగలను తగ్గించాలంటే వీలైన యంత్రాలు కార్లలో, బస్సుల్లో వాడాలి. అలాగే పరిశ్రమల్లో కూడా వాడాలి. చెట్లు కొట్టడం తగ్గించి పరిసరాల్లో చెట్లు బాగా పెంచాలి.
1: గాలి, నీకు మనుషులంటే కోపమా?
0: అబ్బే, వారి మీద నాకు కోపం లేదు. కానీ వారి చర్యల వల్ల గాలిలో కాలుష్యాలు చేరుతున్నాయి. ఇది ఇలాగే జరిగితే కొంతకాలం తర్వాత ఈ భూమి మీద ప్రాణులుండవు, నశించిపోతాయి. మనిషి తనను తాను నాశనం చేసుకుంటున్నాడు. ఇతర జీవరాశులకు అన్యాయం చేస్తున్నాడు. ముందు జరగబోయే విపత్తును అర్థం చేసుకోలేకపోతున్నాడు. తను సుఖంగా బతకాలి, ఇతర జీవరాశులను బతకనీయాలి, వాతావరణం కాపాడాలి, ఈ పనులు చేయలేకపోతున్నాడే అన్న బాధ. అందుకే మనిషి మీద అంత కోపం.
1: నీ బాధ నాకు అర్థమైంది, మా జీవన్కి చెప్తాను.
2: అక్కర్లేదు చింటూ, నేను అంతా విన్నాను. వాతావరణంలో కాలుష్యాలు చేరకుండా జాగ్రత్త పడతాం. ఓ గాలి, ఓ నది, ఓ అడవి, మీ అందరికీ మా మానవులందరి తరఫున మాట ఇస్తున్నాను. మేమంతా పర్యావరణం కాపాడుతాం, కాలుష్యాలు తగ్గిస్తాం. మిమ్మల్ని కాపాడి మమ్మల్ని మేము కాపాడుకుంటామని మాట ఇస్తున్నాను.
0: జీవన్, మీ మాటను నిలబెట్టుకోండి. భూమి మీద జీవరాశుల మనుగడకు భంగం కలిగించకుండా కాపాడండి.
3: ఇంతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం మన ఆకాశం, అలానే ఆకాశం చిల్లు పడింది పాఠం విన్నారు కదండి. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్జ్ పై ఈనాటి కార్యక్రమంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పిఎం శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులచే ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కలిగట్ల గోపాల్ శర్మ. నేను విశ్రాంత ప్రధానోపాధ్యాయుడిని. 29 ఆగస్టు కీర్తిశేషులు గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి. గిడుగు రామూర్తి పంతులు గారు 1863 ఆగస్టు 29 శ్రీకాకుళానికి ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలోని ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు. తండ్రి వీర్రాజు గారు, తల్లి వెంకమ్మ. తండ్రి వీర్రాజు పర్వతాలపేటలో ఠాణాలో రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. తర్వాత ఆయన చోడవరం బదిలీపై వెళ్ళారు. రామూర్తి గారి ప్రాథమిక విద్య తాను పుట్టిన పర్వతాలపేటలోనే జరిగింది. 1975 తండ్రి గారు మరణించడంతో విజయనగరంలోని మేనమామ ఇంట్లో ఉంటూ చదువు కొనసాగించారు గిడుగు వారు. 1979 మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. గురజాడ అప్పారావు గారు ఈయనకు సహాధ్యాయి. 1980 పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో చరిత్రోపాధ్యాయులుగా నెలకు 20 రూపాయల జీతంపై ఉద్యోగంలో చేరారు. 1986 ప్రైవేటుగా ఎఫ్ఏ పరీక్ష, 1994 బిఏ పరీక్షలు ఉత్తీర్ణులయ్యారు. దగ్గరలో ఉండే ఆటవికుల భాష అయిన సవర భాషను నేర్చుకుని సొంత డబ్బు ఖర్చుతో పాఠశాల పెట్టి వారికి సవర భాషలోనే బోధన చేశారు. మద్రాసు ప్రభుత్వం వారు వారి కృషికి మెచ్చుకొని 1913 రావు బహదూర్ అనే బిరుదుతో సత్కరించారు. సవర భాషా వ్యాకరణం, సవర భాష మరియు ఇంగ్లీష్ భాష డిక్షనరీలు తయారు చేయించారు. వ్యావహారిక భాష ఉద్యమం ప్రారంభించారు. దీనికోసం తెలుగు అనే పత్రికను కూడా నడిపారు. 1940 జనవరి 22 రామూర్తి గారు తనువు చాలించారు. వారి ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది. మా తెలుగు భాష గురించి 2 పద్యాలు. పద్యము పాడగా మనసపార ముదంబును పొంది పొంగగా గద్యము చెప్పిన కవులగాన రసాంభుతి తేలియాడగా మద్యము త్రాగినట్లు మది మత్తును చెందునుగాదే తెనుగులో హృజ్యములైన పద్యములవెన్నయో లెక్కకు సాధ్యమా కవి అలసాని వాని అల్లిక జిగిబిగి పోతనార్యుభక్తి పోతపోయ అప్పరాయ కవి గొప్పగా చెప్పెను తెలుగు తల్లి మురిసి వెలుగు వెలిగే తెలుగున పుట్టుటే మనకు దేవుడసంగిన గొప్ప జన్మ నా పలుకులు సత్యమౌ కవుల పాండితి చూచిన సంభ్రమంబునవు విలువలు నిల్పుమంచు మరి వేడద పద్యములల్లి నార్తితో పలుకుల రాణి పాదములు పట్టుచు ప్రార్థన చేయుదున్ సదా. ఇప్పుడు భీమవరంలోని పిఎం శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి పురపాలక బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు మాదిరి అష్టావధానం చేయబోతున్నారు. ఆశాంతం విని ఆ చిన్నారులను ఆశీర్వదించండి.
2: నా పేరు సునంద. నేను భీమవరంలో పిఎం శ్రీ జేఎల్బి బాలికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. అష్టావధానం ఒక సాహిత్య క్రీడ. ఇది మన తెలుగు భాషకు మాత్రమే సాధ్యమయ్యేది, కానీ ఈనాడు సంస్కృతంలోను వేరే ఇతర భాషల్లోనూ కొందరు ప్రయత్నిస్తున్నారు. సహస్రవధాన, శతావధాన, అష్టావధానము లేకుండా నేత్రావధానము, పుష్పావధానము, అంగుష్టావధానము, ఘంటావధానము మొదలైన అవధానములు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. అష్టావధానంలో నంది, మల్లయ్య, ఘంట సింగణలు ప్రథమూలని చెప్పవచ్చు. తరువాత ఈ అవధానులకు ప్రాచుర్యం తెచ్చిన వారు తిరుపతి వెంకట కవులు, అదేవిధంగా కొప్పరుపు కవులు మొదలైన వారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో శ్రీ గరికపాటి లక్ష్మీ నరసింహారావు, శ్రీ కోట లక్ష్మీ నరసింహ గారు, శ్రీ ఆముదాల మురళి, శ్రీ రామాయణం సుబ్రహ్మణ్యం గారు, శ్రీ కడుమల్ల వరప్రసాద్ గారు, శ్రీమతి బుడుసు అపర్ణ గారు, శ్రీ గన్నవరపు బాలాదిత్య గారు, శ్రీ వద్దివత్తి పద్మాకర్ గారు మొదలైన వారెందరో ఉన్నారు. ఈనాడు యువ అవధానులు అందరెందరో వస్తున్నారు. ఇది మన తెలుగు భాషకు గొప్ప వరమని చెప్పాలి. ఇప్పుడు మన పాఠశాల విద్యార్థులు మాదిరి అష్టావధానం చేయబోచున్నారు. ఎంతో హృదయంగా సాగే ఈ సాహిత్య క్రీడను నిరంతరం ఆసంతం ఆలకించి పులకించి ఆనంద డోలికల్లో విహరిస్తారని ఆశిస్తూ మాదిరి

0: అష్టావధారం ప్రారంభించుకుందాం.
1: నా పేరు సుస్మిత. నేను భీమవరంలోని పిఎంసీ జేఎల్బి బాలికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. అష్టావధానం అంటే 8 విషయాలపై ఒకే సమయంలో, అవధానము అంటే ఏకాగ్రత కలిగి ఉండడం. ఈ 8 విషయాలపై పృచ్ఛకులు అంటే అడిగేవారు, ప్రశ్నించేవారు అని అర్థం. వారు అడిగిన ప్రశ్నలకు చమత్కారపూరితంగా, విసుగు లేకుండా, సావధానంగా వివరించి అవధాని చెప్పవలసి ఉంటుంది. ఈ 8 విషయాల్లో మొదటిది సమస్యాపూరణ, 2వది దత్తపతి, 3వది వర్ణన, 4వది ఆశు, 5వది వారగణితం, 6వది పురాణ పఠనం, 7వది అప్రస్తుత ప్రసంగం, 8వది ఘంటాగణనం. ఈ 8 విషయాలకు 8 మంది ప్రత్యేకులు ఉంటారు. ఒక్కొక్కరు తమకు కేటాయించబడిన అంశాలలో నిష్ణాతులై ఉంటూ అవధానిని ప్రశ్నలతో వేధిస్తారు. అయినా అవధాని మాత్రం సమయస్ఫూర్తితో చమత్కారభరితంగా సభను అలరించేలా సుమారు 2 గంటల సేపు ప్రేక్షకుల కరతాళధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగుతుంది. ఈ అవధానంలో మరో ముఖ్య విషయం ఏమిటంటే, అవధాని అవధానమంతా ధారణతోనే చేయాలి, పేపరు పెన్ను వంటి వాడకూడదు.
2: నా పేరు హేమశిరీష. నేను పిఎంశ్రీ జేఎల్బి బాలిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. అష్టావధానంలోని 8 అంశాలలో కొందరు కొన్ని విషయాలలో మార్పు చేసుకుంటారు. నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, వ్యస్తాక్షరి మొదలైనవి వారి వీలును బట్టి చేర్చుతూ ఉంటారు. నిషిద్ధాక్షరి అంటే పుచ్చకులు అవధాని గారిని ఒక విషయం మీద కోరిన ఛందస్సులో పద్యం చెప్పమని అడుగుతారు. సాధారణంగా ఇది కంద పద్య ఛందస్సులోనే చేస్తారు. అవధాని పద్యం ప్రారంభించి మొదటి అక్షరం చెప్పగానే 2వ అక్షరం పుచ్చకులు నిషేధిస్తారు. అంటే ఆ అక్షరం వినియోగించకూడదన్నమాట. ఉదాహరణకు, రాముని వర్ణించమని పుచ్చకులు అడిగినప్పుడు అవధాని పద్యం ప్రారంభించి రా అంటే వెంటనే పుచ్చకులు మా అక్షరం నిషేధం అంటారు. అప్పుడు అవధాని వేరొక అక్షరం అంటే, ఉదాహరణకు ఘ అన్నారనుకోండి, వెంటనే పుచ్చకులు వా అక్షరం నిషేధం అంటారు. ఇలా ప్రతి అక్షరం దగ్గర నిషేధం జరుగుతుంది. అవధాని అడ్డంకులు దాటుకుంటూ పద్యం పూర్తి చేయాలి. భావం చెడకూడదు, పద్య లక్షణాలు ఉండాలి, పుచ్చకులు అడిగిన విషయం చెప్పాలి, రసవంతంగా పద్యం సాగాలి.
3: నా పేరు ఎం అక్షర. నేను పిఎంసీ జేఎల్బి బాలిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఇక వ్యస్తాక్షరి అంటే సాధారణంగా పద్యానికి 4 పాదాలు ఉంటాయి. పుచ్చకులు ప్రతి పాదంలోనూ 2 అక్షరాలు చెప్పిన ఆయా అక్షరాలు ఎక్కడెక్కడ ఉండాలో ముందే చెప్పి ఒక విషయాన్ని అడిగిన ఛందస్సులో పూరించమంటారు. అవధాని ఆ విధంగానే పూరించాలి. ఛందస్సు సరిపోవాలి, భావం చెడకూడదు, అడిగిన విషయం చెప్పాలి, అలాగే అడిగిన అక్షరాలు ఆ స్థానంలో ఉండాలి. ఇక వ్యస్తాక్షరి అంటే పుచ్చుకులు ఒక శ్లోకాన్నో పద్యాన్నో వాక్యాన్నో ముందుగానే నిర్ణయించుకొని కాగితం పైన వ్రాసుకుని ముక్కముక్కలుగా చింపి ఒక్కొక్క అక్షరాన్ని వరుస క్రమంలో అంకెళ్ళి వేసుకొని దగ్గరించుకొని అవధాని ధారణ చేసే సమయంలో మధ్య మధ్యలో ఒక్కొక్క అక్షరాన్ని వ్యస్తంగా అంటే ఇష్టం వచ్చినట్లు ఇస్తారు. అవధాని అక్షరాన్ని దాని క్రమసంఖ్యను గుర్తించుకొని చదివి పక్కన పడేయాలి. అవధాని ఆఖరి ఆవృత్తంలో ఆ పద్యం శ్లోకం ధారణ చేయాలి. ఈ విధంగా సహస్రావధానంలో 1000 మంది, శతావధానంలో 100 మంది పుచ్చుకులు ఉంటారు. అష్టావధానం 8 మంది పుచ్చుకులు ఉంటారు. ఈ మధ్య ద్విగుణిత అష్టావధానం అంటే 16 మందితో, చతుర్గుణిత అష్టావధానం అంటే 32 మందితో ఇలా రకరకాలుగా అవధానాలు చేస్తున్నారు. సహస్రావధానం 5 లేదా 6 రోజులు, శతావధానం 3 లేదా 4 రోజులు సాగుతుంది. ఇన్ని రోజులు పుచ్చుకులు ప్రశ్నలు, వారికి చెప్పిన పాదాలు స్ఫురణలో ఉంచుకొని అవధాని అవధానం చేస్తారు. ఆఖరున్న అవృత్తంలో పద్యాలు ధారణ చేసి అప్పగిస్తారు.
4: నా పేరు లక్ష్మీ స్వాతి. మేము ఇద్దరం భీమవరంలోని పిఎంశ్రీ జేఎల్బి పురపాలక బాలికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాము. మేము అష్టావధానంలోని 8 అంశాల గురించి క్లుప్తంగా వివరిస్తాము.
5: 1వ అంశం, సమస్యాపూరణం. పృచ్ఛకులు అసంబద్ధమైన లేక విరుద్ధమైన అర్థాన్నిచ్చే ఒక పద్య పాదాన్ని అవధానికి ఇస్తారు. అవధాని పాదాన్ని అలాగే ఉంచి పద్యంలోని మిగిలిన 3 పాదాలను ఛందోబద్ధంగా పూరించాలి. అలా పూరించగానే పృచ్ఛకులు ఇచ్చిన పాదం అర్థవంతమై అసంబద్ధత పోవాలి. ఉదాహరణకు, కప్పను చూడంగా పాము గడగడ వనికిన్. ఈ సమస్యను అవధాని వెంకప్పను చూడంగా పాము గడగడ వనికిన్ అని పూరించారు. అంటే 3వ పాదం చివర వేం అనే అక్షరం వచ్చే విధంగా పూరించడం వల్ల ఈ సమస్యాపూరణం అర్థవంతంగా సాగింది. ఈ సమస్యాపూరణంలో ఒక్కొక్క ఆవృతంలోనూ ఒక్కొక్క పాదం చొప్పున 4 ఆవృతలలోనూ 4 పాదాలు పూరించి ఆఖరి ఆవృతంలో పద్యం మొత్తం ధారణ చేసి చెప్పాలి.
6: 2వ అంశం, దత్తపది. పృచ్ఛకులు

0: 4 పదాలు ఇస్తారు. ఈ పదాలు ఏవైనా ఇవ్వవచ్చు. సినిమా నాయకులు, క్రికెట్ ప్లేయర్లు, ఇలా ఏవైనా కావచ్చు. ఇందులో ఇతర భాషా పదాలు కూడా ఉండవచ్చు. కానీ అవధాని ఆ పదాలను ఉపయోగించి ప్రత్యేకులు అడిగిన విషయం వచ్చే విధంగా అడిగిన ఛందస్సులో పూరించి చెప్పాలి. ఉదాహరణకు ఉదాహరణంలో ప్రత్యేకులు ఊరపంది, కప్ప, కోడిపెట్ట, జల్లచేప ఈ పదాలను ఇచ్చి బ్రాహ్మణుల ఇంట్లో పెళ్లి సందడిని వర్ణించమన్నారు. అప్పుడు అవధాని ఊర పందిరేసినాడు ఉత్సవ కప్ప నద్దాని చాందిని కనుల పంట వారికి పకోడి పెట్ట పన్నీరు జల్ల చేపగా కామధేనువై చెలిగే ద్విజుడు. దీనిలో ఊర పందిరిగాను, కప్ప పందిరు కప్పుగాను, పెట్ట జల్ల చేప పన్నీరు జల్లటం చెప్పవల్ల బ్రాహ్మణుడు కామధేనుడని పూరించటం జరిగింది. ఈ ఆకృతం పద్యాన్ని ధారణ చేస్తారు. సమర్థవంతంగా పూరించి సదస్సుల మన్ననాలు పొందాలి.
1: మూడవ అంశం, ప్రత్యేకులు ఏదో ఒక విషయాన్ని తాను కోరిన ఛందస్సులో వర్ణన చేయమని అడుగుతారు. ఈ వర్ణన పద్యాన్ని కూడా 4 అవతలను 4 పాది ఆఖరి అవతం మొత్తం పద్యం.
0: 4వ అంశం, ఆశువు. ప్రత్యేకులు ఏదో ఒక విషయంపై తాను ప్రశ్నించిన విషయంపై ఆశువుగా పద్యం చెప్పాలి. అవధాని అప్పటికప్పుడు ఆశు పద్యం చెప్పాలి. 4 అవృత్తాలు 4 పద్యాలు ఆశువుగా చెప్పాలి.
1: 5వ అంశం, వారగణితం. అంటే ప్రత్యేకులు సంవత్సరం, నెల, తేదీ ఇచ్చి ఆ రోజు ఏ వారం వచ్చిందో చెప్పమంటారు. అవధాని మనసులోని లెక్క కట్టుకొని వారం పేరు చెప్పాలి. ఈ విధంగా ప్రతి అవతంలోనూ ఒక తేదీని అడుగుతారు.
0: 6వ అంశం, పురాణ పఠనం. ప్రత్యేకులు తెలుగు సాహిత్యంలో ఏదో ఒక ప్రసిద్ధమైన పద్యాన్ని చదువుతారు. అవధాని ఆ పద్యానికి పురాణ ప్రవచనం చేయాలి. ఇది కూడా ప్రతి ఆవృత్తంలోనూ ఒక్కొక్క పద్యం ఉంటుంది.
1: 7వ అంశం, ఘంటాగణనం. అంటే గంటలను లెక్క పెట్టడం. ప్రత్యేకులు అవధాని ఏకాగ్రతను భంగం చేయటానికి మధ్య మధ్యలో గంటలు మ్రోగిస్తారు. అవధాని ఆఖరి ఆవృత్తంలో మొత్తం ఎన్ని గంటలు మ్రోగించారో తెలపాలి.
0: 8వ అంశం, అప్రస్తుత ప్రసంగం. దీనిలో ప్రత్యేకులు అవధానం ప్రారంభం నుంచి అవధాని ఏకాగ్రతను దెబ్బతీయడానికి ఏవేవో అసంబద్ధమైన ప్రశ్నలు అనేక విషయాలపై ప్రశ్నిస్తారు. అవధాని విసుగు చూపకూడదు. చమత్కార భరితంగా అర్థవంతంగా శ్రోతలను ఆనందపరిచేలా చెప్పాలి. అష్టావధానంలోని మొదటి 6 అంశాలు వరుసగానే సాగుతాయి. చివరి 2 అంశాలైన ఘంటాగణనం, అప్రస్తుత ప్రసంగం ఎప్పుడన్నా చేయవచ్చు. ఇవి కేవలం అవధాని ఏకాగ్రతను భంగపరచడానికి మాత్రమే. ఈ మాదిరి అష్టావధానుల, శతావధానుల, అష్టావధానుల ప్రసిద్ధ పద్యాలను వాడుకోవడం జరిగింది. వారందరికీ మా పాఠశాల తరపున కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాము.
2: ముందుగా ఈ మాదిరి అష్టావధానంలో పాల్గొనే ప్రత్యేకులు వేదిక మీదకు ఆహ్వానించుకుందాం. మొదటగా సమస్యాపూరణం నిర్వహించే జాహ్నవిని వేదిక మీదకు రావలసిందిగా ఆహ్వానిస్తున్నాము. 2వ అంశం, దత్తపది నిర్వహించే పావనిని వేదిక మీదకు రావలసిందిగా. 3వ అంశం, వర్ణన నిర్వహించటానికి ఆశినిని వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. 4వ అంశం, ఆశువు నిర్వహించటానికి హర్షిత అని వేదిక మీద ఆశీనులు కమ్మని ప్రార్థిస్తున్నాం. 5వ అంశం, పారగణితం నిర్వహించటానికి ప్రణిత అని వేదికపైకి అలంకరించమని కోరుతున్నాం. 6వ అంశం, పురాణ పఠనం నిర్వహించటానికి నవ్య అని వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. 7వ అంశం, ఘంటాగణనం నిర్వహించటానికి అజిత అని వేదికపైకి ఆశీనులు రావలసిందిగా మనవి. 8వ అంశం, అప్రస్తుత ప్రసంగం నిర్వహించటానికి సుమాంజిరిని వేదికపైకి దయచేయవలసిందిగా ప్రార్థన.
3: నా పేరు ప్రవస్తి. నేను JLB మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను ఈ మాదిరి అష్టావధానంలో సంచాలకుడి పాత్రను పోషిస్తున్నాను. అష్టావధానం దాని స్వరూప స్వభావాల గురించి మన మిత్రులు సవివరంగా వివరించి చెప్పారు. ఇప్పుడు మాదిరి అష్టావధానం కార్యక్రమం ప్రారంభించుకుందాం. అవధాని గారు, మీ ఇష్టదేవత ప్రార్థనతో ప్రారంభించండి.
4: నా పేరు ఎం హేమలత. నేను JLB బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈ అష్టావధానంలో అవధానిగా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు నేను ప్రార్థనతో ప్రారంభిస్తున్నాను.
5: తొండమునే కదంతమును తోరపు బొజ్జయ్యు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్

0: కెదన్ తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా ఎల్లంబందున నిలిచి జృంభనముగా నుక్తిల్ సుశబ్దంబు శోభిల్లం బలుకుము నాదు వాకునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన.
1: నా పేరు ఆర్ జాహ్నవి. నేను ఝాన్సీ లక్ష్మీబాయి పురపాలక బాలిత ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. సమస్య పూరణం పృచ్ఛకురాలుగా వ్యవహరిస్తున్నాను. అవధాని గారు, సమస్యను అవధరించండి. దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగా దుగ్ధ తెమ్మనన్. దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగా దుగ్ధ తెమ్మనన్.
2: అయ్యా, ఏమిటి వింత? దున్న మగజాతికి చెందిన జంతువు, దీనికి దూడ ఎలా పుడుతుంది? విచిత్రంగా ఉందే. అయినా అవధాని గారు చక్కగా పూరిస్తారని నమ్మకం నాకుంది. పూరించండి.
0: అమ్మ జాహ్నవి గారు, మీరిచ్చిన సమస్య, దున్నకు దూడ పుట్టినది దుక్తము పిండగా దుత్త తెమ్మనేన్. ఈ పద్యంలో మొదటి ఆవృతంలో మొదటి పాదం చెప్తున్నాను, వినండి. మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు. మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు.
3: నా పేరు పావని. నేను పిఎంసి జేఎల్బి బాలికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. అవధాని గారు, దత్తపదిని స్వీకరించండి. సారా, కళ్ళు, రమ్ము, జిన్ను. సారా, కళ్ళు, రమ్ము, జిన్ను అనే పదాలు వచ్చేలా రామాయణత్వంలో ఒక పద్యం చెప్పండి.
2: అయ్యా, ఇదేమి విడ్డూరం! సారా, కళ్ళు, రమ్ము, జిన్ను, ఇవి మనలాంటి వారికి పనికిరాని పదాలు. ఇవి ఇచ్చి పవిత్ర గ్రంథమైన రామాయణార్థంలో పూరించమనడం ఎంతో వింత. సరే అవధాని గారు, ఉపక్రమించండి.
0: అమ్మ పావని గారు, మీరిచ్చిన దత్తపది, సారా, కళ్ళు, రమ్ము, జిన్ను ఈ పదాలు వచ్చేలా రామాయణార్థంలో పద్యం చెప్పాలి. ఇంతే కదా, వినండి. కళ్ళు కాయలు కాచెను కన్న తండ్రి. కళ్ళు కాయలు కాచెను కన్న తండ్రి.
4: నా పేరు యంహాసిని. నేను పిఎంశ్రీ జేఎల్బి పురపాలక బాలికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. అవధాని గారు, ఆడవారు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు చాలా పనులు నిర్వహిస్తూ ఉంటారు. వారు చేసే పనులలో విసుగు విరామం ఉండదు, అచ్చం మీలాగే. అందువల్ల ఆడవారు నిత్యం చేసే పనులను అష్టావధానంతో పోల్చి వర్ణించండి.
0: అమ్మ హాసిని గారు, మీరిచ్చిన వర్ణన, ఆడవారి పనులపై అష్టావధానంలో వర్ణించి చెప్పాలి. వినండి. పిల్లవాళ్లకు బాక్సును పెట్టి పంప. పిల్లవాళ్లకు బాక్సును పెట్టి పంప.
4: నా పేరు సుమాంజలి. నేను పిఎంశ్రీ జేఎల్బి పురపాలక బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను అప్రస్తుత ప్రసంగంలో పృష్ఠుగురాలుగా వ్యవహరిస్తున్నాను. అవధాని గారు, పూర్వం మనుషులు వృత్తులను నమ్ముకుని బ్రతికేవారు, మరి నేడో?
0: పూర్వీకులు వృత్తిని నమ్ముకుంటే నేటి తరాల్లో వృత్తిని నమ్ముకుంటున్నారు.
5: నా పేరు విహర్షిత. నేను పిఎంశ్రీ జేఎల్బి బాలిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఆశువు పృచ్ఛుకురాలిగా వ్యవహరిస్తున్నాను. అవధాని గారు, ఈరోజు తెలుగు భాష దినోత్సవం కాబట్టి తెలుగు భాష ఔన్నత్యాన్ని ఒక పద్యంలో ఆశువుగా చెప్పండి.
2: మన మాతృభాష తెలుగు, తీయనైన భాష, అజంత భాష. తెలుగు భాషపై అవధాని గారు చెప్పిన ఆశువు అద్భుతం.
0: మధుర మంజుల భావాల సుదయ కొరియు పదము పదమున గానము పలుకుచుండు ముదము కలిగించి మనలను కదలనీదు తెలుగు భాషకు ధీటైనదేది కలదు. మధుర మంజుల భావాల సుదల కొరియు పదము పదమున గానము పలుకుచుండు ముదము కలిగించు మనలను కదలనీదు తెలుగు భాషకు ధీటైనదేది కలదు.
4: అవధాని గారు, కాకి అరిస్తే చుట్టాలు వస్తారు అనేవారు, మరి వచ్చిన చుట్టాలు వెళ్ళాలంటే ఎవరు అరవాలి?
0: ఏముంది, ఇంట్లో భార్య అరిస్తే చాలు.
6: నేను కే ప్రణీత. నేను పిఎంశ్రీ జేఎల్బి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను వారగణిత పృచ్ఛకురాలుగా ప్రదర్శిస్తున్నాను. మనకి స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగస్ట్ 15వ తేదీ ఏ వారం వచ్చిందో కొంచెం చెబుతారా?
0: శుక్రవారం వచ్చింది.
6: హా, సరైన జవాబే.
7: నా పేరు ఎస్ నవ్యశ్రీ దుర్గా. నేను పిఎంశ్రీ జేఎల్బి బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. అవధాని గారు, వినండి. ఎంత వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగనత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లి నీ తండ్రి నేను జగించి నిశ్చింతుడవై సదాధ్యనశీలత వారి అనుజ్ఞ లేక ఏకాంతమయమ్మైన్ వెడలి

0: చక్కట నీవు గరంబు క్రూరతన్. ఎంత ఈ వృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాగనత్యంతముదంబునన్. బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యనశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమయమ్మైన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్.
1: ఎంతయు వృద్ధులై తమకు నీవొకరుండవ తెప్పగాగన అత్యంతముదంబునన్. బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చంతుడువై సదాధ్యాయన శీలత వారి అనుజ్ఞలేక ఏకాంతము ఎమ్మయిన్ వెడలి తక్కటి నీవు గరంబు క్రూరతన్.
2: కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులేవు. వారి నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వారికి నీవే ఆధారం. కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రులు అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. కనుక నీ ఈ కఠినమైన ప్రవర్తన నాకు నచ్చలేదు అని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెప్పారు.
1: స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీ మహింసాః లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. స్వస్తి.
3: నా పేరు అజిత. నేను జేఎల్బి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఘంటా గణనం నిర్వహిస్తున్నాను.
2: అమ్మ జాహ్నవి గారు, మీరు ఇచ్చిన సమస్య.
1: దున్నకు దూడ పుట్టినది దుక్తము పెండగా దుత్త తెమ్మనేన్. మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు.
2: ఇప్పుడు నేను 2వ పాదం చెప్తున్నాను, వినండి.
1: సంపన్నము చేసి కొన్నయది పన్నుగ 9 మాసముల్. సంపన్నము చేసి కొన్నయది పన్నుగ 9 మాసముల్.
2: అమ్మ పావని గారు, మీరు ఇచ్చిన దత్తపది. సారా, కళ్ళు, రమ్ము, జిన్ను ఈ పదాలు వచ్చేలా రామాయణార్థంలో పద్యం చెప్పాలి, వినండి.
1: కళ్ళు కాయలు కాచెను కన్న తండ్రి.
2: ఇప్పుడు నేను 2వ పాదం చెప్తున్నాను, వినండి.
1: నిన్ను మనసార చూడక నేటి వరకు. నిన్ను మనసార చూడక నేటి వరకు.
2: అమ్మ హాసిని గారు, మీరు ఇచ్చిన వర్ణన. ఆడవారులు పనులపై అష్టావధానంలో వర్ణించి చెప్పాలి, వినండి.
1: పిల్లవాళ్లకు బాక్సును పెట్టి పంప. భర్తగారికి క్యారేజీ భర్తి చేసి. భర్తగారికి క్యారేజీ భర్తి చేసి.
4: అవధాని గారు, ఉగాదికి ఆంగ్ల సంవత్సరానికి తేడా వివరిస్తారా?
2: ఉగాదికి భార్య వేప పచ్చడి చేస్తుంది. ఆంగ్ల సంవత్సరం ముందు రోజు రాత్రి భర్తలు తాగు వస్తే భార్యలు భర్తను పచ్చడి చేస్తారు.
5: అవధాని గారు, ఎందరెందరో తెలుగు కవులు మన భాషను సుసంపన్నం చేశారు. వారిలో కొందరిని తలుచుకునే విధంగా ఒక మంచి ఆసుపద్యం చెప్పండి.
1: నన్నయ్య తిక్కనల్ గిడుగు నాచిన సోమన కందుకూరియున్. చిన్నయ్య సూరి పోతనయు శ్రీయుత దూర్జటి కృష్ణరాయులున్. సన్నుతులైన పెద్దనయు జాషువ తిరుపతి బాపిరాజులున్. పన్నుగ తెంగు భాషకిల పట్టముగట్టిరి సాహితీవనిన్. నన్నయ్య తిక్కనల్ గిడుగు నాచున సోమన కందుకూరియున్. చిన్నయ్య సూరి పోతనయు శ్రీయుత దూర్జటి కృష్ణరాయులున్. సన్నుతులైన పెద్దనయు జాషువ తిరుపతి బాపిరాజులున్. పన్నుగ తెంగు భాషకిల పట్టము గట్టిరి సాహితీవనిన్.
6: మహా అద్భుతం. ఒక పద్యంలో తెలుగు కవులు 13 మందిని స్మరిస్తూ అవధాని గారు చెప్పిన పద్యం బాగుంది.
7: అవధాని గారు, భారత గణతంత్ర దినోత్సవం 1956 జనవరి 26వ తేదీ ఏ వారం వచ్చిందో కొంచెం చెబుతారా?
2: గురువారం వచ్చింది.
7: హా, సరైన జవాబే.
4: అవధాని గారు, మన సంప్రదాయం ప్రకారం మగవారు పంచులు వేస్తారు, మరి ఆడవారు?
2: మగవాళ్ళు పంచ వేస్తే ఆడవాళ్ళు చీరేస్తారు.
8: లేవో గానల కందమూల ఫలముల్, లేవో గుహల్తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తురముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్, మను పజాలింబొంది భూపాలురన్, సేవల్ చెయ్యగబోదు రేలొక జనుల్, శ్రీకాళహస్తీశ్వర. పురాణ పట్టణం పద్యం చెప్తున్నాను. లేవో గానల కందమూల ఫలముల్, లేవో గుహల్తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్, మను పజాలింబొంది భూపాలురన్, సేవల్ చెయ్యగబోదు రేలుకోజనుల్, శ్రీకాళహస్తీశ్వర.
9: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.

ఫలముల్ లేవో గుహల్తోయముల్ లేవో ఏరుల పల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తుల మనుప జాలిం బొంది భూపాలురన్ సేవల్ జయ్యగ బోధు రేలుకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర లేవో గానల కందమూల ఫలముల్ లేవో గుహల్తోయముల్ లేవో ఏరుల పల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో

అభిమాన ధైర్యం కలవారందరివి. నీవు రక్షించి మోక్షాన్ని ఇస్తున్నావు, కానీ మనసులో దాసులైన రాజులు సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారో అర్థం కావడం లేదు అని ధూర్జటి వర్ణించారు. స్వస్తి ప్రజాభ్యాహ.

0: శాంతి స్వస్తి. అమ్మ జాహ్నవి గారు, మీరు ఇచ్చిన సమస్య, దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగా దుత్త తెమ్మనే. ఇప్పుడు నేను 3 ఆవృతం చెప్తున్నాను, వినండి. మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు సంపన్నము చేసి కొన్నయది పన్నుగ 9 మాసములు. ఇప్పుడు నేను 3 ఆవృతం చెప్తున్నాను, వినండి. గదో ఎన్న తదియ సేవలకు నంకితమవుచు ఫలంబు నేడికన్ దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పెండగా దుత్త తెమ్మనేన్. అమ్మ పావని గారు, మీరు ఇచ్చిన దత్తపది, సారా కళ్ళు రమ్ము జిన్ను ఈ పదాలు వచ్చేలా రామాయణార్థంలో పద్యం చెప్పాలి, వినండి. కళ్ళు కాయలు కాచెను కన్న తండ్రి నిన్ను మనసార చూడక నేటి వరకు. ఇప్పుడు నేను 3 పాదం చెప్తున్నాను, వినండి. రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును, రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును. అమ్మ హాసిని గారు, మీరు ఇచ్చిన వర్ణన, ఆడవాళ్ళు పనులపై అష్టావధానంలో వర్ణించి చెప్పాలి, వినండి. పిల్లవాళ్లకు బాక్సును పెట్టి పంప, భర్త గారికి క్యారేజీ భర్తీ చేసి. ఇప్పుడు 3 పాదం చెప్తున్నాను, వినండి. అత్తమామల పనులని ఆర్చి తీర్చి, అత్తమామల పనులన్నీ ఆర్చి తీర్చి.
1: అవధాని గారు, మీరు సెల్ వాడతారా?
0: హా వాడుతాను.
1: అవధానం మధ్యలో కాల్ వస్తే మీరు ఏం చేస్తారు?
0: ఏముంది, చేయి చేసుకుంటాను.
2: అవధాని గారు, సమాజంలో కొంతమంది ఎంతో శ్రమపడి పనులు చేస్తుంటారు. సమాజం వారి శ్రమను సక్రముగా గుర్తించదు. ఈ విషయాన్ని మీదైన శైలిలో ఒక ఆసువుగా చెప్పండి.
0: అమ్మ హాసిని గారు, వినండి. గంటకో తూరియే గాని కదలదొకటి, తిరుగు లేకుండా రేపవల్ తిరుగునొకటి, కానీ గంట ముళ్ళునే కాంతురెప్పుడు, శ్రమకు గుర్తింపు లేదుగా జగతి యందు. గంటకో తూరియే గాని కదలదొకటి, తిరుగు లేకుండా రేపవల్ తిరుగునొకటి, కానీ గంటల ముళ్ళునే కాంతురెప్పుడు, శ్రమకు గుర్తింపు లేదుగా జగతి యందు.
3: గడియారంలో చిన్న ముళ్ళు గంటకు మాత్రమే కదులుతుంది, పెద్ద ముళ్ళు నిరంతరం కదులుతూ ఉంటుంది, కానీ అందరూ గంటల ముళ్ళునే గుర్తిస్తారు అంటూ శ్రమకు విలువలేదని అవధాని గారు చెప్పిన ఆశ రమణీయం.
4: అవధాని గారు, మహాత్మాగాంధీ జన్మదినం 1869 అక్టోబర్ 2 ఏ వారం అయ్యిందో కొంచెం చెబుతారా?
0: శనివారం అయ్యింది.
4: సరైన జవాబే.
1: అవధాని గారు, మీరు ఎప్పుడైనా మందు తాగారా?
0: నేను ఎప్పుడు మందు తాగను, మందును సేవిస్తాను.
5: అవధాని గారు, వినండి. పలుచని నీచ మానవుడు పాటి దళంపక నిష్ఠురోక్తులన్ బలుకుచునుండు గాని మతి బాసురుడైన గుణప్రపూర్ణ డప్పలుకుల బల్కబోవుడు నిబద్ధిగా నెట్లన వెల్తిగుండ దాదొలుకుచునుండు గాని మరి దొల్కునే నిండు ఘటంబు భాస్కర. పలుచని నీచ మానవుడు పాటి దళంపక నిష్ఠురోక్తులన్ బలుకుచునుండు గాని మతి బాసురుడైన గుణప్రపూర్ణు డప్పల్కుల బల్కబోవుడు నిబద్ధిగా నెట్లన వెల్తిగుండ దాదొలుకుచునుండు గాని మరి దొల్కునే నిండు ఘటంబు భాస్కర.
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతియే. పలుచని నీచ మానవుడు పాటి దళంపక నిష్ఠురోక్తులన్ బలుకుచునుండు గాని మతి భాసురుడైన గుణప్రపూర్ణు డప్పలుకుల బలకబోవుడు నిబద్ధిగా నెట్లన వెలితికుండ దాదొలుకుచునుండు గాని మరి దొలుకునే నిండు ఘటంబు భాస్కర. పలుచని నీచ మానవుడు పాటి దళంపక నిష్ఠురోక్తులన్ బలుకుచునుండు గాని మతి భాసురుడైన గుణప్రపూర్ణు డప్పలుకుల బలకబోవుడు నిబద్ధిగా నెట్లన వెలితికుండ దాదొలుకుచునుండు గాని మరి దొలుకునే నిండు ఘటంబు భాస్కర. భాస్కర వెలితికుండ తొనుకుతుంది, కానీ నీరు నిండగా ఉన్న కొండ తనకదు. అలాగే

మంచి గుణం లేని నీచుడు లోకాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడుతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలు మాట్లాడడు అని కవి మారది వెంకయ్య భాస్కర శతకంలో వివరించారు. స్వస్తి ప్రజాభ్యా.

0: స్వస్తి శాంతి స్వస్తి. అమ్మ జాహ్నవి గారు మీరు ఇచ్చిన వర్ణన. సమస్య: దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పెండగా దుత్త తెమ్మనేన్. మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు సంపన్నము చేసి కొన్నయది పన్నుగ 9 మాసములు గదోయన్న తదియ సేవలకు నంకితమవచ్చు పొలంబు నేడికం దున్నకు దూడ పుట్టినది దుక్తము పిండగా దుత్త తెమ్మనేన్. అమ్మ పావని గారు మీరు ఇచ్చిన దత్తపది. సారా కళ్ళు రమ్ము జిన్ను ఈ పదాలు వచ్చేలా రామాయణ అర్థంలో పద్యం చెప్పాలి, వినండి. కళ్ళు కాయలు కాచెను కన్న తండ్రి నిన్ను మనసార చూడక నేటి వరకు. ఇప్పుడు నేను 3వ పద్యం పాదం చెప్తున్నాను, వినండి. రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును, రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును. అమ్మ హాసిని గారు మీరు ఇచ్చిన వర్ణన. ఆడవాళ్ళ పనులపై అష్టావధానంలో వర్ణించి చెప్పాలి, వినండి. పిల్లవాళ్ళకు బాక్సును పెట్టి పంప భర్త గారికి క్యారేజీ బత్తి చేసి. ఇప్పుడు 3వ పాదం చెప్తున్నాను, వినండి. అత్తమామల పనులన్నీ ఆర్చి తీర్చి.
1: అవధాని గారు, అందరికి ఇష్టమైన సిటీ ఏంటో కాస్త చెప్తారా?
0: ఇంకేముంది, అందరికి ఇష్టమైన సిటీ పబ్లిసిటీ.
2: అవధాని గారు, ఈ రోజుల్లో మగపిల్లవానికి ఉద్యోగం ఉన్నా పిల్లనెవరు ఇవ్వడం లేదు. ఆడపిల్లల తల్లిదండ్రుల ఆశలకు అంతులేదు. ఈ విషయాన్ని చక్కని ఆసుపద్యంలో చెప్పండి.
0: అమ్మ హర్షిత గారు వినండి. పిల్ల తల్లి తండ్రి పిచ్చి ఆలోచన పెండ్లి కొడుకు నేడు పేద అయ్యే ఏమి కర్మ మిద్దె నీ జాతికి అబ్బెరా పెండ్లి లేక సృష్టి పెరుగుటెట్లు. పిల్ల తల్లి తండ్రి పిచ్చి ఆలోచన పెండ్లి కొడుకు నేడు పేద అయ్యే ఏమి కర్మ మిద్దె నీ జాతికి అబ్బెరా పెండ్లి లేక సృష్టి పెరుగుటెట్లు.
3: నేడు ఆడపిల్లలు వారి తల్లిదండ్రులు ఆశలకు అంతు ఉండడం లేదు. ఈ విషయాన్ని అవధాని ఆసువుగా చెప్పిన తీరు కడుముదావహం.
4: అవధాని గారు, 2026 డిసెంబర్ క్రిస్మస్ ఏ వారం వచ్చిందో కొంచెం చెబుతారా?
0: శుక్రవారం వచ్చింది.
4: హా, సరైన జవాబే.
1: అవధాని గారు, ఇంటికి కొత్త అల్లుడు వచ్చారట. అత్తగారు అతనికి భోజనంలో అన్ని వడ్డించారు, కానీ నేను అన్నంలో ఇది వేస్తే గాని అతను తినను అన్నాడు. అదేమిటంటారు, నెయ్యి అంటారా అప్పడమంటారా?
0: భోజనంలో ఎన్ని పదార్థాలు ఉన్నా అల్లుడికి ఆకలి వేస్తే గాని తినడు అని అందుకే అన్నాడు అల్లుడు.
5: అవధాని గారు వినండి. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే తగని మమతయుండు మృగ పక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పు స్వామి. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే తగని మమతయుండు మృగ పక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పు స్వామి.
0: శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అమ్మ నవ్య గారు వినండి. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజడగునే తగని మమతయుండు మృగ పక్షి జాతికి కూడా తెలియలేవి కుప్పు స్వామి. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే తగని మమతయుండు మృగ పక్షి జాతికి కూడా తెలియలేవి కుప్పు స్వామి. ఓ కుప్పు స్వామి, తన దేశంపై తన భాషపై ప్రేమ లేనివాడు మనిషేనా? జంతువులకు కూడా పక్షులకు కూడా తన జాతిపై అభిమానం ఉంటుంది కదా. అంటే మనిషి తన భాష పైన దేశం పైన తప్పక మమకారం కలిగి ఉండాలని కవి త్రిపురనేని రామస్వామి చౌదరి అన్నారు. స్వస్తి.

0: శాంతి స్వస్తి.
1: సహబాష్ బాగా పూరించారు. మా పెరట్లోని ఆవు గర్భం దాల్చి చివరిగా అవధాని గారు పద్యాలు ధారణ చేసి చెబుతారు.
0: తొండము.

0: జయ్యు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెడి పార్వతీ తనయ ఓయి ఘనాదీప నీకు మృక్కెదన్ తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితి నీవు నా ఎల్లం బంధున నిలిచి జృంభనముగా నుక్తి శబ్దంబు శోభిల్లం బలుకుము నాదు వాకునను సంప్రీతి జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. అమ్మ జాహ్నవి గారు, మీరు ఇచ్చిన సమస్య. దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగా దుత్త తెమ్మనేన్. ఇప్పుడు ధారణ చెప్తున్నాను, వినండి. మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు సంపన్నము చేసి కొన్నయ్యది పన్నుక 9 మాసములు గదో ఎన్న తదియ సేవలకు నంకితమవుచు పొలంబు నేడికం దున్నకు దూడ పుట్టినది దుక్తము పెండగా దుత్త తెమ్మనేన్. అమ్మ పావని గారు, మీరు ఇచ్చిన దత్తపది. సారా కళ్ళు దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పెండగా దుత్త తెమ్మనేన్. మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు సంపన్నము చేసి కొన్నయది పన్నుగ 9 మాసములు గదో ఎన్న తదియ సేవలకు నంకితమవుచు ఫలంబు నేడికెన్ దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పెండగా దుత్త తెమ్మనేన్.
1: సహబాష్, బాగా పూరించారు. మా పెరట్లోని ఆవు గర్భం దాల్చి చక్కని దూడను ప్రసవించింది. నేడు నీవు పొలము దున్నడానికి వెళ్లకు అంటూ పొలంబు నేడి కందున్నకు అని ఎంతో చమత్కార భరితంగా పూరించిన నీ పూరణం అభినందనీయం.
0: అమ్మ పావని గారు, మీరు ఇచ్చిన దత్తపది. సారా కళ్ళు రమ్ము జిన్ను, ఈ పదాలు వచ్చేలా రామానర్థంలో పద్యం చెప్పాలి, వినండి. కళ్ళు కాయలు కాచెను కన్న తండ్రి నిన్ను మనసార చూడక నేటి వరకు రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును దివ్యమౌ ముఖరాజిన్ను తింపతరమే. కళ్ళు కాయలు కాచెను కన్న తండ్రి నిన్ను మనసార చూడక నేటి వరకు రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును దివ్యమౌ ముఖరాజిన్ను తింపతరమే.
1: అద్భుతం, అత్యద్భుతం. కళ్ళును కళ్ళు కాయలు కాచినని, సారా అనే పదాన్ని మనసారా అని, రమ్ము అనే పదాన్ని కుటీరంబునకు అని, జిన్ను అనే పదాన్ని ముఖరాజిన్ను తింప అంటే అందమైన ముఖాన్ని పొగడతరమే అని చాలా అందంగా పూరించారు.
0: అమ్మ హాస్ని గారు, మీరు ఇచ్చిన వర్ణన. ఆడవారుల పనులపై అష్టావధానంలో వర్ణించి చెప్పాలి. ఇప్పుడు నేను వర్ణిస్తున్నా, ధారణ చేసి చెప్తున్నాను, వినండి. పిల్లవాళ్లకు క్యారేజీ పెట్టి పంప భర్త గారికి బాక్సును భర్తీ చేసి అత్తమామల పనులన్నీ ఆచి తీర్చి నిత్యం అష్టావధానము నెల తలుకును. పిల్లవాళ్లకు క్యారేజీ పెట్టి పంప భర్త గారికి బాక్సును భర్తీ చేసి అత్తమామల పనులన్నీ ఆచి తీర్చి నిత్యం అష్టావధానము నెల తలుకును.
1: బహుబాగు. మహిళల రోజువారీ పనులను అంటే పిల్లల క్యారేజీ సర్దడం, భర్తకు లంచ్ బాక్స్ సర్దడం, అత్తమామల అవసరాలు తీర్చడం అష్టావధానంగా వర్ణించి చెప్పడం విశేషం.
2: అయ్యా అవధాని గారు, ఈ అష్టావధానం ప్రారంభం నుంచి ముగింపు వరకు నేను కొట్టిన గంటల సంఖ్య చెప్తారా?
0: 34.
2: అవును, సరైన జవాబే.
0: ఇంతటితో అష్టావధానం ముగిసింది. సెలవు.
3: మేము PM3 JLB మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 8 మరియు 9 తరగతి చదువుతున్నాము. నా పేరు ప్రణీత.
4: నా పేరు ఎం హాసిని.
5: నా పేరు పావని.
3: మేము గరుడగమన పాట పాడుతున్నాం.

0: వినంతవరకు రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పిఎం శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులచే ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: లిస్నర్స్, మరి నాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణువు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4:00 to 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-2377-96-23-7295.
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
4: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd floor, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరి ఎప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, డబ్బున్నవాడు ఆకలి వేస్తే ఎక్కడ తినాలో ఆలోచిస్తాడు, మరి డబ్బు లేనివాడు ఆకలి వేస్తే ఏం తినాలో ఆలోచిస్తాడు. అంతే కదండి, అంటే డబ్బున్నవాడు ఆకలి వేస్తే ఏ రెస్టారెంట్లో దిగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి అనేది ఆలోచిస్తాడు. మరి డబ్బు లేనివాడు ఆకలి వేస్తే ఏం తినాలి అనేది ఆలోచిస్తాడు అనమాట. ఓకే లిస్నర్స్, మరి ఒక చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇకలానే ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేడం అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు మా కోసం జానకి రాముడు చిత్రం నుండి నాగంతు శృతిలోన అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోమేమిటో మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి ఈరోజు సాటర్డే కదా, మరి శనివారం అనగానే అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు కదా. మరి వెంకటేశ్వర స్వామి అనగానే శ్రవణ నక్షత్రం గుర్తొస్తుంది కదండి. మరి శ్రవణ నక్షత్రానికి వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న ప్రత్యేకమైన అనుబంధం ఏంటో తెలుసుకుందాం. మరి 27 నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రానికి శ్రీనివాసుని యొక్క ఆరాధనలు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఎందుకు అంటే, వైష్ణవ సాంప్రదాయంలో శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువుతో అనుబంధించిన పవిత్ర నక్షత్రంగా భావింపబడుతుంది. శ్రవణ నక్షత్రానికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. అందుకే శ్రీ మహావిష్ణువు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆరాధింపబడి వెంకటేశ్వర స్వామి వారికి కూడా శ్రవణ నక్షత్రం అత్యంత విశేషమైనదిగా భావిస్తూ ఉంటారు. మరి తిరుమల సంప్రదాయంలో స్వామివారి అవతార నక్షత్రంగా శ్రవణ నక్షత్రాన్ని ఆరాధిస్తారు. అందుకే ప్రతీ నెల శ్రవణ నక్షత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం అనేది ఉంటుంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కూడా శ్రవణ నక్షత్రంతో అనుసంధానమైన రోజున చక్రస్నానం నిర్వహించడం విశేషం. శ్రవణం అనే పదానికి వినడం అనే భావం కూడా ఉంది. అందుకే ఈ రోజును భగవన్ నామం, స్తోత్రాలు, విష్ణు కథలను శ్రద్ధగా వినడానికి అనుకూలమైన పవిత్ర సందర్భంగా కూడా భక్తులు భావిస్తూ ఉంటారు. మరి ఈరోజు తప్పనిసరిగా పెద్ద పెద్ద పూజలు చేయగలగాలి అనే నియమం అంటూ లేదు. ఓం నమో వెంకటేశాయ అంటూ స్వామివారిని మనసారా స్మరించడం కూడా అందమైన భక్తి.

భక్తి సాధని. సమయం ఉన్నవారు మరి వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాలు, విష్ణు సహస్రనామం లేదా గోవిందనామాలను భక్తితో పఠించవచ్చు లేదా వినచ్చు. మరి ఈరోజు స్వామివారి ముందు మన కోరికల జాబితా మాత్రమే పెట్టకుండా మరి స్వామి ఇప్పటి వరకు నన్ను నడిపించినందుకు కృతజ్ఞతలు అని ఒక్కసారి మనసారా చెప్పుకుందాం. మన కోసం మాత్రమే కాకుండా మన కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, మనశ్శాంతి, క్షేమం కోసం ఆ శ్రీనివాసుణ్ణి ప్రార్థిద్దాం. మరి శ్రవణ నక్షత్రం మనకు గుర్తు చేసే అందమైన భావం కూడా ఇదే. భగవంతుణ్ణి దర్శించడం ఒక భక్తి, ఆయన నామాన్ని పలకడం ఒక భక్తి, ఆయన మహిమను శ్రద్ధగా వినడం కూడా ఒక భక్తి. కాబట్టి మరి పవిత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజు మరి ఆ స్వామివారి యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు అందరి మీద ఉండేలా ప్రార్థించమని ఆ స్వామివారిని కోరుకుంటూ మరలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకు ఎవరు పంపించారంటే భీమవరం నుండి పిన్ని గారు, బాబాయ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయమ్మ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. పిన్ని గారు, బాబాయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి చాలా రోజులైంది ఎస్ఎంఎస్ చేసి అని చెప్పి అంటున్నారు. అలాని రోజు శనివారం కాబట్టి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. ఇకలా నేను నడిపిన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి కర్నూలు జిల్లా ఉరుకుందలో ఉన్నటువంటి శ్రీ ఉరుకుంద వీరభద్రస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం అండి. మరి కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో కౌతాళం మండలంలోని ఉరుకుంద గ్రామంలో ఎంతో మహిమాన్వితమైన శ్రీ వీరభద్రస్వామి క్షేత్రం కొలువై ఉంది. మరి ఈ క్షేత్రాన్ని భక్తులు ప్రేమగా ఉరుకుంద వీరన్నస్వామి దేవాలయం అని పిలుస్తూ ఉంటారు. మరి ఉరుకుంద గ్రామంలోని ఒక పెద్ద రావి చెట్టు క్రింద 2 ప్రాచీన విగ్రహాలు వెలసి ఉన్నాయని స్థల పురాణం చెప్తోంది. అందులో ఒకటి వీరభద్రస్వామి, మరొకటి నరసింహస్వామి. ఈ 2 స్వామివార్ల కోసం ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయానికి పైకొప్పు అనేది ఉండదు. ప్రకృతిని ఆలయ విమానంగా భావిస్తూ ఆకాశం కింద స్వామివార్లు కొలువై ఉండటం ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక స్థల పురాణం ప్రకారం మరొకసారి కర్ణాటక ప్రాంతం నుంచి మంత్రాలయం వైపు శ్రీ రాఘవేంద్ర స్వామివారు పల్లకిలో ప్రయాణిస్తూ ఉండగా మరి ఈ ఉరుకుంద గ్రామం వద్దకు రాగానే పల్లకి అకస్మాత్తుగా ఆగిపోయిందట. ఎంత ప్రయత్నించినా పల్లకి ముందుకు కదలకపోవడంతో రాఘవేంద్ర స్వామివారు తమ దివ్య దృష్టితో ఈ ప్రదేశంలోని పవిత్రతను గుర్తించి ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని దర్శించుకున్నారని భక్తుల యొక్క విశ్వాసం. మరి అప్పటి నుంచి ఈ క్షేత్ర మహిమ మరింతగా వ్యాపించిందని స్థానికులు చెప్తుంటారు. ఇక ఉరుకుంద వీరన్న స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించి పూజలు చేస్తే జీవితంలోని అనేక ఇబ్బందులు తొలగి మనశ్శాంతి కలుగుతుందని భక్తుల విశ్వాసం. మానసిక ఆందోళనలు, అనారోగ్య బాధలు, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభించాలని కోరుతూ అనేక మంది

భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మరి ఇక్కడికి వచ్చే భక్తుల్లో కొందరు స్వామివారి అనుగ్రహానికి గుర్తుగా వెండి గొలుసును మెడలో ధరించడం కూడా ఆచారంగా పాటిస్తూ ఉంటారు. ఇక ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఉరుకుంద వీరన్న స్వామి క్షేత్రంలో ప్రత్యేక ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. మరి ఈ సమయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మరి క్షేత్రానికి ఎలా చేరుకోవాలి అంటే ఆదోని లేదా ఎమ్మిగనూరు నుంచి ఉరుకుంద గ్రామానికి బస్ సౌకర్యం ద్వారా చేరుకోవచ్చు. ఆదోని లేదా ఎమ్మిగనూరు నుంచి సుమారు 30 కిలోమీటర్ల ప్రయాణంతో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక ట్రైన్ విషయానికి వస్తే మరి కుప్పగల్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి సుమారు 9 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఉరుకుంద గ్రామానికి చేరుకోవచ్చు అన్నమాట. ఇక ప్రత్యేక పర్వదినాలు అలానే శ్రావణ మాస ఉత్సవాల సమయంలో వివిధ డిపోల నుంచి ప్రత్యేక బస్ సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తారు. మరి ఆ ఉరుకుంద వీరన్న స్వామివారి దివ్య అనుగ్రహం సర్వ జనులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి నాకు తెలిసి అక్కడ ఉత్సవాలు చాలా చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి అనుకుంటండి. మరి వీలైన వాళ్ళు తప్పకుండా వెళ్ళి స్వామివారిని దర్శించండి. ఒక లిజినెస్, మరి ఉరుకుంద వీరన్న స్వామి గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే గుంటూరు జిల్లా దాసరిపల్లి నుండి తిరుపతమ్మ గారు, వెంకట సంజీవరెడ్డి గారు, ఋషికేశవరెడ్డి గారు, శివదాస్ రెడ్డి గారు, రమణమ్మ గారు, బ్రహ్మానందరెడ్డి గారు, సావిత్రి గారు అలాని వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి విజయ మేడం గారు ఈరోజు శనివారం కాబట్టి చాలా చక్కని మాటలు, చక్కని అంశాలు తెలియజేస్తున్నారు, చాలా చాలా సంతోషం అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం నమ్మిన బంటు చిత్రం నుండి ఎంత మంచి వాడవురా అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజనెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేను కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు విశాఖపట్నం నుండి బట్ట నాగరాజ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి అందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భాగ్యలక్ష్మి చిత్రం నుండి కృష్ణ శాస్త్రి కవితల అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి శ్రోతలందరికీ మీ తరపు నుండి రెడియో విష్ణు 90.4 తరపు నుండి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయ మేడం అంటున్నారు. నమస్తే అండి. మరి ఈరోజు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సీతారామరాజు చిత్రం నుండి శ్రీవారు దొరగారు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. కళాని నడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ మేడం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, మరి ఎలా ఉన్నారు, బాగున్నారా అంటున్నారు. మరి ఆ శ్రీనివాసుని యొక్క ఆశస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు మాకు స్పెషల్ డే అంటున్నారు. 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి 20వ పెళ్లి రోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా మరి శుభాకాంక్షలు అందించండి అంటున్నారు. ఇక పెళ్లి రోజు జరుపుకుంటున్న శ్రీమతి దోర్నాల రేణుక బాలరాజు దంపతులకు మళ్ళీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు మరి వారి పెద్ద అబ్బాయి దోర్నాల పత్రి, వారి చిన్నప్పాయి లోకేష్, వారి అమ్మాయి హరిణి, అత్తయ్య, అక్క, బావ, చెల్లెలు, అల్లుళ్ళు, కోడళ్ళు, బాబాయిలు, పిన్నెలు, మావయ్యలు, అత్తయ్యలు, అలానే బంధుమిత్రులందరి తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న శ్రీమతి దోర్నాల రేణుక బాలరాజు దంపతులకు మరి మీ కుటుంబ సభ్యులందరి తరపు నుండి, రెడియో విజన్ 90.4 తరపు నుండి, మరి ఎస్పెషల్లీ నా తరపు నుండి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి రేణుక గారు, బాలరాజు గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరి ఎన్నో జరుపుకోవాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మరి మురారి చిత్రం నుండి అలనాటి రామచంద్రుడు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకునేట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిమ్మితుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి ఆగస్ట్ 29 స్పష్టమైన విషయాలు స్వచ్ఛమైన ఉచ్చారణతో ఆకాశవాణి లాంటి అద్భుతమైన ప్రసారాలు ప్రసారం చేసే మన భీమవరం రేడియో విష్ణు ఛానల్ మరి వాహికగా సరదాగా కాసేపు అనే కార్యక్రమం వేదికగా మా అందరికీ చక్కని విజ్ఞాన వినోదాలతో మాలో వికాసాన్ని పెంపొందింపజేస్తున్న మా విజయ బంగారు తల్లికి, అలానే డైరెక్టర్ గారైన సుబ్రహ్మణ్యం గారికి, మరి మాతృభాష అయిన తెలుగు భాషను అభిమానించే తెలుగు భాష ఆరాధకులందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. మరి అలానే తెలుగు భాష ప్రామాణిక భాషగాను వ్యావహారిక భాషగాను రూపాంతరం చేయడానికి అహర్నిశలు ఎంతగానో శ్రమించిన గిడుగు వెంకట రామూర్తి గారు 1863 ఆగస్ట్ 29 ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం పట్టణానికి 20 మైళ్ల దూరంలో శ్రీముఖలింగం దగ్గరలో ఉన్న పర్వతాల పేటలో గిడుగు వీర్రాజు వెంకమ్మగారుల దంపతులకు జన్మించడం జరిగింది. అలానే బహుభాషా కోవిదులైన గిడుగువారు స్వతహాగా ఉపాధ్యాయులు, రచయిత, సంఘ సంస్కర్త, హేతువాది, వారికి మరోవారు నివాళి అంటున్నారు. అలానే ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మరి ఆకాశవాణి కేంద్రాల వారు, దూరదర్శన్ కేంద్రాల వారు నన్ను తెలుగు భాషాభిమాని అంటారు అని చెప్పి అంటున్నారు. అలానే మరి ఆగస్ట్ 29 ప్రముఖ కథానాయకులు మాటీవీ ఛానల్ అధినేత అక్కినేని నాగేశ్వరరావు గారి, అక్కినేని అన్నపూర్ణ దంపతులు

రెండవ కుమారుడు అక్కినేని నాగార్జున గారు పుట్టినరోజు. మరి ఆయనకి పుట్టినరోజులు తెలియపరుస్తూ మరి రెండు సందర్భాలను పురస్కరించుకుని అన్నమయ్య చిత్రం నుండి బాలుగారు సుజాత గారు ఆలపించిన కీరవాణి గారి స్వరకల్పనలు, వేటూరు సుందరామూర్తి గారి సాహిత్యం, తెలుగు పదానికి జన్మదినం అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేను అడవని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ డొన్నా గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు అంటున్నారు. అలానే ఈరోజు శీర్షిక వచ్చేసి తెలుగు వెలుగు అంటున్నారు. భాషకు తొలిపడి అమ్మఒడి, ఏ భాషకు లేని కీర్తి, దేశ భాషలందు తెలుగు లెస్స అని కీర్తించిన భాష తెలుగు భాష. పరభాషలు వచ్చి చేరి ఆర్థిక స్వావలంబనకు పరభాషను నేర్చి మాతృభాష అయిన మన తెలుగు భాషను మరుస్తున్నారు. అమ్మ అనే మధురమైన పిలుపు కన్నా పరభాషలో మమ్మీ అన్న పిలుపుకు మురుస్తున్నారు. గ్రహణమై పట్టి పీడిస్తున్న

పరభాష వ్యామోహం తెలుగు భాష మాధుర్యాన్ని హరిస్తున్నాయి. అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానామృతాన్ని పంచి మన తెలుగు భాషపై ముసిరిన చీకట్లను పారద్రోలి ముగ్గుపాలతో ఊసులాడిన మన తెలుగు ఔన్నత్యాన్ని చాటి చెబుతాం. అందుకే తేట తేట తెలుగును తేట గీతుల వెలుగుగా మలుద్దాం. అల ఆట వెలుదలతో ఊల ఉత్పలమాలలు కట్టి సంతకాల శీసపత్యాలతో తెలుగుదనపు ఆనవాళ్లను నింపుదాం. జీవితాన తెలుగు వెలుగులను పంచుదాం. కరువుపై కరాల నృత్యం చేస్తూ కందపత్యాలను పూరిద్దాం. ఆకలి మంటల బాగోతాలను చంపక మాలలుగా కట్టి తెలుగు లోగిళ్ల ముందు అక్షర గుచ్చాలను పొందుపరుద్దాం. మధ్యతరగతి మందహాసాలను మద్యబంలో లిఖిద్దాం. సాయాశక్తుల ధర్మ పోరాటాన్ని సార్థూలంలో గావిద్దాం. విజయాన్ని కోరుతూ విజయ భేరిని మ్రోగిద్దాం. గిడుగువారి అడుగుజాడలు జగతికి చాటి చెబుదాం. తెలుగు వెలుగులను విశ్వవ్యాపితం చేద్దాం అంటున్నారు. అలానే నీకు నేను నాకు నువ్వు చిత్రం నుండి తెలుగు భాష తీయదనం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి. మరి కార్యక్రమాలు అయితే వింటున్నాం. అలానే ఈరోజు మా కోసం సమరసింహారెడ్డి చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్, విద్వాన్ వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మరి కొడుకు కోడలు చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తాం. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయ.

0: विष्णु एफएम 90.4
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో రచ్చబండ అనే కథను నిన్నటి తెరవై భాగాన్ని వింటారు. వారం రోజులైనా బర్రెజాడ దొరకలేదు. బల్లయ్య, మల్లికాంబ మెతుకు ముట్టకుండా బర్రె కోసం వెదకని చోటులేదు. అడగని దేవుడు లేడు. ఊళ్ళో సహకరించేవారు కొందరైతే పెద్ద మల్లయ్యకు గిట్టని వాళ్లు మాత్రం మల్లయ్య, మల్లికాంబ ఇద్దరూ కలిసి పటేల్ గౌడిబర్రెను 20,000 రూపాయలకు అమ్ముకుని ఇలా నాటకమాడుతున్నారని, ఆ వచ్చిన డబ్బుతో కొడుకు చేత పట్నంలో వ్యాపారం చేయిస్తున్నారని ప్రచారం చేశారు. మరికొందరు ఈ విషయాన్ని పటేల్ చెవిలో గట్టిగా ఉదేశారు కూడా. అగ్గిమీద గుగ్గిలిలా మండిపోయిన పింజారి భద్రయ్య రేపు ప్రొద్దున్నే రచ్చబండకాడికి పెద్ద మల్లయ్యను పంచాయతీకి తీసుకురమ్మని బాగా పొద్దుపోయిన తర్వాత పాలేరుతో కబురు పంపించారు. పంచాయతీ అనేసరికి పెద్ద మల్లయ్యకు ఒళ్ళంతా చెమటలు పెట్టాయి. గుండె దడదడలాడసాగింది మల్లికాంబకు. పింజారి భద్రయ్య రేపొద్దున రచ్చబండకాడ పంచాయతీ పెట్టాడే, నన్ను రమ్మంటాడు, ఆయన బర్రెను 20,000 రూపాయలకు అమ్ముకున్నావట అంటూ వలవల ఏడవసాగాడు. ఇదెక్కడ అన్యాయమయ్యా? మనం ఎక్కడ ఎవరికి అమ్ముకున్నాము చెప్పమందాం. నేను కూడా పంచాయతీ కాడికొస్తాను. పదయ్యా, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు అసలే గుండెపోటు మనిషివి. బయట తలుపు చప్పుడైతే ఎవరా అని చూస్తున్న వాళ్ళిద్దరికీ ఊరి పెద్దలు ఎడ్ల శివయ్య, పులి దుర్గయ్య వాళ్ళకు కనిపించారు. రాండ్రి రాండ్రి, ఇలా కూర్చోండి. పటేల్ పంచాయతీ అంటూ పిలుస్తున్నాడు. మీరు మాకు మాట సాయంగా నిలబడాలి. ఇద్దరు భార్యాభర్తలు ఒక్క గొంతుకులా చెప్పుకున్నారు. శివయ్య మామ, నువ్వు చూసావు కదా, నేను రోజంతా పశువుల వెంబడి తిరిగేవాణ్ణి కదా. భార్య తప్పిపోయిందంటే నన్నేం చేయమంటావు చెప్పు. నేను అమ్ముకోలేదు తర్కయ్యా అంటూ విలపించసాగాడు. ఆగు మల్లయ్య, నువ్వు కొద్దిగా ధైర్యంగా ఉండు. మేమిద్దరం రచ్చబండ కాడ నీ దిక్కు మాట్లాడతాం. భద్రయ్యను ఒప్పించి నువ్వు బర్రెను అమ్ముకోలేదని నిరూపిస్తాం. బర్రె పారిపోవడంలో నీ తప్పు లేదని వాదిస్తాం, సరేనా? పెద్ద మనుషులు ఇద్దరు దేవుళ్లలా అభయమిచ్చారు. శివన్న, దర్గయ్య, మీరిద్దరూ భద్రయ్యకు బర్రె పారిపోవడంలో మా తప్పు ఏమీ లేదని సమచ్చ

చేయండి, జర సముదాయించి చెప్పండి, మమ్మల్ని ఈ గండ నుండి గట్టెక్కిచుండ్రి, మీ ఇద్దరిని ఆ దేవుడే పంపించాడు అంటూ మల్లికంబ చేతులు జోడించి ప్రాధేయపడసాగింది. రచ్చబండకాడ పంచాయతీ అంటే ఒత్తగానే అయితదే మల్లక్క, అందుకు కొంత జమానత్ పెట్టుకోవాల్సి వస్తుంది, అప్పుడు గాని మన మాటకు కట్టుబడదు అంటూ మెల్లగా నెసిగాడు ఎట్ల శివయ్య. అవునన్నట్లుగా తలూపాడు పులితర్కయ్య. మల్లయ్య, మల్లికాంబ మ్రానుపడపోయిన మనుషుల్లా ఒకరి ముఖాల్లోకి ఒకరు బేలగా చూసుకున్నారు. గుడ్డి దీపం వెలుగులు వారి కళ్లల్లో దాగున్న భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలాసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. ఇది గమనించిన పులి దర్గయ్య, ఒరే పెద్ద మల్లయ్య, ఖర్చుకు భయపడితే పంచాయతీలో ఎలా నెగ్గగలుగుతావు? పంచాయతీ అంతా అయిన తరువాత మమ్మల్ని చూసుకుందుగాని, ముందు జమానతుగ్గాను ఓ 5,000 రూపాయలు తీసుకురండి అంటూ భుజాల మీద వేసుకున్న కండువాల్ని దులుపుకుంటూ వెళ్లిపోయాడు శివయ్య, దర్గయ్య. ఊళ్ళో రచ్చబండకాడ జరిగే పంచాయతీల్ని తన 60 ఏళ్ల వయసులో ఎన్నో చూశాడు. కాని తాను ముద్దాయిగా వెళ్లడం అంటేనే పెద్ద మల్లయ్యకు ఏదో తెలియని వణుకు గుండెల్లో పుడుతుంది. ఇది గమనించిన మల్లికాంబ భర్తకు ఎంతో ధైర్యాన్ని నూరిపోస్తోంది. కాని పెద్ద మల్లయ్యకు పెంజారి భద్రయ్య పెట్టబోయే పంచాయతీ అంటేనే నరం మీది వ్రణంలా సెలుపుతూ బాధిస్తుంది. మల్లికాంబ జమనత్ పెట్టడానికి మన కాడ అంత డబ్బు ఎక్కడుంది? అంత డబ్బు పెట్టి పంచాయతీలో కూర్చుంటే భద్రయ్య పెద్ద మనుషుల్ని కట్టుకుని మనల్ని కింద మీద చేసి మనకు అన్యాయం చేస్తాడనిపిస్తుంది. శివయ్య, దర్గయ్య మన తరపున మాట్లాడతామన్నారు కదయ్యా, నువ్వేం భయపడకు. పంచాయతీకి జమానత్ పెట్టడానికి గాను ఇదిగో నువ్వు కట్టిన తాళిపట్టు నా మెడలో ఉండనే ఉంది, దీన్నే వాళ్ళ కాడ జమానతిగా పెడతాను. నీకన్నా నాకు ఇదేమంత ముఖ్యం కాదు, స్థిర నిశ్చయం చేసుకున్న దానిలా పలికింది మల్లికాంబ. మన గ్రహచారం బాగాలేక ఎన్నో బాధలనిపించాం, శక్తినంతా భూమికి దారపోసాం, చివరకు భూమి కూడా అమ్ముకున్నాం. అయినా మనం రెండు లేకుండా బతకలేకపోతున్నాం. బర్రెను అమ్ముకున్నానని మన ఊరి వాళ్లే నన్ను ఒక దొంగను చేశారు మల్లికాంబా. ఇక ఈ పిల్లల మరి పెద్ద మల్లయ్య, బతికినా ఒకటే చచ్చినా ఒకటే అంటూ మల్లికాంబ వెళ్ళు తలపెట్టుకుని పసిపిల్లాడిలా ఏడవసాగాడు. ఏడవకయ్యా, మనకు గిట్టనోళ్ళు పాటేలకు అబద్ధాలు చెప్పి మనల్ని పంచాయతీలో నిలబెట్టినంత మాత్రాన మనకేం చిన్నతనం కాదయ్యా. నలుగురి ముందు న్యాయం చెప్పమని కొంగుపరుస్తాను. న్యాయాలు చెప్పడానికి నలుగురున్నారు, ఆ పైన దేవుడున్నాడు. ఇదిగో ఈ అంబలి తాగి పడుకో అయ్యా. రాత్రంతా ఊర్లో కుక్కల అరుపులు, దూరంగా నక్కల కూతలు, పెద్దమ్మ గుడికాడి మదిరి చెట్టు మీద వాలిన గబ్బిలాల హోరు ఊరంతా సద్దుమణికే వరకు వినిపిస్తూనే ఉన్నాయి. పెద్ద మల్లయ్య మాత్రం ఏదో బాధగా సుడులు తిరుగుతూ ఆ చిన్న గడిమంచెల్లో బర్లుతూనే ఉన్నాడు. ఏ అర్ధరాత్రికో కానీ నిద్రపట్టినట్టు లేదు. మల్లికాంబ మగత నిద్రలో కూడా మల్లయ్య ఒళ్ళు తడిమి చూస్తూనే ఉంది. ఇంకా తెల్లవారడానికి మరో 2 జాములు మాత్రమే బాకీ ఉన్నాయి. బయట నుండి వావరు పొరుగును పొరుగును వస్తున్న అలికిడవుతోంది. ఓ పెద్ద మల్లయ్య, మల్లక్క అంటూ లింగయ్య పిలుపు విన్న మల్లికాంబ దిక్కున లేచి తలుపు గడియ తీసి ఎదురుగా నిలబడ్డ లింగయ్యతో, ఏంది లింగయ్య, ఏంది అంటూ ఆదుర్దాగా అడిగింది. తీయవ్వా, భద్రయ్య గౌడిబర్రే రాత్రి దొడ్డిగాడికొచ్చింది, ఎక్కడికి పోయినావే దొంగముండా అని 2 తగిలించి మెడకు తగులు తగిలించి, ఇదిగో భద్రయ్య ఇంటికి తొలుకుపోతున్నా, ఈ సంగతి మీకు చెప్పి పోదామని ఇటొచ్చాను, పెద్ద మల్లయ్యను రంది పెట్టుకోకమను అంటూ బర్రె తలుగును గట్టిగా పట్టుకున్న లింగయ్య యమధర్మరాజులో నిలబడ్డాడు. మల్లికాంబ ఒక్క ఉదుటిని లోపలకు పరిగెత్తి, అయ్యా అయ్యా, బర్రె దొరికిందయ్యా, లింగయ్య పట్టుకొచ్చాడు చూడు, నువ్వు దొంగవు కాదు, మనం బర్రెను అమ్ముకోలేదు అంటూ గడి మంచంలో పడుకున్న పెద్ద మల్లయ్యను నిద్ర నుండి లేపటానికి
గట్టిగా ఊపసాగింది.

0: కానీ శాశ్వతంగా కళ్ళుమూసి ఏ రాత్రో దీర్ఘశ్వాస వదిలిన పెద్ద మల్లయ్య నిర్జీవంగా కింద పడిపోయాడు. అయ్యా అయ్యా, ఎంత పని చేశావయ్యా, పంచాయతీ నీ ప్రాణాన్ని తీసిందా?
1: ఒరే పింజారి భద్రయ్య, నా మొగుడి చావుకు నువ్వేరా కారణం. లింగయ్య సాయం పట్రా, నా మొగుడి శవాన్ని రచ్చబండ కడపెట్టి జరిపిద్దాం పద
0: అంటూ మల్లికాంబ ఆడ శివంగిల గర్జిస్తూ గాండ్రీస్తూ కేకలేస్తుంటే లింగయ్య చేతిలో కట్టిబడి ఉన్న గౌడిబర్రి గావు పట్టినట్లుగా మెడకు కట్టిన తొలుగును తాళిబొట్టులా తుపుక్కును తెంపుకుని కొమ్ములు ఆడిస్తూ పింజారి భద్రయ్య వైపు పరుగు లంఘించుకుంది. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో రెచ్చబండ కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది వనరెడి విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి నమస్కారాలతో మీ విజయ.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. సత్యజ్ఞ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334116.

రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ఆలయాల్లో మహిళా భక్తులతో సామూహికంగా వరలక్ష్మి వ్రతం చేయించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని వెంకన్న ఆలయ కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో అర్చకులు వరలక్ష్మీదేవి ప్రతిమను ఏర్పాటు చేసి 180 మంది మహిళలతో పూజలు చేయించి ఆశీస్సులందించారు. మింటేవారి తోటలో ఉన్న బాలత్రిపుర సుందరి ఆలయంలో మహిళా భక్తులతో సామూహికంగా వ్రత పూజలు చేయించినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు తెలిపారు. శ్రావణమాస పౌర్ణమి సందర్భంగా భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయం వద్ద కళావేదికపై శుక్రవారం చండీహోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ప్రతిమను అష్టభుజ మహాలక్ష్మి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల రోడ్లో ఉన్న దుర్గాలక్ష్మి ఆలయంలో అమ్మవారిని శుక్రవారం దాదాపు 100,000 గాజులతో విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఉదయం అమ్మవారి ఉత్సవ మూర్తికి అభిషేకాలు, మూల విరాట్కు సహస్రనామ కుంకుమ పూజలు, గాజుల అలంకరణను భక్తుల సహకారంతో చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం భీమవరం శాఖ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. సోదర సోదరిల మధ్య అనుబంధం, ఆప్యాయతలకు ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని బ్రహ్మకుమారి రేవతి అన్నారు. అనంతరం సంస్థ సభ్యులు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, పురపాలక కమిషనర్ రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ రాంబాబు, ప్రిన్సిపల్ సివిల్ జడ్జిలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ శివారు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అధికారులకు సూచించారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పురపాలక అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మాట్లాడారు. 4-5 వార్డుల్లో శివారు గ్రామాలకు తాగునీటి పైప్లైన్ ఏర్పాటు చేయాలని అన్నారు. భీమవరం సమగ్ర అభివృద్ది, ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేలా 5 దశాబ్దాల కిందటే 100,000 విలువైన ఉపకార వేతనాలు అందించిన మహోన్నత వ్యక్తి మంతెన రామలింగరాజు అని రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. రామలింగరాజు కాంతమ్మ ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా భీమవరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఇందుకూరి ప్రసాదరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ, రామలింగరాజు ఆశయ సాధనకు ఆయన కుమార్తె చేకూరి ఝాన్సీలక్ష్మి ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉపకార వేతనాలు అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు సామాజిక బాధ్యత హక్కులపై అవగాహన పెంచుకోవాలని ఐఐటి హైదరాబాద్ ఆచార్యుడు ప్రమోద్ కె నాయర్ సూచించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ తాడేపులగూడెం డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ హిమబిందు ఆధ్వర్యంలో సైన్స్ బాధ్యత హక్కులను పొందే హక్కు అనే అంశంపై బీటెక్ ద్వితీయ తృతీయ సంవత్సర విద్యార్థులకు శుక్రవారం రవీంద్ర భారతి ఆడిటోరియంలో సామాజిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శాస్త్ర విజ్ఞానం కేవలం విద్య పరిశోధన రంగాలకే పరిమితం కాకుండా సమాజాభివృద్ధికి, పలు సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఉండాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో హక్కులు బాధ్యతలపై అవగాహన కలిగి ఉండడం ప్రతి విద్యార్థికి అవసరమని అన్నారు. సైబర్ నేరాలపై సమగ్ర దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశించారు. నగరంలో నూతనంగా నిర్మించిన సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. స్టేషన్లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక పరికరాలను పరిశీలించారు. ప్రాంగణంలో మొక్కలు నాటి నీరు పోశారు. ఎస్పీ మాట్లాడుతూ, బాధితులు పోగొట్టుకున్న నగదు, ఆస్తి, సొత్తును త్వరితంగా కనిపెట్టి రికవరీ చేయాలని అన్నారు. నిందితులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సైబర్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. బ్యాంకు ఖాతా, ఓటీపీలు, ఏటీఎం కార్డు వివరాలు, ఇతరత్రా వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని ఆయన సూచించారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం భారత్ గౌరవ్ టూరిస్ట్ ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ విజయవాడ ప్రాంతీయ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయోధ్య, కాశీ, బైజనాధామ్ పేరుతో మొత్తం 10 పగళ్లు 9 రాత్రులతో గల ఈ ప్యాకేజీలో రైలు అక్టోబర్ 24 సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. విజయవాడ

0: వాడ భీమవరం తణుకు నిడదవోలు రాజమహేంద్రవరం సామర్లకోట తుని మీదుగా పూరి జగన్నాథం ఆలయం కోణార్క్ సూర్య దేవాలయం బైజనాథ్ ఆలయం వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం కాశీ విశాలాక్షి అన్నపూర్ణ ఆలయాలు సాయంత్రం గంగాహారతి అయోధ్యలో రామజన్మభూమి హనుమాన్ ఆలయం సరయూ నదీ హారతి ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించి రైలు నవంబర్ 2వ తేదీ తిరుగు ప్రయాణం అవుతుందని అధికారులు తెలిపారు. వెంకట్రామనగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో వర్మీ కంపోస్ట్ జీవ ఎరువుల తయారీపై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కేవీకే ప్రధాన శాస్త్రవేత్త కిరణ్ కుమార్ తక్కువ ఖర్చుతో వర్మీ కంపోస్ట్ జీవ ఎరువులు పంటలకు ఎంతో మేలని వీటిని తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చని తెలిపారు. మొక్కలు తెగుళ్ల విభాగం ప్రధాన శాస్త్రవేత్త శేషకిరణ్ మాట్లాడుతూ సాగులో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని పెంపొందించడానికి అజోస్పిరలం అజిటోబాక్టర్ ఫాస్ఫేట్ ద్రావణీకరణ బ్యాక్టీరియా వంటి జీవ ఎరువులు ఎంతో కీలకమని అన్నారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా

కాంట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: నిన్ను చూడక ముందే ఇష్టపడ్డా. 91221 నెంబర్లో ఓ పసులు ఉంది, అదేంటో కనుక్కో చూద్దా.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలేటర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు.

0: చేయండి. సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదిరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

శ్రోతలందరికీ ఆణిముచ్చల కార్యక్రమానికి స్వాగతం. గొంతులు మార్చి పాడడం అంటే ఏదో తంటాలు పడి ఇతరులు ప్రయత్నించవచ్చు, కానీ బాలసుబ్రహ్మణ్యం ఒక పాట మొత్తం ఆడగొంతుతో పాడి తన వైవిధ్యాన్ని చాటారు. అది మేడం సినిమాలోని మహిళా నువ్వు నిదురు నుంచి మేలుకో అనే పాట. అంతకుముందు జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి సినిమాలో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే చిన్న రైమ్ ని ఆడగొంతుతో పాడారు బాలసుబ్రహ్మణ్యం. బాలుగారి గురించి ఎన్నో విశేషాలు, అలాగే ఆయన ఆలపించిన పాటలు కొన్ని వేలు. మన ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా ఆయన విశేషాలు, పాటలు వింటూ ఉన్నాం. మరికొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాలు పాడడంలోనే కాదు, డబ్బింగ్ లోనూ విశ్వరూపమే. తమిళ నటుడు విసు, కమలహాసన్, రజనీకాంత్, నాజర్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమినీ గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ ఇలా ఎంతో మందికి బాలు డబ్బింగ్ చెప్పారు. పాట ఎంత అందంగా పాడేవారో డబ్బింగ్ కూడా అంతే ఆహ్లాదంగా చెప్పేవారు బాలసుబ్రహ్మణ్యం. ముఖ్యంగా దశావతారం సినిమాలో కమలహాసన్ పోషించిన 10 పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పారు. అలాగే అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర పోషించిన సుమన్ పాత్రకు బాలు చెప్పిన డబ్బింగే ప్రాణం అంటే అతిశయోక్తి కాదు. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో మేయర్ పాత్రలో వేసిన కమల్ హాసన్ కు గీరగొంతుతో పాడిన పాట వల్లే ఆయన స్వరపేటికకు సమస్య వచ్చింది. మరికొన్ని పాటలు పాడడం వల్ల ఆ సమస్య మరింత ముదిరి సర్జరీ దాకా వెళ్ళింది. అయినా కూడా ఆయన డబ్బింగ్ ను మాత్రం వదలలేదు. ఆణిముత్యాలు కార్యక్రమంలో బాలుగారి విశేషాలు ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ఆయన 1990 నుండి 2000 సంవత్సరం వరకు వచ్చిన సినిమాల నుండి పాడిన పాటలు వినిపిస్తూ ఉన్నాం. మరి విని ఆనందించండి. ముందుగా సాగర్ దర్శకత్వంలో కృష్ణ, సౌందర్య, ఇంద్రజ ప్రధానంగా నటించిన చిత్రం జగదేక వీరుడు. 1996 విడుదలైన ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన నరుడా నావరుడా పాట వింటారు. గీత రచన వేటూరి, సంగీతం కోటి.

జగదేక్ వీరుడు చిత్రం నుంచి నరుడా నా వరుడా పాట విన్నారు కదా. ఇప్పుడు ధర్మచక్రం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆగదా ఈరణం పాట వింటారు. పాట రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 1996లో వచ్చిన ఈ చిత్రంలో

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, strilalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: బొంబాయి ప్రియుడు చిత్రం నుంచి ఒక చక్కని పాట విన్నారు కదా. ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతి బాబు ఆమని జంటగా నటించిన చిత్రం మావి చిగురు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన కొమ్మన కులికే కోయిల పాట వింటారు. రచన వేటూరి, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. 1996లో విడుదలైన మావి చిగురు చిత్రంలోని ఈ పాట వినండి.

ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మావి చిగురు చిత్రంలోంచి ఒక మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట రాముడొచ్చాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం గానం చేసిన మాపల్లె రేపల్లంట పాట మీకోసం. పాట రచన వేటూరి, సంగీతం రాజ్. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1996లో విడుదలైన రాముడొచ్చాడు చిత్రంలో నాగార్జున, సౌందర్య జంటగా నటించారు.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ నోటి దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: రాముడొచ్చాడు చిత్రంలో మా పల్లె రేపల్లంట పాట విన్నారు కదా. ఇప్పుడు శరత్ దర్శకత్వంలో 1996 విడుదలైన చిత్రం వంశానికొక్కడు. బాలకృష్ణ, రమ్యకృష్ణ, ఆమని ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన ప్రియా మహాశయాలయ పాట వింటారు రచన.

ఆణిముచ్చల కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలతో పాటు ఆయన పాడిన పాటలు విన్నారు కదా. ఈనాటి ఆణిముచ్చల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.

FM 90.4. హలో లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. ఈరోజు మహిళా కార్యక్రమంలో మంచి మంచి టాపిక్స్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను లిజనర్స్. మరి అందులో మొదటిది ఏమనుకుంటున్నారా, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉండే నలుపు తలుపు కాంబినేషన్. మరి దాని గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్నె కాటుక కళ్ళు నలుపు, ఆ కళ్ళలోని కనుపాపుల కాంతి తెలుపు. కమ్మని కళ్ళతో నిద్రపుచ్చే మధ్యరాత్రి నలుపు, ఆ రాత్రిలో తలుపు లేనే తారల కాంతి తెలుపు. ఆ నలుపులో అందం చూడాలన్నా, ఈ తలుపులోని సౌందర్యం తెలియాలన్నా, రెండు ఒకదే.

దానికొకటి నేపథ్యం కావాల్సిందే. ఒకదానికొకటి నిరంతరం వెన్నంటే ఉండే ఆ చీకటి వెలుగుల సమ్మేళనం అత్యంత సమ్మోహనం. ఆ నలుపు తలుపుల కలయిక ఎన్నటికీ చెరిగిపోని ఫ్యాషన్ మాత్రమే కాదు, ఆ రంగుల కలబోతకు ఈ ఎండావానల సంగమకాలం ఎంతో అనుకూలం కూడా. కొందరికి నలుపంటే మహా ఇష్టం, జీవితాంతం అదే వేసుకుంటామనేంత. మరికొందరికి తెలుపు మీద తగని ప్రేమ, అది తప్ప వేరేది వేసుకోమనే అంత. అయితే చాలామందికి ఆ రెండింటి మీద తగని వ్యామోహం. అలా పుట్టుకొచ్చిందే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, ఎవర్గ్రీన్ ఫ్యాషన్. రంగుల సమ్మేళనం గురించి చెప్పమంటే ఆకుపచ్చ ఎరుపు, పసుపు ఎరుపు, గులాబీ ఆకుపచ్చ, పసుపు నారింజ, ఇలా ఎన్నో చెప్పచ్చు. కానీ నలుపు తెలుపు అనుబంధం మాత్రం విడదీయలేంది. విడివిడిగా చూసినా ఈ రెండు మిగిలిన ఏ రంగు మీదకైనా నప్పడం వాటికున్న ప్రత్యేకత. ఎన్నిటితో జతకట్టినా ఆ రెండిటి మేళవింపు తర్వాతే మిగిలినవేవైనా. అందుకే బ్లాక్ అండ్ వైట్ ని క్లాసిక్ కలర్ కాంబినేషన్ అంటారు ఫ్యాషన్ నిపుణులు. దుస్తులు, యాక్సెసరీలు, నగలు, వాహనాలు, చివరికి ఇంటీరియర్లోనైనా సరే ఆ కలబోతిని చూసిన వాళ్ళెవ్వరైనా కళ్ళప్పగించాల్సిందే. అందుకే నిత్యం నలుపు తెలుపు దుస్తుల్ని ధరించే ఫ్యాషన్ పిపాసులు అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. నిజానికి నలుపు తెలుపు అసలు రంగులే కావు. ఏ రంగు లేనిది అంటే కాంతి కిరణాల్లో లేనిది నలుపు అయితే అన్ని రంగుల కాంతిని ప్రతిఫలించేది తెలుపు అంటారు కాంతి శాస్త్ర నిపుణులు. కానీ రంగులన్నిటిలోకి ఆ రెండింటిని అత్యంత అందమైన రంగులుగా చెప్తారు కలర్ థెరపిస్టులు. నలుపు అందమైందే కాదు, శక్తిమంతమైంది కూడా. దీన్ని ఇష్టపడే వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు, ఏ పనైనా ఏకాగ్రతతో సమగ్రంగా చేస్తారు, ఎదుటివారిని ఖచ్చితంగా అంచనా వేయగలరు, భావావేశాన్ని నియంత్రించుకోగల శక్తి కూడా ఎక్కువే. కానీ అందరితో కలవడానికి ఇష్టపడరు, జీవితం పట్ల తిరుగుబాటు ధోరణి ఎక్కువే. అందుకే ఎంత అందంగా ఉన్నా పైనుంచి కింద వరకు నలుపే ధరిస్తే చూడటానికి మొహం మొత్తినట్లుగా ఉంటుంది, మానసికంగా కూడా ఒంటరిగా మారిపోయే అవకాశం ఎక్కువ. పైగా నల్లని రంగుని విచారానికి, అంతుపట్టని రహస్యానికి, చెడుకి సంకేతంగాను చెప్తారు. దీనికి పూర్తిగా భిన్నమైంది తెలుపు. చూడగానే హాయిగా అనిపిస్తుంది, ఒంటికి చల్లదనాన్ని కలిగిస్తుంది. ఈ రంగుని ఎక్కువగా ధరించే వాళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తారు, తిరుచిత్తులై ఆశావాదులై ఉంటారు. కొత్తదనానికి తెలుపే సంకేతం. ఎప్పటికప్పుడు పాతను వదిలేస్తూ కొత్తగా ఆలోచించే వాళ్ళంతా ధవళవర్ణం అంటే మక్కువ చూపిస్తారట. మంచికి తెలుపే ప్రతినిధి. మొత్తంగా తెల్లదనం స్వచ్ఛతకి, శాంతికి, శుభ్రతకి ప్రామాణికం. వైద్యులు, నర్సులు నిత్యం దీన్నే ధరించడానికి అదే కారణం. ఇది కాంతిని ప్రతిఫలింపచేస్తూ వ్యాధుల్ని దూరం చేస్తుంది. అందువల్లే ఆసుపత్రులకి, భవనాలకు ఎక్కువగా ఆ రంగునే వేస్తుంటారు. పాశ్చాత్య దేశాల్లో తెలుపు రంగుని శుభకరంగా భావిస్తారు, కాబట్టి అక్కడ పెళ్లి దుస్తుల్లో శ్వేత వస్త్రాలదే హవా. మరైతే ఈ కాంబినేషన్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరైతే నలుపులో ఎన్ని లోపాలున్నా బ్లాక్ ఈజ్ బ్యూటిఫుల్ అంటుంది నవతరం. సంపూర్ణమైన ధవళ వర్ణాన్ని మించిన అందమున్నదా అంటుంది వృద్ధతరం. కాదు కాదు, ఆ రెండింటి మేళవింపు అద్భుతం, వర్ణనాతీతం అంటుంది ఫ్యాషన్ తరం. అదీ కాక రేయింపగళ్ళు

కలిపితే ఒక రోజు అయినట్లే మంచి చెడు కలిస్తేనే జీవితం. ఈ రెండింటినీ విడదీయలేం అన్నదానికి సంకేతంగా రెండింటినీ కలిపి ధరించడం అనేది ప్రాచీన కాలంలోనే ప్రారంభమైంది. నలుపు స్థలాన్ని ఇరుకుగా చేస్తుంది, తెలుపు విశాలంగా చేస్తుంది. నలుపు హోదాకి, హుందాతనానికి ప్రతీక అయితే తెలుపు అమాయకత్వాన్ని, సింప్లిసిటీని ప్రతిబింబిస్తుంది. అంటే రెండూ పరస్పరం వ్యతిరేకం. అందుకే ఎప్పుడూ ఒకదాన్నొకటి ఆకర్షించుకుంటూ అంటిపెట్టుకుని ఉంటాయి. కాంట్రాస్ట్ క్రియేట్స్ కంప్లీషన్ అన్న దానికి ఆ రెండు రంగులు చక్కగా సరిపోతాయి. అంటే ఈ రెండు రంగులు దేనికది అందమైనవే, ఆకర్షణీయమైనవే, శక్తిమంతమైనవే. కానీ వాటిని విడివిడిగా చూసినప్పటికన్నా రెండింటినీ కలగలిపినప్పుడు దేనికేది అందాన్నిచ్చిందో చెప్పడం చాలా కష్టం. ఈ రెండు రంగులను కలిపి చూడటం కంటికి హాయిగానే ఉంటుంది. తెల్లని పేజీల్లో నల్లని అక్షరాలను ముద్రించేది అందుకే. మరి అవి చదివించినంతగా మరే రంగు చదివించదు. కాబట్టే నాటి నుంచి నేటి వరకు పుస్తకాలు, వార్తాపత్రికలు అన్నింట ఆ రెండిటి జోడి అవిచ్ఛిన్నంగా కొనసాగుతోంది. రొమాంటిక్గా కనిపించాలంటే గులాబీ, స్టైలిష్గా ఉండాలంటే నీలం, భావోద్వేగాలు కనిపించనీయకుండా గంభీరంగా ఉండాలనుకున్నప్పుడు నలుపు తెలుపు అంటుంటారు కలర్ థెరపిస్టులు. వయసుతో సంబంధం లేకుండా, ఆడమ్మగా తేడా లేకుండా ఈ కాంబినేషన్ అందరికీ చక్కగా నప్పేస్తుంది. వైట్ షర్టు బ్లాక్ ప్యాంట్ కాంబినేషన్ ఎలాంటి సందర్భాల్లోనైనా క్లాసీగా కనిపించేలా చేస్తుంది. అలాగే నల్లని స్కర్టు లేదా లెగ్గిన్ మీద తెల్లని టాప్ వేసుకున్నా, తెల్ల చీర మీదకి నల్ల జాకెట్లు వేసుకున్నా ఆదుర్సే. టూటోస్ ట్రెండ్ ఎటు నడుస్తూనే ఉంది. పైగా తెలుపు మీద నల్లని రేఖ గణిత ప్రింట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. నిజానికి వానాకాలానికి సూట్ అయ్యే రంగు నలుపే అనేది ఫ్యాషన్ పండితుల ఉవాచ. వాతావరణంలోని కాస్తో కూస్తో వేడిని నలుపు రంగు పీల్చుకొని ఒంటిని వెచ్చగా ఉంచుతుందన్న కారణంతో అలా చెప్తూ ఉంటారు. అలాగని మొత్తం నలుపే ధరిస్తే గ్లూమీగా ఉంటుంది. అందుకే దానికి ప్రకాశవంతమైన తెలుపుని జత చేస్తే ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి ఈస్టా వెస్టా అన్నదానితో సంబంధం లేకుండా ఎక్కడైనా ఎప్పుడైనా బ్లాక్ అండ్ వైట్ ఈజ్ ద బెస్ట్ అంటున్నారు నయా ఫ్యాషనిస్టులు. మరైతే ఇంకో టాపిక్ గురించి తెలుసుకునే ముందు అబ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703331022.
3: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి మహిళలో ఇప్పుడు చెప్పుకోబోయేది ఒక వంటకం గురించి. ఆ వంటకం ఏంటంటే కాలీఫ్లవర్ పరాటా. మరి పిల్లలకి ఎంతగానో నచ్చే ఈ కాలీఫ్లవర్ పరాటాని ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పియ్యం పిండి 1/2 కప్పు, నూనె 1.5 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పాలు తగినన్ని, స్టఫింగ్ కోసం తరిగిన కాలీఫ్లవర్ 1 కప్పు,

0: నూనె 1 టేబుల్ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూను, కొత్తిమీర తురుము 2 టేబుల్ స్పూన్లు, పుదీనా తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి తురుము 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమ పిండిలో బియ్యం పిండి, నూనె, ఉప్పు, తగినన్ని పాలు పోసి చపాతి పిండిలో కలిపి మూత పెట్టి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి కాగాక క్యాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి 1 నిమిషం వేగాక కొద్దిగా నీళ్లు చిలకరించి మీడియం మంట మీద సుమారు 4-5 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి తురుము, మిరియాల పొడి కూడా వేసి కలుపుతూ ముక్కల్ని ఉడికించి దించాలి. పిండి ముద్దను ఉండల్లా చేసుకొని ఒకదాన్ని మందపాటి చపాతీలా వత్తి కాగిన పెనం మీద వేసి దాని మీద ఉడికించిన కూర పెట్టి మిగిలిన సగంతో మూసేసి అంచుల దగ్గర నొక్కి 2 వైపులా కాల్చాలి. ఇలాగే అన్ని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పరాటాలు రెడీ అయిపోయినట్లే. మరి అదండి ఈ రోజు మహిళా కార్యక్రమం. మళ్ళీ తిరిగి ప్రసారమయ్యే మహిళా కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే శ్రావ్య. వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-23-7796-23-7295. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

FM 90.4. హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను, మీ ఆర్జే అఫ్రీన్. మరికెందుకు

ఆవిషయాలేంటో చూసేద్దాం. ఆక్యుపంచర్తో అధిక బరువుకు చెక్కట. మరి ఆ విషయంలోకి వస్తే, చైనీస్ వైద్య విధానమైన ఆక్యుపంచర్ చికిత్సతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చని తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. ఆక్యుపంచర్ చికిత్సతో కేవలం 2 నెలల వ్యవధిలోనే సగటున 3 కిలోల బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని, ఈ చికిత్సలో ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవని హాంకాంగ్ బాపిస్ట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఆహార విహారాలలో ఎలాంటి మార్పులు లేకుండానే ఈ చికిత్సా విధానంతో సులువుగా బరువు తగ్గవచ్చని తమ పరిశోధనల్లో తేలినట్లు వారు వెల్లడిస్తున్నారు. అధిక బరువుతో బాధపడే 72 మంది రోగులపై 2 నెలలు పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని నిరూపించినట్లు హాంకాంగ్ బాపిస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ జాంగ్ లిడాన్ తెలిపారు. పరిశోధనల సమయంలో వారి రోజువారీ ఆహార విహారాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని వివరించారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో ఒకరు అత్యధికంగా 7.2 కిలోల మేరకు బరువు తగ్గినట్లు తెలిపారు. ఆక్యుపంచర్ వల్ల జీవక్రియల వేగాన్ని పెంచే హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుందని తమ పరిశోధనల్లో గుర్తించినట్లు వివరించారు. ఓకే లిజనర్స్, మరిలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ UPS వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ KV UPS మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
2: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818-16-2377-96-23-7295.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి వ్యాయామంతో వెన్ను నొప్పి దూరమట, ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వెన్ను నొప్పితో బాధపడేవారు నొప్పి మొదలైన వెంటనే పెయిన్ కిల్లర్స్ వేసుకునే బదులు నడక వంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తే నొప్పి తగ్గుతుందని తాజా అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా వెన్ను దిగువ భాగంలో నొప్పి ఇబ్బంది పెడుతున్నట్లయితే పెయిన్ కిల్లర్స్ వాడకం అంటే నడక సాగించటమే మేలని న్యూయార్క్ లోని హాస్పిటల్ ఆఫ్ స్పెషల్ సర్జరీకి చెందిన నిపుణుడు డాక్టర్ జోయల్ ప్రెస్ చెబుతున్నారు. చిన్న చితకా నొప్పులకు పారాసిటమాల్ వంటి పెయిన్ కిల్లర్స్ వాడితే లేనిపోని దుష్ప్రభావాలు ఎదురవుతాయని, తేలికపాటి వ్యాయామం వల్ల అలాంటి ఇబ్బందులేవీ లేకుండానే నొప్పి నుంచి దాదాపు 16% మేరకు ఉపశమనం పొందవచ్చని తమ పరిశోధనల్లో తేలినట్లు ఆయన వివరించారు. నొప్పి కాస్త భరించగలిగే పరిస్థితిలోనే ఉన్నట్లయితే పెయిన్ కిల్లర్స్ కంటే తేలికపాటి వ్యాయామమే మంచిదని డాక్టర్ ప్రెస్ సలహా ఇస్తున్నారు. ఓకే లిసనర్స్, మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాటైతే ప్రయోగపోతుంది, విని ఆనందించండి.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి నిద్రలేమితో ఆల్జీమస్ ముప్పటండి, ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీర్ఘకాలం నిద్రలేమితో బాధపడేవారు తర్వాతి కాలంలో ఆల్జీమస్ వ్యాధికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక తాజా పరిశోధనలో తేలింది. నిద్రలేమితో బాధపడేవారికి దీర్ఘకాలంలో వెన్నుముక్కలోని ద్రవాలలో మార్పులు ఏర్పడతాయని, ఇవి మెదడుపై ప్రభావం చూపి ఆల్జీమస్ వ్యాధికి దారితీస్తాయని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్ మాడిసన్ కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది. నిద్రలేమి వల్ల

మెదడులో ఆమిలాయిడ్ ఫ్లేక్ పేర్కొంటుందని, దీనివల్ల మెదడు పనితీరు క్షీణిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిస్ మాడిసన్లోని న్యూరాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బార్బరా బెండ్లిన్ వివరించారు. ఆల్జీమస్ వ్యాధితో బాధపడేవారు నిద్రలేమితో కూడా బాధపడుతున్నట్లయితే అలాంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతుందని ఇదివరకటి పరిశోధనల్లోనే తేలిందని ఆమె తెలిపారు. ఇదండి మరి ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అఫ్రిన్.

వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి రైతు నిస్తం కార్యక్రమంలో వేసవిలో వరి పంట కోత అనంతరం చేపట్టవలసిన వివిధ చర్యల గురించి ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు గారు చెప్పి కొన్ని విషయాలు వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు రేడియో విష్ణు 90.4లో ప్రసారమయ్యే రైతు నేస్తం కార్యక్రమంలో ఈరోజు వరి పంట కోత అనంతరం వేసవిలో చేపట్టవలసిన వివిధ చర్యల గురించి తెలుసుకుందాం. అయితే మనకి గోదావరి జిల్లాలో అటు సార్గోలను ద్వారా కూడా వరి పండిస్తూ ఉన్నారు. అయితే ఈ పంట కోత అనంతరం కూడా కొన్ని చర్యలు కనుక చేపట్టినట్లయితే తర్వాత వచ్చే సీజన్లో కూడా కొన్ని రకాల పురుగులు తెగుళ్ళను కూడా మనం అదుపులో పెట్టుకోవచ్చు. అందులో ముఖ్యంగా మనం చేయవలసినది పనులు కనుక చూసినట్లయితే మొదటి చర్య తప్పనిసరిగా వేసవి దుక్కులు చేసుకోవాలి. వేసవి దుక్కులు చేయడం వల్ల మనకి చాలా వరకు వచ్చే పంటలో వచ్చే ఎలకలు కానీ అలాగే కొన్ని రకాల తెగుళ్ళ సమస్యలు కానీ అలాగే ముఖ్యంగా పురుగుల సమస్య. మన గోదావరి ప్రాంతంలో ఈ వరిలో కాండం తెలిచే పురుగు అనేది ప్రధాన సమస్యగా ఉంది. మనము మిషన్ హార్వెస్టింగ్ చేస్తూ ఉన్నాము. మిషన్ హార్వెస్టింగ్ చేసినప్పుడు పైకి మాత్రమే వరిని కోస్తున్నారు, మొదలని ఆ దగ్గర వరకు కోయటం లేదు. కాబట్టి ఈ కాండం తొలిచే పురుగు అనేది చాలా వరకు మొదలలోనే ఉండిపోతుంది. కాబట్టి దాని ద్వారా కూడా మళ్ళీ వచ్చే పంటకి దాని వల్ల నెక్స్ట్ సీజన్లో వచ్చే నారుబండ్ల మీద కూడా ఈ పురుగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వేసవి దుక్కులు చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని రకాల కలుపు మొక్కలను కూడా చాలా వరకు ఈ వేసవి దుక్కులతోటి నివారించుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల మోనోకరియా కానీ, కొన్ని రకాల గడ్డి జాతులు చెందిన మొక్కలు కానీ, అలాగే రకరకాల మొక్క కలుపు మొక్కలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ పంట కోత అనంతరం అవన్నీ కూడా చాలా వరకు వేసవి దుక్కుల వల్ల వాటి యొక్క నాశనం కూడా జరుగుతూ ఉంటాయి. అయితే తర్వాత వేసవి దుక్కులతో పాటు గట్లు కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ ఎలకలు అనేవి వరిలో ప్రధాన సమస్యగా ఉంటుంది. కాబట్టి ఎంత గట్లు మనకి చిన్నవిగా ఉన్నాయో అప్పుడు వాటి యొక్క ఆవాసానికి అంత అనుకూలంగా లేకపోవడం వల్ల ఎలకల సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి చాలా వరకు గట్లు తగ్గించుకోవాలి. ఇంకొక ముఖ్య అంశం ఏమిటంటే లెవెలింగ్, పొలం అంతా కూడా చదరంగా ఉండేలాగా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా వరిలో ఈ మధ్య నాటుతో పాటు మిషన్ ప్లాంటింగ్తో పాటు రకరకాల పద్ధతులను కూడా పాటిస్తున్నారు. అందులో నేరుగా వెజ్జల్లే పద్ధతి అనేది కూడా వరిలో పాటిస్తూ ఉన్నారు. ఈ నేరుగా వెజ్జల్లే పద్ధతి పాటించినప్పుడు పొలం అంతా చదునుగానే ఉంటేనే అప్పుడు పొలం అంతా కూడా నీరు సక్రమంగా ఉండి సమానంగా ఉండి మనం వేసిన విత్తనం అంతా కూడా సమానంగా మొలిచి మొక్క సాంద్రత కూడా పొలంలో సమానంగా ఉంటుంది. అప్పుడే మనకి దిగుబడులు అనేది మనం ఆశించినట్టు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం అనేది లెవెలింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి చాలా చదువు చేసుకోవాలి. వేసవిలో ఉన్నప్పుడు చదువు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత గడ్డి అనేది మనం కొంత పంట కోత అనంతరం కాల్చివేస్తున్నారు. గడ్డి రైతులు అనేది రైతాంగం వాళ్ళకి తొందరగా మోళ్ళు కుళ్ళడం లేదని చెప్పేసి రకరకాలుగా కారణాల వల్ల కూడా గడ్డిని కాల్చడం జరుగుతుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా గడ్డిని కాల్చకూడదు. దీనివల్ల చాలా పోషకాలు పోతాయి. అంతేకాకుండా భూమిలో ఉండే కొన్ని సూక్ష్మజీవులు కూడా నశించడం వల్ల కూడా వచ్చే సీజన్లో కూడా పంట యొక్క దిగుబడులు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతాంగం తప్పనిసరిగా వీటిని కాల్చకుండా ఉండాలి. అయితే దీనికి డికంపోజర్స్, వర్షాలు పడ్డ తర్వాత మనం పంట కోత అనంతరము కొద్దిగా వేసవి చేసిన తర్వాత వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ మనకి వర్షాలు పడ్డ తర్వాత అప్పుడు డికంపోజర్స్ అనేవి చాలా వరకు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి గజియాబాద్ నుంచి తయారు చేసే డికంపోజర్స్ ఉన్నాయి. అలాగే ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి తయారు చేసే కొన్ని డికంపోజర్స్ కూడా మనకి దొరుకుతున్నాయి. వాటిని కనుక పొలంలో పిచికారీ కానీ ఏదైనా డ్రోన్తోనే పిచికారీ చేయొచ్చు, లేదంటే మామూలుగా మనుషుల ద్వారా కానీ పిచికారీ చేసినట్లయితే చాలా వరకు ఈ మోళ్ళన్నీ కూడా కుళ్ళిపోయి ఈ సేంద్రీయ కార్బనం అంతా కూడా మనం తయారవుతుంది. అలాగే ఈ మంచి ఆర్గానిక్ సేంద్రీయ పదార్థం అనేది మన పొలంలోనే ఉంటుంది. కాబట్టి అది బాగా ఉపయోగపడి మన పంటకు కూడా మంచి పోషకాలు కూడా అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఇవి గడ్డి అనేది ఏమాత్రం కాల్చకుండా డికంపోజర్స్ను ఉపయోగించి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి కొన్ని రకాల పొలాల్లో కొన్ని తుంగజాతి కానీ గడ్డి జాతి కానీ చాలా సమస్యగా కూడా తయారవుతూ ఉంటాయి. అవి ఎంత దున్నినప్పటికి కూడా, ఎంత మన నివారణ చేసినప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే నీళ్ళు ఎక్కువ నిలబడుతూ ఉంటాయో, లో లయింగ్ ప్యాచెస్ ఉంటాయో, అలాంటి దగ్గర కూడా మనం ఎక్కువగా కూడా ఈ కొన్ని రకాల గడ్డి జాతులు ఉంటాయో వాటిని నివారించడానికి

వేసవిలో కూడా కలుపు మందులు, పారాక్వాట్ లాంటి కలుపు మందులు కనుక పిచికారి చేసినట్లయితే చాలా వరకు వేసవిలో కూడా ఇవి నాశనం అవుతాయి. తర్వాత మనం ఎలాగ దున్నుతాం కాబట్టి అది కూడా చాలా వరకు నాశనం అయ్యి తర్వాత సీజన్లో కలుపు సమస్య అనేది వరిలో తక్కువగా కూడా ఉంటుంది. అంతేకాకుండా మనము పచ్చి రొట్టె ఎరువులు, ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేది చాలామంది రైతులు వాడకం లేదు, వాడడం లేదు. అయితే కొంతమంది రైతులు ఎవరైతే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారో, అలాగే మనము ఈ మధ్యన న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నారు, న్యాచురల్ ఫార్మింగ్ కూడా గోఆధార వ్యవసాయం చేస్తున్నారు కొంతమంది, అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్యన ఒకే రకం విత్తనం కాకుండా రకరకాల పచ్చి రొట్టె ఎరువులను సుమారు 20 నుంచి 20 రకాల వరకు కూడా పచ్చి రొట్టె ఎరువులని కలిపి కూడా చల్లుతున్నారు. దానివల్ల కూడా మనకి భూమిలో సూక్ష్మజీవుల యొక్క సాంద్రత కూడా బాగా పెరుగుతుంది. మొక్కలకు కావాల్సిన రైజోబియం కానీ అలాగే పసుపు బ్యాక్టీరియా కానీ రకరకాల సూక్ష్మజీవుల యొక్క వాటి యొక్క ఉధృతి కూడా బాగా నేలలో పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా 10 నుంచి 15 కేజీల వరకు కూడా ఈ మనకి ఈ జీలుగు లాంటి కానీ జీలుగుతో పాటు రకరకాల పిల్లి పెసర జనుము కలిసి ఉన్న రకాలు నవధాన్యాలు లాంటి విత్తనాలను కూడా వేసుకొని వాటిని వర్షాలు పడ్డ తర్వాత బాగా తెలియదనుకున్నట్లయితే మనకి నేల యొక్క సారం బాగా పెరుగుతుంది. ఇంకా చౌడు ప్రాంతాల్లో కూడా ఇది బాగా చౌడు అనేది కూడా కొంతవరకు తగ్గడానికి కూడా అవకాశం ఉంది. ఇది ఒకటి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో చౌడు ఎక్కడైతే మనకి రొయ్యల చెరువులు ఉన్నాయో, అలాగే పక్కన దగ్గరగా వరి పొలాలు ఉన్నాయో, అలాంటి దగ్గర కూడా కొంత చౌడు సమస్య కూడా రైతులు గమనించే ఉన్నారు. కాబట్టి ఈ రైతు అలాంటి రైతులు కనుక ఈ సమస్యను అధిగమించడానికి మంచి వాటర్ని, మంచి క్వాలిటీ వాటర్ అంటే గోదావరి వాటర్ లాంటిదని పెట్టుకోవడము, 2-3 రోజులు బాగా దాన్ని నిలగట్టడము, తర్వాత నీటిని తీసివేయడము, అలాగే 4-5 సార్లు కనుక చేసినట్లయితే చాలా వరకు అందులో ఉన్న లవణాలన్నీ కూడా నీటిలో కరిగి బయటికి పోవడానికి అవకాశం ఉంది, చౌడు కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వేసవిలో కొన్ని చేపట్టవలసిన పరిగణలో ఏదైనా అవకాశం ఉన్నప్పుడు పశువుల పెంట లాంటి ఎరువులను కూడా బాగా దుక్కి దిన్ని కూడా కలుపుకున్నట్లయితే కూడా మనకి చాలా వరకు న్యూట్రియంట్స్ బాగా పెరిగి వచ్చే సీజన్లో వేసే పంటకు కూడా బాగా పోషకాలు కూడా బాగా అందుతూ ఉంటాయి. అదొకటి చర్యలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. తర్వాత ఎక్కడైతే కొన్ని స్థలాలు పూరంపొక్కు స్థలాలు ఉన్నాయో, వరి పంటకు దగ్గరలో కొన్ని గొడౌన్స్ కానీ తర్వాత పాత బిల్డింగ్స్ అలాంటివి ఉన్న దగ్గర కూడా ఎలుకలకు కూడా ఆవాసం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వేసవిలో కూడా బ్రోమోడైల్ అనే మందులు కూడా మనము విషపు ఎర్రలను కనుక ఈ వరి నూకల్లో తయారు చేసుకుని 2% కనుక ఈ విషపు ఎర్రలను కూడా అక్కడక్కడ కనాల్లో ఎలకల కనాల్లో కనుక వేసినట్లయితే ఈ సీజన్లో ఎండాకాలంలో కూడా చాలా వరకు ఈ ఎలకల సమస్య కొంతవరకు తగ్గి తర్వాత వచ్చే సీజన్కి కూడా ఎలకల సమస్య అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి రైతాంగం అనేది తప్పనిసరిగా ఈ వేసవిలో ఈ చర్యలన్నీ కూడా చేపట్టాల్సి ఉంటుంది. అటు కలుపు నివారణతో పాటు భూమి యొక్క సేంద్రీయ పదార్థం పెంచడము, తర్వాత పోషకాల శాతాన్ని పెంచడము, అలాగే ఎలకలు తెగుళ్ళు పురుగుల సమస్య కూడా లేకుండా చూసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. తర్వాత ఇంక ముందే విత్తనాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ సీజన్లో వేసే విత్తనానికి కూడా ఏ విత్తనం మనం అనుకూలంగా ఉంటుందో, ఆయా ప్రాంతాలకి అనుకూలమైన విత్తనాలు అంటే దోమలు తట్టుకునే రకాలు కానీ, అలాగే చౌడు ప్రాంతం కనుక ఉన్నట్లయితే చౌడును తట్టుకునే రకాలు కూడా మనము కొన్ని MTU 1293 లాంటి రకాలు కానీ, అలాగే MCM 103 లాంటి రకాలను కూడా ముందే తెచ్చిపెట్టుకొని మనం కనుక రెడీగా ఉన్నట్లయితే మనం నారు పోసుకొని రెడీగా ఈ చౌడు ప్రాంతాలకు అనుకూలంగా కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకెక్కడైనా మనకు బాగా ముంపుకు గురయ్యే ప్రాంతాలు, తరచూ ముంపుకు గురయ్యి పంట మునిగిపోయే ప్రాంతాల్లో అయితే మన MTU 1318 లాంటి రకాలు కూడా చాలా వరకు ముంపును తట్టుకుంటాం. కాబట్టి అలాంటి రకాలను కూడా మనము ముందే తెచ్చిపెట్టుకొని విత్తన శుద్ధి చేసుకొని మనం దానికన్నా పెట్టుకున్నట్లయితే సీజన్ రాగానే మనము నారుమడ్డ పోసుకొని చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ చర్యలన్నీ కూడా మనము ముందుగానే వేసవి అనంతరం పంట కోత అనంతరం కూడా చేసుకోవాలి. ఇది చేసుకున్నట్లయితే వచ్చే సీజన్లోకి అటు ఎలకలు కానీ తెగుళ్ళు కానీ కలుపు మొక్కలు కానీ ఇలాంటివన్నీ కూడా పురుగులు కానీ సమస్యలన్నీ కూడా మనం అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ వేసవిలో ఈ చర్యలతో పాటు కూడా ఇంకా
కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనది మనము భూసార పరీక్ష, దీన్ని సాయిల్ టెస్టింగ్ అంటారు, భూసార పరీక్ష. అయితే చాలామంది రైతులు దీన్ని పాటించడం లేదు. అయితే అందరూ కూడా తప్పనిసరిగా ఈ భూసార పరీక్ష అనేది చేసుకోవాలి. ఎందుకంటే రకరకాల కారణాల వల్ల కూడా భూమిలో ఉన్న పోషకాలు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అసలు మన భూమిలో కార్బన్ శాతం ఎంత ఉంది, నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, అలాగే ఏదైనా సూక్ష్మ పోషకాలు

0: లోపాలు ఉన్నాయా, అలాంటివి కూడా తెలుసుకోవడానికి తప్పనిసరిగా మనము భూసార పరీక్షలు కూడా ఈ వేసవిలో చెప్పటాల్సి ఉంటుంది. దీనికి గాను ఊరిలో అక్కడక్కడ మనం వి ఆకారంలో పారతో మట్టి తీసి పైనుంచి కిందకి వచ్చేలాగా మట్టిని కనుక తీసి ఒక గోన సంచి మీద కనుక వేసుకున్నట్లయితే 4-5 ప్రాంతాల నుంచి తీసి వేసిన తర్వాత వాటిని రౌండ్గా చేసిన తర్వాత 4 భాగాలు చేసుకొని మొదటి 2 భాగాలని ఎదురెదురు భాగాలని కనుక కలిపి మళ్ళీ అలాగ 2-3 సార్లు కలుపుకొని ఒక 1/2 కేజీ వరకు మట్టిని కనుక తీసుకొని దాన్ని మెత్తగా దంచి నీళ్ళలో ఆరబెట్టాలి. ఆ నీళ్ళలో పెట్టిన ఆరబెట్టిన దాన్ని మనకు దగ్గర సమీపంలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి కనుక ఇచ్చినట్లయితే అందులో వాళ్ళు అందులో ఉన్న లవణ శాతాలు కానీ అలాగే నత్రజని, భాస్వరం, పొటాష్ గురించి కానీ కర్బన శాతం గురించి కూడా మనకి రిజల్ట్స్ వస్తాయి. ఆ ప్రకారమే మనము భూసార పరీక్షకు అనుకూలంగా మాత్రమే మనం ఎరువులు కనుక వాడినట్లయితే మనం ఎరువులలో వినియోగాన్ని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అవసరం మేరకే మనం కనుక వాడినట్లయితే ఈ పురుగులు తెగుళ్ళ సమస్య కూడా మనం రాకుండా ఉండదు. కాబట్టి తప్పనిసరిగా రైతాంగం ఈ వేసవిలో భూసార పరీక్ష అనేది కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి.
1: రైతు నిస్తం కార్యక్రమంలో వేసవిలో వరి పంట కోత అనంతరం చేపట్టవలసిన వివిధ చర్యల గురించి ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు గారు చెప్పిన విషయాలు విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం పీడియాట్రిక్స్ జనరల్ సర్జరీ యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ భీమవరం

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 58773.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవిపోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ओ प्रिया प्रिया प्रिया प्रिया।
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిసనర్స్, వెల్కమ్ టు అది సంగతి. అత్తరు గుబాలింపులకు అరవిరిసిన పూల నిగారింపు తోడైతే ఆ స్వయగమే వేరు కదండి. అలాంటి అందాలని మన ఇంటి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు చేరుస్తున్నాయి ఈ ఫ్లవర్ వాస్ సింటి సీసాలు. విభిన్న రూపాల్లో ఉన్న సీసాలను తీసుకుని వాటి మీద రంగురంగుల పువ్వులు, పిందెలు, ఆకులు, తీగల ఆకృతులను జోడించి చూడ చక్కని పెర్ఫ్యూమ్ బాటిల్ను రూపొందిస్తున్నారు తయారీదారులు. మనసుకు మెచ్చిన పరిమళాలని రెట్టింపు చేయడానికి అన్నట్టుగా సింటి సీసాలను రంగురంగుల పూలతో అలంకరించేస్తే చూసే ప్రతి కన్ను ఫిదా అవ్వాల్సిందే కదండి మరి. ఓకే లిసనర్స్, మరి అది సంగతి కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక మంచి మెలోడియస్ సాంగ్ ప్లే అవ్వబోతుంది, విని ఆనందించండి.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
3: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
1: అది సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం ఎప్పుడైనా జూకి వెళ్తే అక్కడ సింహాలు ఉన్న చోటుకు వెళ్లాలంటేనే భయం వస్తుంది కదండి మనకి. అలాంటిది ఇక్కడ సింహాలతో సెల్ఫీ దిగచ్చట. అసలు ఆ ప్రదేశం ఏంటి, అది ఎక్కడుందో చూద్దామా మరి. ఇక్కడ సింహాలను చూస్తూ భోజనం చేయొచ్చట, పులి పక్కనే కూర్చుని టీ తాగచ్చట, ఎలుకలతో ముచ్చట్లు పెడుతూ స్నానం చేయొచ్చట. ఇలాంటి వింతైన అనుభూతులు కావాలనుకునే వారు ఆస్ట్రేలియాలోని కేన్బెరా నేషనల్ జూ అండ్ అక్వేరియంలో ఉన్న జమాలా వైల్డ్ లైఫ్ లాడ్జ్కి వెళ్లాల్సిందే. పులులు, సింహాలు, హైనాస్, ఎలుగుబండు లాంటి జంతు ఆవాసాలను మనం ఉండే గదులను కలుపుతూ దీన్ని నిర్మించారండి. ఈ హోటల్లోని ప్రతి గదికి ఒక పక్కంతా అద్దం బిగించి ఉంటుంది. ఆ అద్దం పక్కనే ఓ జంతు నివాస స్థలం కూడా ఉంటుందండి. ఈ అద్దాలు కొన్ని సెంటీమీటర్ మందంలో చాలా గట్టిగానే ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. అంతేకాదండి, అద్దాల మధ్యలో ఉండే చిన్న కంత ద్వారా మనం సింహం లాంటి జంతువులకు ఆహారం అందించవచ్చు. చెట్ల పొదల మధ్య దీన్ని నిర్మించడంతో అడవిలో జంతువులతో కలిసి ఉన్న అనుభూతిని పొందేందుకు ప్రకృతి ప్రేమికులంతా ఈ వినూత్న హోటల్ కు బారులు కడుతున్నారు. ఓకే లిజనర్స్, మరి అది సంగతి కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: అదే సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏకాంత దేశాన్న, ఎత్తైన కొండ శిఖరాన్న, నీలాల సరస్సు అంచున అంటూ వర్ణిస్తూ ఉంటారు కొండంత ప్రాంతాలని కవి హృదయం ఉన్నవాళ్ళు. కానీ ఇండోనేషియాలోని కెలిమట్టు పర్వతం మీద ఉన్న ఈ సరస్సు దగ్గరికి వెళ్తే మాత్రం చివరి పదాలు మార్చుకోవాల్సిందే. ఎందుకంటారా, అక్కడ నీళ్లు నీలాలే కాదండోయ్, పచ్చలు, కెంపులు కూడా. నిజమేనండి, అక్కడ సరస్సులోని నీళ్లు కొద్ది కాలం నీలం రంగులో ఉంటే కొంతకాలం ఎర్రగా మారుతాయట, మరికొంతకాలం పచ్చగా ఉంటాయట, చివరికి నల్లగా అవుతాయడండి. కెలిమట్టు అనేది ఒక అగ్నిపర్వత ప్రాంతం. దీనివల్ల అక్కడి నుంచి వచ్చే వాయువులు సరస్సులోని ఇనుము, మ్యాంగనీస్ లాంటి ఖనిజాలతో రసాయనిక చర్య వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లిసనర్స్, మరి అదే సంగతి కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీకోసం ఒక సాంగ్ ప్లే అవ్వబోతుంది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
2: ఓకే లిజనర్స్, అది సంగతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సప్తవర్ణ సోయగాలతో నింగికే ఆభరణంగా వెళ్లి విరిసినట్టు హరివిల్ నేలకు చేరినట్టుంది కదూ. ఎర్రతివాచి పైన అందంగా అమర్చిన రంగురంగు పువ్వుల్లా కనిపిస్తున్న ఈ ప్రాంతమే డాంగ్చున్. సముద్ర మట్టానికి వేలాడుగుల ఎత్తులో యాన్నోన్ పర్వత లోయల్లో ఉన్న ఈ ప్రదేశము చైనా దేశపు ప్రఖ్యాత పర్యాటన ప్రదేశం. ఐరన్ ఆక్సైడ్ నిక్షేపాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ నేలంతా సింధూర వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో పెంచే వివిధ రకాల పూదోటలు ఈ చోటికి మరింత సోగం తెచ్చిపెడుతున్నాయండి. ఓకే లిజనర్స్, మరి ఈ రోజు అది సంగతి కార్యక్రమంలో ఎన్నెన్నో కొత్త విషయాలైతే తెలుసుకున్నాం కదూ. మరి రేపు ఇదే సమయానికి ప్రసారం అయ్యే అది సంగతి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ ఆర్జ సుప్రియ. మరి వినండి, విండునే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
3: అసలేం బాగాలేనా? అంత లెవెల్ ఏంటో నీకు?

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ లిజనర్స్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ అజ్జ సౌమ్యన్ అయితే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్నా, మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలా వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్

0: శస్త్ర చికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్ర చికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
5: లిజనర్స్, మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
6: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
5: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెం పోలయ్య మాట్లాడుతున్నా మేడం. బాగున్నారా మేడం?
5: బాగున్నాం పోలయ్య గారు, మీరెలా ఉన్నారండి?
6: నేను కూడా సూపర్గా ఉన్నాం మేడం.
5: మరి టీ తాగేశారా?
6: ఇంకా తాగలేదు మేడం. మీరు తాగారా మేడం?
5: లేదండి,
6: అలవాటు లేదు మేడం పెద్దగా టీ.
5: అవునా మేడం? పోలే గారు, ఈరోజు ఒక క్వశ్చన్తో వచ్చానండి నేను.
6: అడగండి మేడం.
5: జనరల్గా మనం మనలాగా కన్నా వేరే వాళ్ళలా ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటాం కదా
6: మేడం.
5: అలా మీరు ఒకవేళ అనుకుంటే ఎవరిలా ఉండాలనుకుంటారు?
6: ఇదేదో టఫ్ క్వశ్చన్ మేడం. అంటే ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళే గొప్ప అనుకుంటారు కదా. నేనైతే
5: అంటే ఎవరైనా హీరోలా ఉండాలని అనుకుంటున్నారా లేకపోతే?
6: నేను వచ్చేసి మేడం నందమూరి బాలకృష్ణ మాదిరిగా ఉండాలని నేను కోరుకుంటాను మేడం, ఎప్పుడైనా కానీ.
5: ఎందుకండి అలాగా?
6: ఆయన మేము ఫేవరెట్ హీరో, నందమూరి ఫ్యాన్స్ మేము.
5: అవునా
6: మేడం? ఆయన డైలాగ్ పంచువాలిటీ డైలాగు మంచి బాగుంటాయి మేడం.
5: అవునా?
6: డైలాగ్ కింగ్ అని కూడా ఆయన పేరు ఉంది. ఆ విధంగా మనకి బాగా డైలాగులు చెప్తాడు, సినిమాలు కూడా బాగుంటాయి. అందుకని ఆయన అంటే మాకు ఇష్టం కాబట్టి ఆయనలాగే ఉండాలని నేను కోరుకుంటాను మేడం.
5: ఓకే, మీరు ఆయన ఫ్యాన్ కాబట్టి అలా ఉండాలని అనుకుంటున్నారు.
6: అవును మేడం.
5: ఓకే, మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
6: ఏం పాడేస్తారు మేడం? మా బాలకృష్ణ గారి పాటే ఏంటి మేడం?
5: ఏమైనా చెప్తారా సాంగ్? మమ్మల్ని ప్లే చేయమంటారా?
6: లేదు మేడం, మేమే చెప్తాము.
5: చెప్పండి.
6: లెజెండ్ మూవీ నుంచి.
5: ఆ మూవీ నుంచి?
6: రాముడు భీముడు లెజెండ్ అనే పాట వస్తుంది మేడం.
5: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
6: మన విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరికీ నా తరఫున హాయ్ చెప్పండి మేడం. అలాగే మీకు, మీ విజయ మేడం గారికి, మిగతా ఆర్జలకు, మన ప్రసాద్ సార్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే అందరికీ బిలేటెడ్గా రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలతో సోదర సోదరి వాళ్ళందరికీ, అక్క చెల్లె వాళ్ళందరికీ తెలియజేస్తూ అందరికి హాయ్ చెప్తూ అందరికి బాయ్ చెప్తూ ఈ పాట వినిపించండి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఎన్నికంటి భద్రాద్రి కొత్తగూడ నెవరు బస్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నాను మేడం.
0: నేను కూడా చాలా చాలా బాగున్నాను
1: మేడం.
0: మరి ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: అదే అంటే క్వశ్చన్ కాదు కదా, ఎవరిలాగా ఉండాలనుకుంటున్నారు, అదేనా?
0: అదేనండి.
1: నేనైతే ఎప్పుడు ఒకరిని పోల్చుకోనండి మేడం.
0: అవునా, మంచి పద్ధతి అయితే.
1: నేను నీళ్ళలాగానే ఉండాలి, ఏ జన్మకైనా మళ్ళీ జన్మ వచ్చినా కూడా నేను నాలాగానే నేను ఉండాలనుకుంటున్నాను, కానీ నేను ఒకరిని పోల్చుకోను మేడం.
0: అది నిజంగా చాలా మంచి పద్ధతి అండి, చాలా మంది అలా ఉండలేరు ఫస్ట్.
1: ఎందుకంటే భగవంతుడు మనకు ఒక జన్మ అంటూ ఇచ్చాడు కాబట్టి ఆ జన్మను మనం సార్థకం చేసుకుంటున్నాం ఈ జన్మలో.
0: అవునండి,
1: మన జన్మలంటూ మనకు తెలవు, కానీ మనల్ని ఈ భూమి మీదకి పంపించాడు. ఒక తల్లి గర్భంలోకి పంపించాడు, ఆ తల్లి మనకు జన్మనిచ్చింది, ఆ జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోవడానికి మనము మళ్ళీ శాయశక్తుల ప్రయత్నం చేసి ఆమె రుణం తీర్చుకోవాలి. అంతేగాని నా తల్లి జన్మనిచ్చిన తల్లి నాకు ఏంటి ఇచ్చి చండాలమైన నాకు బ్రతికునిచ్చావు, నేను ఎలాంటి వాడినా నాకు ఈ జన్మ ఇచ్చింది అనుకోకూడదండి. భగవంతుడు మనల్ని సృష్టించాడు అంతవరకు చాలు భగవంతుడా, నువ్వు నాకు తృప్తిగా అనుకోవాలా, నాకు ఈ జన్మనిచ్చావు చాలు, నాకు ఈ జన్మతో పాటు నాకు కొంత సదుపాయాన్ని కూడా నా జీవన వృత్తికి కానీ

0: జీవనోపాధికి సరిపడే సదుపాయాన్ని కూడా కల్పించావు. నాకు ఇది చాలు భగవంతుడా అనే తృప్తితో నాకైతే ఉన్నది. నేను అదే తృప్తితో బతుకుతాను మేడం.
1: చాలా బాగా చెప్పారండి.
0: అయితే మేడం మేడం చెప్పండి ఇంకా.
1: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: నాకు ఈరోజు అక్కినేని నాగేశ్వర నాగార్జున గారి జన్మదినం ఈరోజు ఉందండి.
1: అవునండి.
0: వారికి జన్మదిన శుభాకాంక్షలుగా గీతాంజలి సినిమాలో అమ్మని పాడవే హాయిగా అనే పాట వినిపించండి. కవిత ఉంది కానీ చెప్పలేనులేండి, ఇప్పుడు చాలా టైం తీసుకుంటుంది.
1: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: అందరికండి, విష్ణు రేడియో వినే శ్రోతలందరికీ, మన ఆర్జీలు విష్ణు రేడియో ఆర్జీలకు అందరికీ హాయ్. విజయ మేడం గారికి, ప్రసాద్ సార్ గారికి, అందరికీ హాయ్ అండి.
1: ఓకేనండి. మరి మీరు కోరుకున్న వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: నమస్కారం.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిసనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
0: నమస్తే మేడం, శుభ సాయంత్రం.
1: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: గుంటూరు జిల్లా దాసరపాల నుంచి పోల్ శివరాజరెడ్డి మేడం. ఈ నెలతో సంవత్సరం తగలకమే ఈ ఛానల్ మెసేజ్లు పెడుతుండ గానీ
1: కాల్ చేయట్లేదా వన్ ఇయర్ బట్టి మీరు?
0: అంతే మేడం, చేస్తూనే ఉండగా తగలటం లేదు మేడం సంవత్సరం నేను.
1: అయ్యో అవునా, అంటే చాలా మంది చేస్తూ ఉంటారు కదండి.
0: ఈరోజు తగిలింది మేడం, రాఖీ పూర్ణమి శుభ సందర్భంగా మన శుభ శుక్ల శనివారం పైన దేవతలు వెంకటేశ్వర స్వామి దైవాలను నాకు ఇప్పుడు తగిలింది, సంవత్సరం అయింది.
1: అంటే చాలా మంది చేస్తూ ఉంటారు కదా, సో తగలడం కష్టమే.
0: ప్రసాద్ సార్ గారికి, విజయ మేడం గారికి అభినందనలు మేడం.
1: ఓకేనండి.
0: అలాగే మా టాప్ అందరికి చాలా అభినందనలు తెలియజేసుకుంటూ,
1: మీరు కూడా పట్టు విడవకుండా ట్రై చేసినందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నామండి.
0: చాలా సంతోషం మేడం. మా అందరు మా మిత్రులే, శబ్ద మిత్రులే అందరు మా శ్రోతలేను కాబట్టి చాలా చక్కగా చెబుతున్నారు.
1: మరి రోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
0: అడిగాను మేడం. ఆ రోజులలో గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్ అన్నారు నన్ను అప్పట్లో. నా చిన్నప్పుడు మా అన్నే అంటుంటారు గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్ రాను అని.
1: మీరు అలా అవదాం అనుకుంటున్నారా?
0: మేడం గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్ అన్నాడు మా అన్న అప్పట్లో చిన్నప్పుడు. అంటే ఇంకా ఈ సందర్భంగా ఏదో అనుకుంటుంటారు నాగార్జున మధ్యలో ఉండవరా అని అప్పుడు అంటున్నారు మేడం. నాగార్జున మధ్యలో ఉండవంటే అంటే ఒక్కరి సినిమాలు నేను ఒక్కరి చూడను, మొత్తం చూస్తుంటా హిందీ పోయి కానీ తెలుగు కానీ. ఒక అభిమానం అనేది లేదు మేడం, అందరి చూస్తా నేను హీరోలకి.
1: ఓహో,
0: అందరి మొత్తాన్ని కృష్ణరాజు గాని, కృష్ణ గాని, సోమన్ బాబు గాని, నాగార్జున గాని, వెంకటేష్ గాని వదిలిపెట్టుకుంటే ఇంకా అందరు హాస్య నటులు గాని. ఆ రోజులలో రంగనాథ సినిమాలు గాని అన్ని బాగానే ఉన్నాయి అప్పట్లో. ఈ సందర్భంగా నోము చిత్రం నుంచి ఒక పాట అయింది మేడం, మనసే జతగా ఆడిందిలే అనే పాట మేడం.
1: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా అండి?
0: మొత్తం మా మన విష్ణు రేడియో ఛానల్ వినే ప్రతి ఒక్క శ్రోతలు అందరికి పెద్ద హాయ్ మేడం, చాలా సంతోషం, వారందరికి అభినందనలు.
1: ఓకేనండి, మీరు కోరిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హలో మేడం గారు, గుడ్ ఈవినింగ్.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం గారు, అశోక్ మేడం, మార్కాపురం మాది.
0: అశోక్ గారు ఎలా ఉన్నారండి?
1: మేడం బాగున్నాం మేడం.
0: మరి రోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: విన్నాను, అయినా మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం.
0: మీరు ఎవరిలాగైనా ఉండాలి అని అనుకుంటే ఎవరిలా ఉందాం అనుకుంటున్నారు?
1: ఎవరిలా అంటే చెప్పలే మేడం, పోల్చడం కష్టమవుతుంది.
0: అంటే ఏదైనా హీరో లాగానా, మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా అలా ఉంటే వాళ్ళలా ఉందాం అనుకుంటున్నారా?
1: అంటే మా మేడం సొసైటీలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు మేడం. దేశం కోసం, ఫ్యామిలీల కోసం త్యాగం చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందరినీ పోల్చుకోవడం కష్టమే మేడం, కాకపోతే మదర్ తెరిసేలాగా ఉండాలనుకుంటున్నాను మేడం.
0: అవునా, ఓకేనండి. మరి ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: ఈరోజు నువ్వు వస్తావు అనే మూవీలో నాగార్జున గారు పుట్టినరోజు కదా, ఆ మూవీలో.
0: ఏ మూవీ అండి?
1: నువ్వు వస్తావు అని.
0: ఆ మూవీ నుంచి
1: డబ్బు గురించి పాట ఉంది మేడం, రైలు బండిని నడిపేది పచ్చని హోటల్ అనే సాంగ్ ఉంది మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: లిజినర్స్ అందరికి మేడం, లిజినర్స్ అందరికి హాయ్.
0: మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: శుభ సాయంకాలం అండి.
0: శుభ సాయంకాలం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హిమంత్ కుమార్.
0: హిమంత్ కుమార్ గారు ఎలా ఉన్నారండి?
1: పేరేంటి?
0: నా పేరు సౌమ్య అండి.
1: సౌమ్య, రెండు అక్షరాలు మూడు అక్షరాలే అన్ని పేర్లు అన్ని. మూడు అక్షరాలు వచ్చాయని మహేష్ బాబు గుర్తుకొస్తాడు.
0: ఓహో,
1: రెండు అక్షరాలు పేరు వచ్చిన ఎవరు గుర్తుకొస్తారమ్మా? భగవంతుడు గుర్తుకొస్తాడు.
0: ఎవరండి
1: అది చెప్పమ్మా.
0: మరి ఈరోజు క్వశ్చన్ అడిగానండి, విన్నారా?
1: లేదమ్మా, కొడతేసి అయిపోయింది 150 సార్లు కొట్టేపటికి.
0: ఓహో,
1: ఆ పై నాకు ఫోన్ పాడేది ఉన్నాయి.
0: అయ్యో,
1: చాలా బిజీ కదా
0: అంటే చాలా మంది

0: చేస్తూ ఉంటారు కదండి.
1: అదేనమ్మా, కాల్ చేయడం అంటేమ్మా సాయంకాలం పూట రెండే ఉన్నాయి, ఒకటి మీదే ఒకటి మదనపల్లి.
0: ఓహో,
1: మదనపల్లి ఆ రింగ్ టైమ్ ఎక్కువ తీసుకుంటుంది.
0: అవునా అండి?
1: 2 మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకుంటుంది. రింగ్ అయ్యి రింగ్ అయ్యి రింగ్ అమ్మ దొరుకుతుంది అనుకుంటాం, కానీ దొరుకుతుంది మొత్తానికి. ఇది అలా కాదు, రింగ్ తక్కువ టైం తీసుకుంటుంది,

0: అది ఎంత దూరం సరే
1: అయినా మీరు కాల్ చేస్తున్నారండి, దానికి చాలా సంతోషం.
0: 154 సార్లు యాక్చువల్ గా బయటికి వెళ్ళాలి, అదే పని చూసాం, పని ఏం లేదు, ఖాళీ కూర్చున్నా చూద్దాం, చాలా రోజులు అయింది అని చెప్పి కూర్చున్నా.
1: ఓహో,
0: చెప్పు నాన్న.
1: మరి రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: మంచి పాట వేసేదే, మీదే చాయిస్ మీదే వాయిస్ మాది కదా. ఏం క్వశ్చన్ అడిగారు?
1: ఈ రోజు క్వశ్చన్ అయితే మీరు ఎవరిలా అయినా ఉండాలనుకుంటే ఎవరిలా ఉందాం అనుకుంటున్నారు?
0: మనం ఎవరిలా ఉండేది, మనకి మనమే హీరోలం, మళ్ళీ ఒకళ్ళ గురించి మనం పెట్టుకునేది ఏంది?
1: బాగా చెప్పారండి.
0: చచ్చి ఎప్పుడు అలా పెట్టుకోకూడదు, అలాగా సంసారంలోనైనా సాగరంలోనైనా సముద్రాన్ని ఇదాలే కానీ ఒకళ్ళతో ఎప్పుడు పెట్టుకోకూడదు. ఒక సినిమా యాక్టర్, ఒక క్రికెట్ ఆడగాడు, ఒక ఫోటోగ్రఫీ, నేనే పెద్ద ఫోటోగ్రాఫర్ని, నా ఇంటికి నేనే హీరోని, నా దగ్గరగా ఉన్న ముందు వస్తారు సలహాల కోసం, బట్ ఎంతోమంది సాయం చేస్తా.
1: మంచిగా చెప్పారండి, అలానే ఉండాలి మనం
0: కలిసిపోయారు.
1: మరి ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నామండి. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక మంచి పాట అయితే వినేసాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రాజు మేడం.
0: రాజు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా బాగున్నానండి. మరి రోజు ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా?
1: క్వశ్చన్ ఇన్లే మేడం.
0: మీరు ఎవరిలాగైనా ఉండాలి అని అనుకుంటే ఎవరిలా ఉందాం అనుకుంటున్నారు?
1: ఎవరిలా ఉండాలి?

0: అనుకుంటే ఆలోచన మేడం.
1: అవునండి,
0: నేను అయితే చిరంజీవి లాగా ఉండాలనుకుంటున్నా, ఎందుకంటే నేను చిరంజీవి ఫ్యాన్ కాబట్టి.
1: ఓహో అవునా, అందరూ అంతకు ముందు ఒకళ్ళు కూడా అలానే చెప్పారు, వాళ్ళు ఫ్యాన్ బాలకృష్ణ ఫ్యాన్ కాబట్టి నేను బాలకృష్ణ లా ఉండాలి అనుకుంటున్నానని.
0: పాలెం పోలే చెప్పిండు.
1: అవునా, ఓకేనండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: హీరోలు అంతా ఒక్కటే మేడం, చిరంజీవి అనే కాదు, శోభన్ బాబు ఇష్టమే నాకు, నాగేశ్వరరావు ఇష్టమే, రామారావు ఇష్టమే,
1: అందరి హీరోస్ ఇష్టమే,
0: అందరు ఇష్టం, బాలకృష్ణ ఇష్టం, అందరు ఇష్టమే, కానీ మీరు అడుగుతున్నాను కాబట్టి నేను అట్లా చెప్తున్నాను.
1: అవునా, మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
0: నేను సాంగ్ చెప్పే ముందు ఒకటి చెప్తాను మేడం.
1: చెప్పండి.
0: ఇది బ్రహ్మయ్య గారు కాల్ చేస్తారు కదా, బ్రహ్మయ్య కాల్ చేస్తారు కదా, డైలీ చేస్తుంటాడు మేడం, ఏమనుకోకండి, డైలీ ఇతరులకు కూడా ఇబ్బంది అవుతుంది జరా.
1: అవునా అండి,
0: ఎందుకంటే ఒక 4-5 రోజులు అయినాక చేసినా కూడా పర్వాలే, కానీ ఈ వేరే వాళ్ళు కూడా వెయిటింగ్ చేస్తుంటారు కదా మేడం కాల్ గురించి.
1: అవునండి,
0: అదే మనవి ఏం లేదు బ్రహ్మయ్య గారికి, నేనేమన్నట్లే ఒక 4-5 రోజుల తర్వాత చేసినా బాగుంటుంది అంతే.
1: సరేనండి, ఆయన వింటూ ఉంటే ఆయనకు కూడా కొంచెం అర్థమయ్యే ఉంటుంది.
0: చేసుకోమనండి, కానీ నాకు అదొకటే కోరిక మేడం, ఏం లేదు అంతే.
1: ఏం సాంగ్ ప్లే చేయమంటారండి?
0: ఇలా నాగార్జున గారి పుట్టినరోజు మేడం,
1: ఆయన మూవీ నుంచి ఏమైనా ప్లే చేయమంటారా?
0: నాగార్జున గారు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని నేను దేవునికి భగవంతునికి కోరుకుంటున్నా వెంకటేశ్వర.
1: నేను
0: మూవీ పేరు మేడం ఇది మజ్ను,
1: ఆ మూవీ నుంచి
0: పొరపడతీవో పొరపడతీవో అనే సాంగ్ ఉంది మేడం.
1: ఓకేనండి, మరి మీరు కోరుకున్నట్టే బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములవ్వండి.
1: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిజినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
2: నమస్తే అమ్మా, శుభ సాయంత్రం.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మీ ఇష్టమైన విష్ణు రేడియో అభిమాని పుల్పాటి వెంకటేష్ మహబూబ్ నగర్ కెళ్ళి కాల్ చేస్తున్నా మేడం. మీ పేరు తెలుసుకోవచ్చా?
1: నా పేరు సౌమ్య అండి.
2: సౌమ్య గారు, ఐ లైక్ యు. అబ్బా, మీరు ఎప్పుడు మాకే లైక్ దొరుకుతారు మేడం. చాలా రోజుల తర్వాత చేసిన, వారం తర్వాత చేసిన మేడం.
1: అవునా?
2: నెక్స్ట్ టైం ఇదే వారం తర్వాత చేసిన. అప్పుడు తిరుపతికి వెళ్తే మీరు అనుకుంటా, సౌమ్య గారు అనుకుంటా.
1: నేను కాదండి.
2: ఓకే, సారీ మేడం. అయితే ఎప్పుడో కాళ్ళ మీరే ఉన్నారు. ఓకే, ఈరోజు మన మొదటిగా మన అక్కినేని నాగేశ్వర నాగార్జున గారికి జన్మదిన శుభాకాంక్షలు మేడం.
1: రేడియో విష్ణు తరపున నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి.
2: ఇంకోటి ఈరోజు ఏముంది అంటే మన తెలుగు మాతృభాష దినోత్సవం ఉంది మేడం.
1: అవునా?
2: మేడం, అయితే మీ టాపిక్ ఏముందంటే మీరు ఎవరిలాగానే ఉంటారని అంటున్నారు కదా మేడం.
1: అవునండి.
2: నేను ఎవరిలా ఊహించుకోండి మేడం, నేను నాలాగానే ఉంటాను మేడం. నాది ఒక అది ఓపెన్ మేడం, అది పెద్ద నాకు ఏదేమంటారు, నాది దట్ ఈస్ మై ఎంకటేజిస్ ఎంకటేజిస్.
1: అది నిజంగా చాలా మంచి విషయం అండి, మనల్ని ఎవరు మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా ఉండడం.
2: అదే మేడం, నాకు దేవుడు నాకు మంచి ఇచ్చిండు మేడం. అన్ని ఇచ్చినప్పుడు నన్ను వేరేతో పోల్చుకోవడం లేదు మేడం. ఉండాలనుకుంటా మేడం, నేను పేదలకు సాయం చేయాలనుకుంటా, దోస్తులతో మిత్రులతో నవ్వుతూ మాట్లాడాలని నా మంచి అభిప్రాయం మేడం.
1: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
2: సాంగ్ చెప్పే ముందు ఒక్కటి తెల్ల మన తెలుగు భాష దినోత్సవం గురించి ఒక చిన్న కవిత లాంటిది చెప్తాను మేడం.
1: నేను
2: సౌమ్య గారు నాకు లైవ్ దొరికినందుకు చాలా సంతోషమైంది. ఆ సందర్భంగా ఒకటి తెలుగుది చెప్పాలంటున్నా మేడం.
1: చెప్పండి.
2: కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదుల లోటును మీసి ఎగిసింది తెలుగు. ఎక్కడున్నా ఎక్కి చిక్కులున్నా సరే తల ఎత్తి నిలపమని తెలిపింది తెలుగు. ఏ భాష చిన్నకైనా ఏ యాస చిన్నకైనా తనలోనే కలుపుకొని తలిగింది తరిసింది తెలుగు. ఒదిగిపోతున్న ఉరవల్ల సాగి ఉమ్మంతి వినమగా ఉరిమింది తెలుగు. అభిమానానికి ఉదయం అర్పించుకొని కూచిపూడి నాడిగా తెలుగు ఆడింది మీరు. సంగీతమే జీవ సంపటిగా త్యాగయ్య పద పదములు కరిగి పాడింది తెలుగు. పల్లె పటల్లోన ప్రబంధ వాటికలోన కలిగి వయ్యారాలు చిలికింది తెలుగు. ఇది మేడం మన తెలుగు భాష మాతృత్వం గురించి. అయితే మన మూవీ అడిగిండ్రు కదా మేడం.
1: చెప్పండి.
2: అయితే మన యువ సామ్రాట్ నాగార్జున గారు నటించిన సీతం మన ఏం సినిమా అంటే మన సీతారామరాజు
1: మేడం.
2: మేడం,
1: ఆ మూవీ నుంచి ఏం సాంగ్ అండి?
2: శ్రీవారు దొరగారు అని మంచి ఇట్టు ఉంటుంది మేడం. ఈ పాట మన నాగార్జున ఫేవరెట్, అందరికి ఇది అంకితం చేసిన. మన మిత్రులకు కూడా ఆయన చెప్తాం మేడం, మన సాతాపూర్ లక్ష్మయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, మన మైబునార్లో ఉన్న బాలాజీ గారికి, వీళ్ళందరికి వినిపిస్తూ ఒక మాట చిన్న విన్నపం మేడం.
1: చెప్పండి.
2: ఇంతకుముందు ఒక శ్రోత చెప్పినట్టు చేసిన వాళ్ళు చేయకుండా వారం రోజులు గ్యాప్ ఇస్తే నా యొక్క మనీ మేడం. ఈ మాట అందరూ నా శ్రోతలు వింటారని నాతో అభిలాషిస్తూ మీతో కోరుకుంటున్నా మేడం. ఏమి అపార్థం చేసుకోకండి, అందరు కొత్త అవకాశం ఇవ్వాలని ఈ మాట చెప్పాల్సి వచ్చింది మేడం.
1: ఓకేనండి. మరి మీరు కోరుకున్నట్టే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నామండి. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ముక్కుది బడా గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన

లిజనర్స్, మరి ఈరోజైతే మనం బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినేసాం, ఇంకా మంచి మంచి కబుర్లు చెప్పేసుకున్నాం కదండి. రేపు ప్రసారం అయ్యే మస్తు టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, అది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జే సౌమ్య.

0: FM 90.4. శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 MHz పై ఈనాటి కార్యక్రమంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పిఎం శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులచే ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు కలిగట్ల గోపాల్ శర్మ. నేను విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడిని. ఆగస్టు 29వ తేదీ కీర్తిశేషులు గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి. గిడుగు రామూర్తి పంతులు గారు 1863 ఆగస్టు 29వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన 20 కిలోమీటర్ల దూరంలోని ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు. తండ్రి వీర్రాజు గారు, తల్లి వెంకమ్మ. తండ్రి వీర్రాజు పర్వతాలపేటలో ఠాణాలో రెవెన్యూ అధికారిగా పనిచేసేవారు. తర్వాత ఆయన చోడవరం బదిలీపై వెళ్ళారు. రామూర్తి గారి ప్రాథమిక విద్య తాను పుట్టిన పర్వతాలపేటలోనే జరిగింది. 1875వ సంవత్సరంలో తండ్రి గారు మరణించడంతో విజయనగరంలోని మేనమామ ఇంట్లో ఉంటూ చదువు కొనసాగించారు గిడుగు వారు. 1879వ సంవత్సరంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. గురజాడ అప్పారావు గారు ఈయనకు సహాధ్యాయి. 1880వ సంవత్సరంలో పర్లాకిమిడి రాజావారి పాఠశాలలో చరిత్రోపాధ్యాయులుగా నెలకు 20 రూపాయల జీతంపై ఉద్యోగంలో చేరారు. 1886లో ప్రైవేటుగా ఎఫ్ఏ పరీక్ష, 1894లో బిఏ పరీక్షలు ఉత్తీర్ణులయ్యారు. దగ్గరలో ఉండే ఆటవికల భాష అయిన సవర భాషను నేర్చుకుని సొంత డబ్బు ఖర్చుతో పాఠశాల పెట్టి వారికి సవర భాషలోనే బోధన చేశారు. మద్రాసు ప్రభుత్వం వారు వారి కృషికి మెచ్చుకొని 1913లో రావు బహదూర్ అనే బిరుదుతో సత్కరించారు. సవర భాషా వ్యాకరణం, సవర భాష మరియు ఇంగ్లీష్ భాష

0: డిక్షనరీలు తయారు చేయించారు. వ్యావహారిక భాషోద్యమం ప్రారంభించారు. దీనికోసం తెలుగు అనే పత్రికను కూడా నడిపారు. 1940 జనవరి 22వ తేదీన రామ్మూర్తి గారు తనువు చాలించారు. వారి ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది. మన తెలుగు భాష గురించి 2 పద్యాలు. పద్యము పాడగా మనసపార ముదంబును పొంది పొంగగా గద్యము చెప్పినన్ కవులగాన రసాంభుతి తేలియాడగా మద్యము త్రాగినట్లు మది మత్తును చెందునుగాదే తెనుగులో హృజ్యములైన పద్యములవెన్నయో లెక్కకు సాధ్యమా కవి. అలసాని వాని అల్లిక జిగిబిగి పోతనార్యుభక్తి పోతపోయ అప్పరాయ కవి గొప్పగా చెప్పెను తెలుగు తల్లి మురిసి వెలుగు వెలిగే. తెలుగున పుట్టుటే మనకు దేవుడసంగిన గొప్ప జన్మ నా పలుకులు సత్యమౌ కవుల పాండితి చూచిన సంభ్రమంబునౌ విలువలు నిల్పుమంచు మరి వేడద పద్యములల్లిన ఆర్తితో పలుకుల రాణి పాదములు పట్టుచు ప్రార్థన చేయుదున్ సదా. ఇప్పుడు భీమవరంలోని పిఎం శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయ్ పురపాలక బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు మాదిరి అష్టావధానం చేయబోతున్నారు. ఆశాంతం విని ఆ చిన్నారులను ఆశీర్వదించండి.
1: నా పేరు సునంద. నేను భీమవరంలో పిఎం శ్రీ జేఎల్బి బాలికున్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. అష్టావధానం ఒక సాహిత్య క్రీడ. ఇది మన తెలుగు భాషకు మాత్రమే సాధ్యమయ్యేది, కానీ ఈనాడు సంస్కృతంలోను వేరే ఇతర భాషల్లోనూ కొందరు ప్రయత్నిస్తున్నారు. సహస్రవధాన, శతావధాన, అష్టావధానము లేకుండా నేత్రావధానము, పుష్పావధానము, అంగుష్టావధానము, ఘంటావధానము మొదలైన అవధానములు ఎన్నో ప్రాచుర్యంలో ఉన్నాయి. అష్టావధానంలో నంది, మల్లయ్య, ఘంట తింగణలు ప్రథముములని చెప్పవచ్చు. తరువాత ఈ అవధానులకు ప్రాచుర్యం తెచ్చిన వారు తిరుపతి వెంకట కవులు, అదేవిధంగా కొప్పరుపు కవులు మొదలైన వారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో శ్రీ గరికపాటి లక్ష్మీనరసింహారావు, శ్రీ కోట లక్ష్మీనరసింహ గారు, శ్రీ ఆముదాల మురళి, శ్రీ రామాయణం సుబ్రహ్మణ్యం గారు, శ్రీ కడుమల్ల వరప్రసాద్ గారు, శ్రీమతి బుడుసు అపర్ణ గారు, శ్రీ గన్నవరపు బాలాదిత్య గారు, శ్రీ వద్యవర్తి పద్మాకర్ గారు మొదలైన వారెందరో ఉన్నారు. ఈనాడు యువ అవధానులు ఎందరెందరో వస్తున్నారు. ఇది మన తెలుగు భాషకు గొప్ప వరం అని చెప్పాలి. ఇప్పుడు మన పాఠశాల విద్యార్థులు మాదిరి అష్టావధానం చేయబోచున్నారు. ఎంతో హృదయంగా సాగే ఈ సాహిత్య క్రీడను నిరంతరం ఆసంతం ఆలకించి పులకించి ఆనంద డోలికల్లో విహరిస్తారని ఆశిస్తూ మాదిరి అష్టావధానం ప్రారంభించుకుందాం.
2: నా పేరు సుస్మిత. నేను భీమవరంలోని పిఎంసీ జేఎల్బి బాలికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. అష్టావధానం అంటే 8 విషయాలపై ఒకే సమయంలో, అవధానము అంటే ఏకాగ్రత కలిగి ఉండడం. ఈ 8 విషయాలపై పుచ్చుకులు అంటే అడిగేవారు, ప్రశ్నించేవారు అని అర్థం. వారు అడిగిన ప్రశ్నలకు చమత్కారపూరితంగా విసుగు లేకుండా సావధానంగా వివరించి అవధాని చెప్పవలసి ఉంటుంది. ఈ 8 విషయాల్లో మొదటిది సమస్యాపూరణం, 2వది దత్తపతి, 3వది వర్ణన, 4వది ఆశు, 5వది వారగణితం, 6వది పురాణ పఠనం, 7వది అప్రస్తుత ప్రసంగం, 8వది ఘంటాగణనం. ఈ 8 విషయాలకు 8 మంది పృచ్ఛకులు ఉంటారు. ఒక్కొక్కరు తమకు కేటాయించబడిన అంశాలలో నిష్ణాతులై ఉంటూ అవధానిని ప్రశ్నలతో వేధిస్తారు. అయినా అవధాని మాత్రం సమయస్ఫూర్తితో చమత్కారభరితంగా సభను అలరించేలా సుమారు 2 గంటల సేపు ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మారుమ్రోగుతుంది. ఈ అవధానంలో మరో ముఖ్య విషయం ఏమిటంటే అవధాని అవధానమంతా ధారణతోనే చేయాలి, పేపరు పెన్ను వంటి వాడుకోవద్దు.
3: నా పేరు హేమశిరీష. నేను పిఎంశ్రీ జేఎల్బి బాలిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. అష్టావధానంలోని 8 అంశాలలో కొందరు కొన్ని విషయాలలో మార్పు చేసుకుంటారు. నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, వ్యస్తాక్షరి మొదలైనవి వారి వీలును బట్టి చేర్చుతూ ఉంటారు. నిషిద్ధాక్షరి అంటే పుచ్చకులు అవధాని గారిని ఒక విషయం మీద కోరిన ఛందస్సులో పద్యం చెప్పమని అడుగుతారు. సాధారణంగా ఇది కంద పద్య ఛందస్సులోనే చేస్తారు. అవధాని పద్యం ప్రారంభించి మొదటి అక్షరం చెప్పగానే 2వ అక్షరం పుచ్చకులు నిషేధిస్తారు, అంటే ఆ అక్షరం వినియోగించకూడదన్నమాట. ఉదాహరణకు రాముని వర్ణించమని పుచ్చకులు అడిగినప్పుడు అవధాని పద్యం ప్రారంభించి రా అంటే వెంటనే పుచ్చకులు మా అక్షరం నిషేధం అంటారు. అప్పుడు అవధాని వేరొక అక్షరం అంటే ఉదాహరణకు ఘ అన్నారనుకోండి, వెంటనే పుచ్చకులు వా అక్షరం నిషేధం అంటారు. ఇలా ప్రతి అక్షరం దగ్గర నిషేధం జరుగుతుంది. అవధాని.

0: ఈ అడ్డంకులు దాటుకుంటూ పద్యం పూర్తి చేయాలి. భావం చెడకూడదు, పద్య లక్షణాలు ఉండాలి, పుచ్చకులు అడిగిన విషయం చెప్పాలి, రసవంతంగా పద్యం సాగాలి.
1: నా పేరు ఎం అక్షర. నేను పిఎంసీ జేఎల్బి బాలిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఇక వెస్తక్షరి అంటే సాధారణంగా పద్యానికి 4 పాదాలు ఉంటాయి. పుచ్చకులు ప్రతి పాదంలోనూ 2 అక్షరాలు చెప్పిన ఆయా అక్షరాలు ఎక్కడెక్కడ ఉండాలో ముందే చెప్పి ఒక విషయాన్ని అడిగిన ఛందస్సులో పూరించమంటారు. అవధాని ఆ విధంగానే పూరించాలి. ఛందస్సు సరిపోవాలి, భావం చెడకూడదు, అడిగిన విషయం చెప్పాలి, అలాగే అడిగిన అక్షరాలు ఆ స్థానంలో ఉండాలి. ఇక వెస్తక్షరి అంటే పుచ్చకులు ఒక శ్లోకాన్నో పద్యానో వాక్యానో ముందుగానే నిర్ణయించుకొని కాగితం పైన వ్రాసుకుని ముక్కముక్కలుగా చింపి ఒక్కొక్క అక్షరాన్ని వరుస క్రమంలో అంకెళ్ళి వేసుకొని దగ్గరించుకొని అవధాని ధారణ చేసే సమయంలో మధ్య మధ్యలో ఒక్కొక్క అక్షరాన్ని వ్యస్తంగా అంటే ఇష్టం వచ్చినట్లు ఇస్తారు. అవధాని అక్షరాన్ని దాని క్రమ సంఖ్యను గుర్తించుకొని చదివి పక్కన పడేయాలి. అవధాని ఆఖరి ఆవృత్తంలో ఆ పద్యం శ్లోకం ధారణ చేయాలి. ఈ విధంగా సహస్రావధానంలో 1000 శతావధానంలో 100 పుచ్చుకులు ఉంటారు. అష్టావధానం 8 పుచ్చుకులు ఉంటారు. ఈ మధ్య ద్రుగుణిత అష్టావధానం అంటే 16 చతుర్గుణిత అష్టావధానం అంటే 32 ఇలా రకరకాలుగా అవధానాలు చేస్తున్నారు. సహస్రావధానం 5 లేదా 6 శతావధానం 3 లేదా 4 సాగుతుంది. ఇన్ని రోజులు పుచ్చుకులు ప్రశ్నలు, వారికి చెప్పిన పాదాలు స్ఫురణలో ఉంచుకొని అవధాని అవధానం చేస్తారు. ఆఖరున్న అవృత్తంలో పద్యాలు ధారణ చేసి అప్పగిస్తారు.
2: నా పేరు లక్ష్మీ స్వాతి. మేము ఇద్దరం భీమవరంలోని పిఎంశ్రీ జేఎల్బి పురపాలక బాలికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాము. మేము అష్టావధానంలోని 8 అంశాల గురించి క్లుప్తంగా వివరిస్తాము.
3: 1వ అంశం సమస్యా పూరణం. పృచ్చకులు అసంబద్ధమైన లేక విరుద్ధమైన అర్థాన్నిచ్చే ఒక పద్య పాదాన్ని అవధానికి ఇస్తారు. అవధాని పాదాన్ని అలాగే ఉంచి పద్యంలోని మిగిలిన 3 పాదాలను ఛందోబద్ధంగా పూరించాలి. అలా పూరించగానే ప్రోచకులు ఇచ్చిన పాదం అర్థవంతమై అసంబద్ధత పోవాలి. ఉదాహరణకు కప్పను చూడంగా పాము గడగడవనికిన్. ఈ సమస్యను అవధాని వెంకప్పను చూడంగా పాము గడగడవనికిన్ అని పూరించారు. అంటే 3వ పాదం చివర వేం అనే అక్షరం వచ్చే విధంగా పూరించడం వల్ల ఈ సమస్యా పూరణం అర్థవంతంగా సాగింది. ఈ సమస్యా పూరణంలో ఒక్కొక్క ఆవృతంలోనూ ఒక్కొక్క పాదం చొప్పున 4 ఆవృతలలోనూ 4 పాదాలు పూరించి ఆఖరి ఆవృతంలో పద్యం మొత్తం ధారణ చేసి చెప్పాలి.
1: 2వ అంశం దత్తపది. పృచ్చకులు 4 పాదాలు ఇస్తారు. ఈ పదాలు ఏవైనా ఇవ్వవచ్చు. సినిమా నాయకులు, క్రికెట్ ప్లేయర్లు ఇలా ఏవైనా కావచ్చు. ఇందులో ఇతర భాషా పదాలు కూడా ఉండవచ్చు. కానీ అవధాని ఆ పదాలను ఉపయోగించి ప్రత్యక్షులు అడిగిన విషయం వచ్చే విధంగా అడిగిన ఛందస్సులో పూరించి చెప్పాలి. ఉదాహరణకు ఉదాహరణంలో ప్రత్యక్షులు ఊరపంది, కప్ప, కోడిపెట్ట, జల్లచప్ప ఈ పదాలను ఇచ్చి బ్రాహ్మణుల ఇంట్లో పెళ్లి సందడిని వర్ణించమన్నారు. అప్పుడు అవధాని ఊర పందిరేసిన అడుగుత్సవ కప్పనద్దాని చాందిని కనుల పంట వారికి పకోడి పెట్ట పన్నీరు జల్ల చేపగా కామధేనువై చెలిగే ద్విజుడు. దీనిలో ఊర పందిరిగాను, కప్ప పందిరు కప్పుగాను, పెట్ట జల్లచేప పన్నీరు జల్లటం చెప్పవల్ల బ్రాహ్మణుడు కామధేనువాడని పూరించటం జరిగింది. ఈ ఆకృతం పద్యాన్ని ధారణ చేస్తారు. సమర్థవంతంగా పూరించి సదస్యుల మన్ననాలు పొందాలి.
3: 3వ అంశం పృచ్చకులు ఏదో ఒక విషయాన్ని తాను కోరిన ఛందస్సులో వర్ణన చెయ్యమని అడుగుతారు. ఈ వర్ణన పద్యాన్ని కూడా 4 అవతలను 4 పాది ఆఖరి అవతం మొత్తం పద్యం.
1: 4వ అంశం ఆశువు. పృచ్చకులు ఏదో ఒక విషయంపై తాను ప్రశ్నించిన విషయంపై ఆశువుగా పద్యం చెప్పాలి. అవధాని అప్పటికప్పుడు ఆశు పద్యం చెప్పాలి. 4 అవృత్తాలు 4 పద్యాలు ఆశువుగా చెప్పాలి.
3: 5వ అంశం వారగణితం. అంటే పృచ్చకులు సంవత్సరం, నెల, తేదీ ఇచ్చి ఆ రోజు ఏ వారం వచ్చిందో చెప్పమంటారు. అవధాని మనసులోనే లెక్క కట్టుకొని వారం పేరు చెప్పాలి. ఈ విధంగా ప్రతి అవతంలోనూ ఒక తేదీని అడుగుతారు.
1: 6వ అంశం పురాణ పఠనం. పృచ్చకులు తెలుగు సాహిత్యంలో ఏదో ఒక ప్రసిద్ధమైన పద్యాన్ని చదువుతారు. అవధాని ఆ పద్యానికి పురాణ ప్రవచనం చేయాలి. ఇది కూడా ప్రతి ఆవృత్తంలోనూ ఒక్కొక్క పద్యం ఉంటుంది.
3: 7వ అంశం ఘంటాగణనం. అంటే గంటలను లెక్క పెట్టడం. పృచ్చకులు అవధాని ఏకాగ్రతను భంగం చేయటానికి మధ్య మధ్యలో గంటలు మ్రోగిస్తారు. అవధాని ఆఖరి ఆవృత్తంలో మొత్తం 8 గంటలు మ్రోగించారో తెలపాలి.
1: 8వ అంశం అప్రస్తుత ప్రసంగం. దీనిలో
3: పృచ్చకులు అవ

0: అవధాని. అవధానం ప్రారంభం నుంచి అవధాని ఏకాగ్రతను దెబ్బతీయడానికి ఏవేవో అసంబద్ధమైన ప్రశ్నలు అనేక విషయాలపై ప్రశ్నిస్తారు. అవధాని విసుగు చూపకూడదు. చమత్కార భరితంగా అర్థవంతంగా శ్రోతలను ఆనందపరిచేలా చెప్పాలి. అష్టావధానంలోని మొదటి 6 అంశాలు వరుసగానే సాగుతాయి. చివరి 2 అంశమైన ఘంటాగణనం, అప్రస్తుత ప్రసంగం ఎప్పుడన్నా చేయవచ్చు. ఇవి కేవలం అవధాని ఏకాగ్రతను భంగపరచడానికి మాత్రమే. ఈ మాదిరి అష్టావధానుల శతావధానుల అష్టావధానుల ప్రసిద్ధ పద్యాలను వాడుకోవడం జరిగింది. వారందరికీ మా పాఠశాల తరపున కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాము.
1: ముందుగా ఈ మాదిరి అష్టావధానంలో పాల్గొనే ప్రత్యుకులు వేదిక మీదకు ఆహ్వానించుకుందాం. మొదటగా సమస్యాపూరణం నిర్వహించే జాహ్నవిని వేదిక మీదకు రావలసిందిగా ఆహ్వానిస్తున్నాము. రెండవ అంశం దత్తపది నిర్వహించే పావనిని వేదిక మీదకు రావలసిందిగా. మూడవ అంశం వర్ణన నిర్వహించటానికి ఆశినిని వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. నాలుగవ అంశం ఆశువు నిర్వహించటానికి హర్షిత అని వేదిక మీద ఆశీనులు కమ్మని ప్రార్థిస్తున్నాం. ఐదవ అంశం పారగణితం నిర్వహించటానికి ప్రణిత అని వేదికపైకి అలంకరించమని కోరుతున్నాం. ఆరవ అంశం పురాణ పఠనం నిర్వహించటానికి నవ్య అని వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. ఏడవ అంశం ఘంటాగణనం నిర్వహించటానికి అజిత అని వేదికపైకి ఆశీనులు రావలసిందిగా మనవి. ఎనిమిదవ అంశం అప్రస్తుత ప్రసంగం నిర్వహించటానికి సుమాంజలిని వేదికపైకి దయచేయవలసిందిగా ప్రార్థన.
2: నా పేరు ప్రవస్తి. నేను జేఎల్బి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను ఈ మాదిరి అష్టావధానంలో సంచాలకుడి పాత్రను పోషిస్తున్నాను. అష్టావధానం దాని స్వరూప స్వభావాల గురించి మన మిత్రులు సవివరంగా వివరించి చెప్పారు. ఇప్పుడు మాదిరి అష్టావధానం కార్యక్రమం ప్రారంభించుకుందాం. అవధాని గారు, మీ ఇష్టదేవత ప్రార్థనతో ప్రారంభించండి.
3: నా పేరు ఎం హేమలత. నేను జేఎల్బి బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఈ అష్టావధానంలో అవధానిగా వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు నేను ప్రార్థనతో ప్రారంభిస్తున్నాను. తొండమునే కదంతమును తోరపు బొజ్జయ్యు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండకు గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధీప నీకు మ్రొక్కెదన్ తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ భూనితిన్ నీవు నా ఎల్లంబందున నిలిచి జృంభనముగా నుక్తిల్సు శబ్దంబు సోబిల్లం బలుకుము నాదు వాకునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన.
4: నా పేరు ఆర్ జాహ్నవి. నేను ఝాన్సీ లక్ష్మీబాయి పురపాలక బాలిత ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. సమస్యపూరణం పృచ్చుకురాలుగా వ్యవహరిస్తున్నాను. అవధాని గారు, సమస్యను అవతరించండి. దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగా దుగ్ధ తెమ్మనన్ దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగా దుగ్ధ తెమ్మనన్.
2: అయ్యా, ఏమిటి వింత? దున్న మగజాతికి చెందిన జంతువు, దీనికి దూడ ఎలా పుడుతుంది? విచిత్రంగా ఉందే. అయినా అవధాని గారు చక్కగా పూరిస్తారని నమ్మకం నాకుంది. పూరించండి.
3: అమ్మ జాహ్నవి గారు, మీరిచ్చిన సమస్య దున్నకు దూడ పుట్టినది దుక్తము పిండగా దుత్త తెమ్మనేన్. ఈ పద్యంలో మొదటి ఆవృతంలో మొదటి పాదం చెప్తున్నాను, వినండి. మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు.
5: నా పేరు పావని. నేను పిఎంసి జేఎల్బి బాలికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. అవధాని గారు, దత్తపదిని స్వీకరించండి. సారా కళ్ళు రమ్ము జిన్ను సారా కళ్ళు రమ్ము జిన్ను అనే పదాలు వచ్చేలా రామాయణార్థంలో ఒక పద్యం చెప్పండి.
2: అయ్యా, ఇదేమి విడ్డూరం! సారా కళ్ళు రమ్ము జిన్ను, ఇవి మనలాంటి వారికి పనికిరాని పదాలు. ఇవి ఇచ్చి పవిత్ర గ్రంథమైన రామాయణార్థంలో పూరించమనడం ఎంతో వింత. సరే అవధాని గారు, ఉపక్రమించండి.
3: అమ్మ పావని గారు, మీరిచ్చిన దత్తపది సారా కళ్ళు రమ్ము జిన్ను ఈ పదాలు వచ్చేలా రామాయణార్థంలో పద్యం చెప్పాలి. ఇంతే కదా, వినండి. కళ్ళు కాయలు కాచెను కన్న తండ్రి కళ్ళు కాయలు కాచెను కన్న తండ్రి.
6: నా పేరు ఎంహాసిని. నేను

0: పిఎంశ్రీ జేఎల్బి పురపాలక బాలికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. అవధాని గారు, ఆడవారు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు చాలా పనులు నిర్వహిస్తూ ఉంటారు. వారు చేసే పనులలో విసుగు విరామం ఉండదు. అచ్చం మీలాగే. అందువల్ల ఆడవారు నిత్యం చేసే పనులను అష్టావధానంతో పోల్చి వర్ణించండి.
1: అమ్మా హాస్ని గారు, మీరిచ్చిన వర్ణన ఆడవారు పనులపై అష్టావధానంలో వర్ణించి చెప్పాలి. వినండి. పిల్లవాళ్లకు బాక్సును పెట్టి పంప.
0: నా పేరు సుమాంజలి. నేను పిఎంశ్రీ జేఎల్బి పురపాలక బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను అప్రస్తుత ప్రసంగంలో పృష్ఠుగురాలుగా వ్యవహరిస్తున్నాను. అవధాని గారు, పూర్వం మనుషులు వృత్తులను నమ్ముకుని బ్రతికేవారు, మరి నేడో?
1: పూర్వీకులు వృత్తిని నమ్ముకుంటే నేటి తరాలు వృత్తిని అమ్ముకుంటున్నారు.
2: నా పేరు వి హర్షిత. నేను పిఎంశ్రీ జేఎల్బి బాలిక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను ఆసువు పృచ్చుకురాలిగా వ్యవహరిస్తున్నాను. అవధాని గారు, ఈరోజు తెలుగు భాష దినోత్సవం కాబట్టి తెలుగు భాష ఔన్నత్యాన్ని ఒక పద్యంలో ఆసువుగా చెప్పండి.
3: మన మాతృభాష తెలుగు, తీయనైన భాష, అజంత భాష. తెలుగు భాషపై అవధాని గారు చెప్పిన ఆసువు అద్భుతం.
4: మధుర మంజుల భావాల సుదలయ కొరియు, పదము పదమున గానము పలుకుచుండు, ముదము కలిగించి మనలను కదలనీదు, తెలుగు భాషకు ధీటైనదేది కలదు. మధుర మంజుల భావాల సుదల కొరియు, పదము పదమున గానము పలుకుచుండు, ముదము కలిగించు మనలను కదలనీదు, తెలుగు భాషకు ధీటైనదేది కలదు.
0: అవధాని గారు, కాకి అరిస్తే చుట్టాలు వస్తారు అనేవారు, మరి వచ్చిన చుట్టాలు వెళ్ళాలంటే ఎవరు అరవాలి?
1: ఏముంది, ఇంట్లో భార్య అరిస్తే చాలు.
5: నేను కే ప్రణీత. నేను పిఎంశ్రీ జేఎల్వి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేను వారగణిత పృచ్ఛకురాలుగా ప్రదర్శిస్తున్నాను. మనకి స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగస్ట్ 15వ తేదీ ఏ వారం వచ్చిందో కొంచెం చెబుతారా?
1: శుక్రవారం వచ్చింది.
5: హా, సరైన జవాబే.
6: నా పేరు ఎస్ నవ్యశ్రీ దుర్గా. నేను పిఎంశ్రీ జేఎల్బి బాలికోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. అవధాని గారు వినండి. ఎంత వృద్ధులై తమకు నీ ఒకరుండవ, తెప్పగాగనత్యంత ముదంబునన్, బ్రతుకు తల్లి నీ తండ్రి నేను జగించి, నిశ్చింతుడవై సదాధ్యనశీలత వారి అనుజ్ఞలేక, ఏకాంతమయమ్మైన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్. ఎంత వృద్ధులై తమకు నీ ఒకరుండవ, తెప్పగాగనత్యంత ముదంబునన్, బ్రతుకు తల్లి నీ తండ్రి నేను జగించి, నిశ్చింతుడవై సదాధ్యనశీలత వారి అనుజ్ఞలేక, ఏకాంతమయమ్మైన్ వెడలి తక్కట నీవు గరంబు క్రూరతన్.
4: ఎంతయు వృద్ధులై తమకు నీ ఒకరుండవ, తెప్పగాగనత్యంతముదంబునన్, బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి, నిశ్చంతుడువై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞరేఖ, ఏకాంతము ఎమ్మయిన్ వెళలి తక్కటి నీవు గరంబు క్రూరతన్.
7: కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులే, వారి నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు, వారికి నీవే ఆధారం. కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు, తల్లిదండ్రులు అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు, వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. కనుక నీ ఈ కఠినమైన ప్రవర్తన నాకు నచ్చలేదు అని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో చెప్పారు.
4: స్వస్తి ప్రజాభ్యాహ పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమహింసాః లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. స్వస్తి.
8: నా పేరు అజిత. నేను జేఎల్బి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. నేను ఘంటా గణనం నిర్వహిస్తున్నాను.
1: అమ్మ జాహ్నవి గారు, మీరిచ్చిన సమస్య. దున్నకు దూడ పుట్టినది దుక్తము పెండగా దుత్త తెమ్మనేన్, మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు. ఇప్పుడు నేను 2వ పాదం చెప్తున్నాను, వినండి. సంపన్నము చేసి కొన్నయది పన్నుగ 9 మాసముల్, సంపన్నము చేసి కొన్నయది పన్నుగ 9 మాసముల్.
6: అమ్మ పావని గారు, మీరిచ్చిన దత్తపది. సారా, కళ్ళు, రమ్ము, జిన్ను, ఈ పదాలు వచ్చేలా రామాయణ అర్థంలో పద్యం చెప్పాలి, వినండి.
4: కళ్ళు కాయలు కాచెను కన్న తండ్రి.
6: ఇప్పుడు నేను 2వ పాదం చెప్తున్నాను, వినండి.
4: నిన్ను మనసార చూడక నేటి వరకు, నిన్ను మనసార చూడక నేటి వరకు.
6: అమ్మ హాస్ని గారు, మీరిచ్చిన వర్ణన.

0: అధికారులు పనులపై అష్టావధానంలో వర్ణించి చెప్పాలి. వినండి, పిల్లవాళ్లకు బాక్సును పెట్టి పంప, భర్తగారికి క్యారేజీ భర్తీ చేసి,
1: అవధాని గారు ఉగాదికి ఆంగ్ల సంవత్సరానికి తేడా వివరిస్తారా?
0: ఉగాదికి భార్య వేప పచ్చడి చేస్తుంది. ఆంగ్ల సంవత్సరం ముందు రోజు రాత్రి భర్తలు తాగు వస్తే భార్యలు భర్తను పచ్చడి చేస్తారు.
2: అవధాని గారు, ఎందరెందరో తెలుగు కవులు మన భాషను సుసంపన్నం చేశారు. వారిలో కొందరిని తలుచుకునే విధంగా ఒక మంచి ఆసుపద్యం చెప్పండి.
0: నన్నయ్య తిక్కనల్ గిడుగు నాచిన సోమన కందుకూరియున్, చిన్నయ్య సూరి పోతనయు శ్రీయుత దూర్జటి కృష్ణరాయులున్, సన్నుతులైన పెద్దనయు జాషువ తిరుపతి బాపిరాజులున్, పన్నుగ తెంగు భాషకిల పట్టము గట్టిరి సాహితీవనిన్. నన్నయ్య తిక్కనల్ గిడుగు నాచున సోమన కందుకూరియున్, చిన్నయ్య సూరి పోతనయు శ్రీయుత దూర్జటి కృష్ణరాయులున్, సన్నుతులైన పెద్దనయు జాషువ తిరుపతి బాపిరాజులున్, పన్నుగ తెంగు భాషకిల పట్టము గట్టిరి సాహితీవనిన్.
3: మహా అద్భుతం! ఒక పద్యంలో తెలుగు కవులు 13 మందిని స్మరిస్తూ అవధాని గారు చెప్పిన పద్యం బాగుంది.
4: అవధాని గారు, భారత గణతంత్ర దినోత్సవం 1956 జనవరి 26వ తేదీ ఏ వారం వచ్చిందో కొంచెం చెబుతారా?
0: గురువారం వచ్చింది.
4: హా, సరైన జవాబే.
1: అవధాని గారు, మన సంప్రదాయం ప్రకారం మగవారు పంచులు వేస్తారు, మరి ఆడవారు?
0: మగవాళ్ళు పంచ వేస్తే ఆడవాళ్ళు చీరేస్తారు.
5: లేవో గానల కందమూల ఫలముల్, లేవో గుహల్తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్, మను పజాలింబోంది భూపాలురన్, సేవల్ చెయ్యగబోదు రేలొక జనుల్, శ్రీకాళహస్తీశ్వర.
6: పురాణ పట్టణం పద్యం చెప్తున్నాను.
5: లేవో గానల కందమూల ఫలముల్, లేవో గుహల్తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్, మను పజాలింబొంది భూపాలురన్, సేవల్ చెయ్యగబోదు రేలకోజనుల్, శ్రీకాళహస్తీశ్వర.
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. లేవో గానల కందమూల ఫలముల్, లేవో గుహల్తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తుల మనుప జాలింబొంది భూపాలురన్, సేవల్ చెయ్యగబోదు రేలుకో జనుల్, శ్రీకాళహస్తీశ్వర. లేవో గానల కందమూల ఫలముల్, లేవో గుహల్తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులన్, మనుప జాలింబొంది భూపాలురన్, సేవలు చెయ్యగబోదు రేలుకో జనులు, శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, ఈ అడవిలో తినటకు పండ్లు లేవా అనచో ఉన్నాయి. నివసించడానికి గుహలు ఉన్నాయి. త్రాగడానికి నదిలో నీరు ఉన్నది. చిగుళ్ళు వంటి పాన్పులు ఉన్నాయి కదా. మనసులో నీవు ఉన్నావనే ధైర్యం కలవారందరివి. నీవు రక్షించి మోక్షాన్ని ఇస్తున్నావు. కానీ మనసులో దాసులైన రాజులు సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారో అర్థం కావడం లేదు అని ధూర్జటి వర్ణించారు. స్వస్తి ప్రజాభ్యా.

శాంతి స్వస్తి. అమ్మ జాహ్నవి గారు, మీరు ఇచ్చిన సమస్య. దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగా దుత్త తెమ్మనే. ఇప్పుడు నేను 3వ ఆవృతం చెప్తున్నాను, వినండి. మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు సంపన్నము చేసి కొన్నయది పన్నుగ 9 మాసములు. ఇప్పుడు నేను 3వ ఆవృతం చెప్తున్నాను, వినండి. గదో ఎన్న తదియ సేవలకు నంకితమవుచు ఫలంబు నేడికన్ దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పెండగా దుత్త తెమ్మనేన్. అమ్మ పావని గారు, మీరు ఇచ్చిన దత్తపది. సారా, కళ్ళు, రమ్ము, జిన్ను, ఈ పదాలు వచ్చేలా రామాయణార్థంలో పద్యం చెప్పాలి, వినండి. కళ్ళు కాయలు కాచెను కన్న తండ్రి నిన్ను మనసార చూడక నేటి వరకు. ఇప్పుడు నేను 3వ పాదం చెప్తున్నాను, వినండి. రమ్ము పద్మనేత్ర కుటీరమునకును, రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును.

0: అమహాసిని గారు మీరు ఇచ్చిన వర్ణన. ఆడవాళ్ళు పనులపై అష్టావధానంలో వర్ణిని చెప్పాలి, వినండి. పిల్లవాళ్లకు బాక్సును పెట్టి పంపం, భర్త గారికి క్యారేజీ భర్తి చేసి. ఇప్పుడు మూడవ పాదం చెప్తున్నాను, వినండి. అత్తమామల పనులని ఆర్చి తీర్చి, అత్తమామల పనులన్నీ ఆర్చి తీర్చి.
1: అవధాని గారు, మీరు సెల్ వాడతారా?
0: హా, వాడుతాను.
1: అవధానం మధ్యలో కాల్ వస్తే మీరేం చేస్తారు?
0: ఏముంది, చేయి చేసుకుంటాను. అవధాని గారు, సమాజంలో కొంతమంది ఎంతో శ్రమపడి పనులు చేస్తుంటారు. సమాజం వారి శ్రమను సక్రముగా గుర్తించదు. ఈ విషయాన్ని మీదైన శైలిలో ఒక ఆసువుగా చెప్పండి. అమహాసిని గారు, వినండి. గంటకో తూరియే గాని కదలదొకటి, తిరుగు లేకుండా రేపవల్ తిరుగునొకటి, కాని గంట ముల్లునే కాంతురెప్పుడు, శ్రమకు గుర్తింపు లేదుగా జగతి యందు. గంటకో తూరియే గాని కదలదొకటి, తిరుగు లేకుండా రేపవల్ తిరుగునొకటి, కాని గంటల ముల్లునే కాంతురెప్పుడు, శ్రమకు గుర్తింపు లేదుగా జగతి యందు.
2: గడియారంలో చిన్న ముళ్ళు గంటకు మాత్రమే కదులుతుంది, పెద్ద ముళ్ళు నిరంతరం కదులుతూ ఉంటుంది, కానీ అందరూ గంటల ముళ్ళునే గుర్తిస్తారు అంటూ శ్రమకు విలువలేదని అవధాని గారు చెప్పిన ఆశ రమణీయం.
3: అవధాని గారు, మహాత్మాగాంధీ జన్మదినం 1869 అక్టోబర్ 2వ తేదీ ఏ వారం అయ్యిందో కొంచెం చెబుతారా?
0: శనివారం అయ్యింది.
3: సరైన జవాబే.
1: అవధాని గారు, మీరు ఎప్పుడైనా మందు తాగారా?
0: నేను ఎప్పుడు మందు తాగను, మందును సేవిస్తాను.
4: అవధాని గారు, వినండి. పలుచని నీచ మానవుడు పాటి దళంపక నిష్ఠురోక్తులన్ బలుకుచునుండు గాని మతి బాసురుడైన గుణప్రపూర్ణ డప్పలుకుల బల్కబోవుడు నిబద్ధిగా నెట్లన వెల్తిగుండ దాదొలుకుచునుండు గాని మరి దొల్కునే నిండు ఘటంబు భాస్కర. పలుచని నీచ మానవుడు పాటి దళంపక నిష్ఠురోక్తులన్ బలుకుచునుండు గాని మతి బాసురుడైన గుణప్రపూర్ణు డప్పల్కుల బల్కబోవుడు నిబద్ధిగా నెట్లన వెల్తిగుండ దాదొలుకుచునుండు గాని మరి దొల్కునే నిండు ఘటంబు భాస్కర.
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతియే. పలుచని నీచ మానవుడు పాటి దళంపక నిష్ఠురోక్తులన్ బలుకుచునుండు గాని మతి భాసురుడైన గుణప్రపూర్ణు డప్పలుకుల బలకబోవుడు నిబద్ధిగా నెట్లన వెళితికుండ దాదొలుకుచునుండు గాని మరి దొలుకునే నిండు ఘటంబు భాస్కర. పలుచని నీచ మానవుడు పాటి దళంపక నిష్ఠురోక్తులన్ బలుకుచునుండు గాని మతి భాసురుడైన గుణప్రపూర్ణు డప్పలుకుల బలకబోవుడు నిబద్ధిగా నెట్లన వెళితికుండ దాదొలుకుచునుండు గాని మరి దొలుకునే నిండు ఘటంబు భాస్కర. భాస్కర వెలితికుండ తొనుకుతుంది, కాని నీరు నిండగా ఉన్న కొండ తొనకదు. అలాగే మంచి గుణం లేని నీచుడు లోకాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలు మాట్లాడుతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలు మాట్లాడడు అని కవి మారది వెంకయ్య భాస్కర శతకంలో వివరించారు. స్వస్తి ప్రజాభ్యాహ.

శాంతి స్వస్తి. అమ్మ జాహ్నవి గారు మీరు ఇచ్చిన వర్ణన. సమస్య: దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పెండగా దుత్త తెమ్మనేన్. మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు సంపన్నము చేసి కొన్నయది పన్నుగ 9 మాసము గదోయన్న తదియ సేవలకు నంకితమవచ్చు ఫలంబు నేడికన్ దున్నకు దూడ పుట్టినది దుక్తము పిండగా దుత్త తెమ్మనేన్. అమ్మ పావని గారు మీరు ఇచ్చిన దత్తపది. సారా, కళ్ళు, రమ్ము, జిన్ను ఈ పదాలు వచ్చేలా రామాయణ అర్థంలో పద్యం చెప్పాలి, వినండి. కళ్ళు కాయలు కాచెను కన్న తండ్రి నిన్ను మనసార చూడక నేటి వరకు. ఇప్పుడు నేను 3వ పాదం చెప్తున్నాను, వినండి. రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును, రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును. అమ్మ హాసిని గారు మీరు ఇచ్చిన వర్ణన.

0: తండ్రి పిచ్చి ఆలోచనల్ పెండ్లి కొడుకు నేడు పేద అయ్యే ఏమి కర్మమిద్దే నీ జాతికి అబ్బెరా పెండ్లి లేక సృష్టి పెరుగుటెట్లు పిల్ల తల్లి తండ్రి పిచ్చి ఆలోచనల్ పెండ్లి కొడుకు నేడు పేద అయ్యే ఏమి కర్మమిద్దే నీ జాతికి అబ్బెరా పెండ్లి లేక సృష్టి పెరుగుటెట్లు.
1: నేడు ఆడపిల్లలు వారి తల్లిదండ్రులు ఆశలకు అంతు ఉండడం లేదు. ఈ విషయాన్ని అవధాని ఆసువుగా చెప్పిన తీరు కడుముదావహం.
2: అవధాని గారు, 2026 డిసెంబర్ క్రిస్మస్ ఏ వారం వచ్చిందో కొంచెం చెబుతారా?
0: శుక్రవారం వచ్చింది.
2: హా, సరైన జవాబే.
3: అవధాని గారు, ఇంటికి కొత్త అల్లుడు వచ్చారట. అత్తగారు అతనికి భోజనంలో అన్ని వడ్డించారు, కానీ నేను అన్నంలో ఇది వేస్తే గాని అతను తినను అన్నాడు. అదేమిటంటారు? నెయ్యి అంటారా, అప్పడం అంటారా?
0: భోజనంలో ఎన్ని పదార్థాలు ఉన్నా అల్లుడికి ఆకలి వేస్తే గాని తినడు అని అందుకే అన్నాడు అల్లుడు.
4: అవధాని గారు వినండి. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే తగని మమతయుండు మృగ పక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పుస్వామి. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే తగని మమతయుండు మృగ పక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పుస్వామి.
5: శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.
0: అమ్మ నవ్య గారు వినండి. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజడగునే తగని మమతయుండు మృగ పక్షి జాతికి కూడా తెలియలేవి కుప్పుస్వామి. మాతృభాషయందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుజుడగునే తగని మమతయుండు మృగ పక్షి జాతికి కూడా తెలియలేవి కుప్పుస్వామి. ఓ కుప్పుస్వామి, తన దేశంపై తన భాషపై ప్రేమ లేనివాడు మనిషేనా? జంతువులకు కూడా పక్షులకు కూడా తన జాతిపై అభిమానం ఉంటుంది కదా. అంటే మనిషి తన భాష పైన దేశం పైన తప్పక మమకారం కలిగి ఉండాలని కవి త్రిపురనేని రామస్వామి చౌదరి అన్నారు. స్వస్తి.

0: శాంతి స్వస్తి.
1: సహబాష్, బాగా పూరించారు. మా పెరట్లోని ఆవు గర్భం దాల్చి చివరిగా అవధాని గారు పద్యాలు ధారణ చేసి చెబుతారు.
0: తొండమునేకదంతమును తోరుపు బుజ్జయ్యు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెడి పార్వతీ తనయ ఓయి ఘనాదీప నీకు మ్రొక్కెదన్ తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ భూనితి నీవు నా ఎల్లం బంధున నిలిచి జృంభనముగా నుక్తి శబ్దంబు శోభిల్లం బలుకుము నాదు వాకునను సంప్రీతి జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన.
2: అమ్మ జాహ్నవి గారు, మీరిచ్చిన సమస్య. దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగా దుత్త తెమ్మనే. ఇప్పుడు ధారణ చెప్తున్నాను, వినండి. మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు సంపన్నము చేసి కొన్నయ్యది పన్నుక 9 మాసములు గదో ఎన్న తదియ సేవలకు నంకితమవుచు పొలంబు నేడికం దున్నకు దూడ పుట్టినది దుక్తము పెండగా దుత్త తెమ్మనే.
3: అమ్మ పావని గారు, మీరు ఇచ్చిన దత్తపది. సారా కళ్ళు, దున్నకు దూడ పుట్టినది దుక్తము పెండగా దుత్త తెమ్మనే. మొన్నకు మొన్న గర్భమును మోచిన మా పెరటింటి గోవు సంపన్నము చేసి కొన్నయది పన్నుగ 9 మాసములు గదో ఎన్న తదియ సేవలకు నంకితమవుచు పొలంబు నేడికెన్ దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పెండగా దుత్త తెమ్మనేన్.
1: సహబాష్, బాగా పూరించారు. మా పెరట్లోని ఆవు గర్భం దాల్చి చక్కని దూడను ప్రసవించింది. నేడు నీవు పొలము దున్నడానికి వెళ్లకు అంటూ పొలంబు నేడి కందున్నకు అని ఎంతో చమత్కార భరితంగా పూరించిన మీ పూరణం అభినందనీయం.
3: అమ్మ పావని గారు, మీరు ఇచ్చిన దత్తపది. సారా కళ్ళు, రమ్ము, జిన్ను, ఈ పదాలు వచ్చేలా రామానర్థం పద్యం చెప్పాలి, వినండి.
0: కళ్ళు కాయలు కాచెను కన్న తండ్రి

0: మనసారా చూడక నేటి వరకు రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును దివ్యమౌ ముఖరాజిన్ను తింపతరమే. కళ్ళు కాయలు కాచెనో కన్న తండ్రి నిన్ను మనసారా చూడక నేటి వరకు రమ్ము పద్మనేత్ర కుటీరమ్మునకును దివ్యమౌ ముఖరాజిన్ను తింపతరమే.
1: అద్భుతం, అత్యద్భుతం. కళ్ళును కళ్ళు కాయలు కాచినని సారా అనే పదాన్ని మనసారా అని, రమ్ము అనే పదాన్ని కుటీరంబునకు అని, జిన్ను అనే పదాన్ని ముఖరాజిన్ను తింప అంటే అందమైన ముఖాన్ని పొగడతరమే అని చాలా అందంగా పూరించారు.
0: అమ్మ హాసిని గారు మీరు ఇచ్చిన వర్ణన ఆడవారుల పనులపై అష్టావధానంలో వర్ణించి చెప్పాలి. ఇప్పుడు నేను వర్ణిస్తున్నా, ధారణ చేసి చెప్తున్నాను, వినండి. పిల్లవాళ్లకు క్యారేజీ పెట్టి పంప, భర్త గారికి బాక్సును భర్తీ చేసి, అత్తమామల పనులన్నీ ఆచి తీర్చి నిత్యం అష్టావధానము నెల తలుకును. పిల్లవాళ్లకు క్యారేజీ పెట్టి పంప, భర్త గారికి బాక్సును భర్తీ చేసి, అత్తమామల పనులన్నీ ఆచి తీర్చి నిత్యం అష్టావధానము నెల తలుకును.
1: బహుబాగు. మహిళల రోజువారీ పనులను అంటే పిల్లల క్యారేజీ సర్దడం, భర్తకు లంచ్ బాక్స్ సర్దడం, అత్తమామల అవసరాలు తీర్చడం అష్టావధానంగా వర్ణించి చెప్పడం విశేషం.
2: అయ్యా అవధాని గారు, ఈ అష్టావధానం ప్రారంభం నుంచి ముగింపు వరకు నేను కొట్టిన గంటల సంఖ్య చెప్తారా?
0: 34.
2: అవును, సరైన జవాబే.
0: ఇంతటితో అష్టావధానం ముగిసింది. సెలవు.
3: మేము PM3 JLB మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 8 మరియు 9 తరగతి చదువుతున్నాము. నా పేరు ప్రణీత.
4: నా పేరు ఎం హాసిని.
5: నా పేరు పావని.
3: మేము గరుడగమన పాట పాడుతున్నాం.

0: వినంతవరకు రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పిఎం శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులచే ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8665 5873.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవలసిందిగా కోరుచున్నాము.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ మీ అజయ్ గాయత్రి. వెల్కమ్ టు థీమ్ మార్. సో లిసనర్స్, మరి వాళ్ళ థీమ్ మార్ కార్యక్రమంలో మీకోసం తెలుగు తమిళ హిందీలోని బ్లాక్ బస్టర్ మూవీస్ నుంచి సూపర్ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ ఏంటో వినే ముందు లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ లిసనింగ్ టు రేడియో విష్ణు 90.4. వినండి, మరి వింటూనే ఉండండి.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రిక్ స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంజియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
4: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
5: అధునాతన సౌకర్యాలతో సేవలు అందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
4: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
5: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు.
4: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి

0: గంటల 30 నిమిషాల వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. సో లిజనర్స్, మరి వాళ్ళ మన ఫస్ట్ సాంగ్ ఏంటంటే నీ జతగా నేనుండాలి ఫ్రమ్ ద మూవీ ఎవడు. రామ్ చరణ్ అండ్ శృతి హాసన్, ఆమీ జాక్సన్ లిటోల్తో నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించక, కార్తిక్ అండ్ శ్రేయ ఘోషల్ కలిపి ఆలపించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేయబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే తేరే బినా ఫ్రమ్ ద మూవీ గురు. అభిషేక్ బచ్చన్ అండ్ ఐశ్వర్య రాయ్ డోల్గా నటించిన ఈ మూవీకి మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ అందించిన, ఏఆర్ రెహమాన్ అంచున్నాయి కలిపి అందించిన ఈ తప్పుడు సాంగ్ కి లిరిక్స్ అయితే గుల్జర్ గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేయబోతున్నాం. ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ముక్కు దిబ్బడ, గొంతు సమస్య?
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
3: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
5: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం మేం ప్లే చేసేపోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే సింగారి ఫ్రమ్ ద మూవీ డ్యూడ్. ప్రదీప్ రంగనాథన్ అండ్ మమిత కలిపి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే సాయి అభియాంకర్ అందించగా, సాయి అభియాంకర్ ఆల్పించిన ఈ సఫెద్ సాంగ్కి లిరిక్స్ అయితే రామ్ జోగేష్ శాస్త్రి గారు అందించారు. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసిపోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే సాజన ఫ్రమ్ ద మూవీ ఐ మే ఆర్ మెన్. జాన్ అబ్రహం లీడ్ రోల్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే ఫలక్ షబీర్ అందించగా, ఫలక్ షబీర్ ఆల్పించిన ఈ సోపెద్ సాంగ్ కి లిరిక్స్ అయితే కుమార్ గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చినాయి ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: వరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీలక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీలక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీలక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజా ఆగ్రేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెబిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అపూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అపూజా ఆగ్రేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ తమిళ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ తెలుగు సాంగ్ ఏంటంటే సువి సువి ఫ్రమ్ ద మూవీ దే కాల్ హిమ్ ఓజీ. పవన్ కళ్యాణ్ అండ్ ప్రియాంక మోహన్ లీడ్ రోల్ గా నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే తమన్ అందించగా, శృతి గారు ఆల్పించిన ఈ సూపర్ సాంగ్ లిరిక్స్ అయితే కళ్యాణ్ చక్రవర్తి గారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్ వచ్చిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఓకే లజ్న, సగం బ్యూటిఫుల్ తెలుగు సాంగ్ విన్నారు కదా. మరి మీకోసం మేము ప్లే చేసేబోతున్న ఈ హిందీ సాంగ్ ఏంటంటే సంగ్రాకన ఫ్రమ్ ద మూవీ జిగ్రా. ఆలియా భట్ అండ్ వేదాంగ్ రైనా కలిపి నటించిన ఈ సపెత్ మూవీకి మ్యూజిక్ అయితే అచిత్ ఠక్కర్ అందించగా, ఆలియా భట్ వేదాంగ్ రైనా లీడ్ రోల్స్ కి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే అచింత్ ఠక్కర్ అందించగా, అజిత్ సింగ్ ఆల్పించిన ఈ సపెత్ సాంగ్ కి లిరిక్స్ అయితే వరుణ్ గారు అందించారండి. మరి వీళ్ళందరి కాంబినేషన్ వచ్చినాయి ఈ బ్యూటిఫుల్ సాంగ్ కోసం ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. సో లజ్న, సగం మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మీకోసం ఒక సూపర్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
1: सुर में गाना सीखिए पधानीसा ऐप के साथ AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा.
2: ओया लिटिल सैड.

0: మరి సాధ్యా.
1: సో లిజనర్స్, ఒక మంచి హిందీ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మీకోసం ఒక సూపర్ తమిళ సాంగ్ అయితే ప్లే చేసేబోతున్నాం. లిసన్ అండ్ ఎంజాయ్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
2: ఓకే లిజనర్స్, మరి వాటి మన లాస్ట్ సాంగ్ ఏంటంటే మీసాల పిల్ల ఫ్రమ్ ద మూవీ మన శంకర్ వరప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి, నయన తారాలు ఈ రోజుకి నటించిన ఈ బ్యూటిఫుల్ మూవీకి మ్యూజిక్ అయితే భీమ్ సెస్రోలియో అందించగా, నారాయణ్ అండ్ శ్వేతామోహన్ కలిపి ఆలపించిన ఈ సోపెట్ మూవీకి మ్యూజిక్ అయితే భాస్కర్ భట్లాగారు అందించారండి. మరి వీళ్ళందరూ కాంబినేషన్లో వచ్చిన ఈ సోపెట్ సాంగ్ కోసం ప్లే చేసేయబోతున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: లిసనర్స్ విన్నారు కదండి, మీ అందరికి ఈరోజు సూపర్ హిట్ సాంగ్స్ నచ్చినాయని అనుకుంటున్నాను. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మరికొన్ని సూపర్ హిట్ సాంగ్స్ తో మీ ముందుంటా. అండ్ ల్యాండ్ స్టేట్ యూనిటీ రేడియో విష్ణు 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంఘం సైనింగ్ ఆఫ్. నేను మీ ఆర్జే గాయత్రి.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురులో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
5: కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పుల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.